0: డబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్వేత. నాతో పాటు పల్లవి కూడా పాల్గొంటుంది. మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు సంతోషిస్తున్నాం.

0: జీవితానికి పాఠాలు అనే భాగంలో మనం స్నేహాలను గూర్చి మాట్లాడుకోబోతున్నాం.
1: తరువాత మనం నిరాడంబరంగా సనగకుండా ఎలా జీవించాలో నేర్చుకోబోతున్నాం. ఇది మంచి తలంపు కాదంటారా? ఆత్మకు పాఠాలు అన్న భాగంలో ఈ విషయాలను మనం వినబోతున్నాం. మన మధ్య షారోన్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా మీ మనసులను హృదయాలను సిద్ధం చేసుకోండి. ఇక జీవితానికి పాఠాలను విందామా? స్నేహం గూర్చి మాట్లాడడానికి ప్రసన్న గారు మనతో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. శ్వేత, మహిళలుగా మనకు ఒక మంచి స్నేహితురాల్ని కలిగి ఉండడం ముఖ్యం అని నా ఉద్దేశం, కాదంటావా?
0: ఈ విషయాన్ని నేను కూడా నమ్ముతాను. శ్రోతలు, మీ రహస్యాలను పంచుకోవడానికి మీకు నమ్మదగిన ఒక స్నేహితురాలు ఉండడం మంచిది. మీ సుఖదుఖాలను పంచుకోవడానికి ఒక స్నేహితురాలు తప్పకుండా ఉండాలి. నాకు అలాంటి స్నేహితురాలు ఉండాలని కోరుకుంటాను.
1: చాలు చాలు, ఇక ఆపు, మిగతాది నేను చెప్తాను. నువ్వు నేను ఈ కార్యక్రమం చేయడం ప్రారంభించాక మనిద్దరం చాలా సన్నిహిత స్నేహితులమయ్యాం. ఎందుకో చెప్పనా? మనిద్దరం ఎక్కువ సమయం కలిసే ఉంటాము. నేను అనుకుంటాను, సమయం అన్నదే స్నేహాలలో గొప్ప మార్పులు కలిగిస్తుంది. ఎంత ఎక్కువ సమయం గడిపితే స్నేహాలు అంత పటిష్టంగా ఉంటాయి.
0: అవును, అది చాలా విలువైందని నాకు తెలుసు. ఒక వ్యక్తిని గూర్చి ఎంత ఎక్కువ కాలం తెలుసుకుంటామో, వారితో ఎంత ఎక్కువ సమయం గడుపుతామో వారిని అంతగా ఇష్టపడతాం. ఇప్పుడు ఒక స్నేహితురాలితో సమయం గడపడం గూర్చి మరియు సంబంధాలను బలపరుచుకోవడం గూర్చి ప్రసన్న గారు మనకు వివరిస్తారు.
2: స్నేహితులారా, ఆంగ్లంలో ఒక నానుడు ఉంది, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అంటే అక్కరలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడని అర్థం. జీవితానికి పాఠాలు అనే భాగంలో స్నేహాలను గూర్చి తెలుసుకోకముందు బైబిల్ నుండి దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు చదువుకుందాం. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. సామెతలు 18:24. సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సామెతలు 27:10. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకుము. ఈ వాక్యాలన్నీ స్నేహితులు ఉండడం ఎంత ముఖ్యమో చెప్తున్నాయి. నా మట్టుకు నేను స్నేహమును గూర్చి, స్నేహితుల విలువను గూర్చి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నా అభిప్రాయం ఏమంటే, మంచి సంబంధాలు ఒక అందమైన టేబుల్కు వేసే పెయింట్లాగా కొంచెం కొంచెం నెమ్మదిగా స్థిరపరచబడతాయి. ఈ సంబంధాలు ఒక్కరోజులో కలిగేవి కావు. ఉదాహరణకు ఒక పాత టేబుల్నే తీసుకోండి. పాడైపోయిన టేబులు మళ్ళీ అందంగా మార్చాలంటే ఏం చేస్తారు? దాని ఉపరితలాన్ని దువ్వాడతో చక్కగా చెక్కి గీరి నున్నగా చేస్తారు. తరువాత దానిపై ఒక పొర, తరువాత మరొక పొర మైనము లేక లప్పం వేస్తారు. వాళ్ళు ఒకేసారి లప్పం అంతా పూసేసి నున్నని పొరలు వచ్చేలా చేస్తారా? చెయ్యరు కదా. అది అందంగా మెరిసేంతవరకు పల్చటి పొరలు ప్రతిరోజు కొంచెం కొంచెంగా వేస్తూ తుది మెరుగులు దిద్దుతారు. నా ఉద్దేశంలో స్నేహం కూడా అలాంటిదే. ఇతరులకు మనం చేసే చిన్న చిన్న ప్రేమపూర్వకమైన కనికర కార్యాలే అందమైన సంబంధాలుగా, బాంధవ్యాలుగా మారిపోతాయి. దీని అర్థమేంటో తెలుసుకోవడానికి కొన్ని తలంపులను మీ ముందు ఉంచుతున్నాను. మీకు ఇతరులతో అంతగా కలివిడిగా మెలిగే స్వభావం లేకపోవచ్చు, త్వరగా పరిచయాలు చేసుకోలేకపోవచ్చును. కానీ పరిచయం ఉన్న స్నేహితురాలనే ఒకరోజు కాఫీ కొరకు మీ ఇంటికి పిలవచ్చు. అందుకు ప్రత్యేకమైన కారణము లేక సందర్భం అంటూ ఉండనక్కర్లేదు. ఏ కారణం లేకున్నా పిలవచ్చు. ఆ రోజు ఆమెను ప్రోత్సహించాలన్న ఉద్దేశం ఉంటే చాలు. ఆమె జీవిత సమస్యలేంటో లేక అవసరాలేంటో మీకు తెలిస్తే, లేక ఆమె ద్వారా మీరు తెలుసుకుంటే ఆ విషయంలో ఆవిడతో మాట్లాడండి. మీకు తెలిసిన పరిష్కార మార్గాలు చెప్పండి. ఆ సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగిపోయేలా ప్రోత్సహించండి. మీరు మరొక పని కూడా చేయవచ్చు. మీ వ్యక్తిగత విషయాలను, ఆరోగ్య పరిస్థితులను లేక ఉద్యోగ సమస్యలను మీరు ఎవరితోనైనా పంచుకున్నారనుకోండి, కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులతో, అక్కా చెల్లెళ్లతో లేక భర్తతో చెప్పుకోలేని విషయాలను మన స్నేహితులతో పంచుకుంటాం కదా. అలాగే మీ స్నేహితురాలు ఓపికతో మీ మాటలు విన్నందుకు మీకు కొంత ఊరట కలుగుతుంది కదా. హృదయమంతా తేలికైనట్లు అనిపిస్తుంది. అప్పుడేం చేయాలి? ఒక చిన్న కాగితంపై ఒకటి రెండు మాటలతో మీ కృతజ్ఞతను వారికి తెలియచేయవచ్చు. మీ స్నేహాన్ని మరెక్కువ స్థిరపరచుకోవాలనుకుంటే కొన్ని వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇద్దరూ కలిసి ఎక్కడికైనా భోజనానికి వెళ్ళవచ్చు, హోటల్కి వెళ్ళి భోజనం చేయవచ్చు, లేక కలిసి షాపింగ్ చేయవచ్చు, లేక ఇంట్లోనే కొంత సమయం మాట్లాడుకోవచ్చు. ఇలా ఇద్దరూ మరెక్కువ సన్నిహితం అవడానికి అవకాశం ఉంటుంది. అలా ఏదో ఒక విధంగా మీ స్నేహితురాలికి సహాయం చేయడానికి వివిధ మార్గాలను వెతకండి. వారికి ఎలా సహాయం చేయగలరో ఆలోచించండి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, బయట వాళ్లే మీకు స్నేహితులుగా ఉండనక్కర్లేదు. మీ అత్తగారిని, మీ కుమార్తెను, లేక మీ కోడల్నే మీకు స్నేహితురాలుగా చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే నా తల్లి నాకు అత్యంత సన్నిహితమైన స్నేహితురాలు. మేమిద్దరం కలిసి పనిచేయడంలో చాలా సంతోషిస్తాం. అలా ఎన్నో అసాధ్యమైన వాటిని కూడా సాధించగలిగాం. ఒకవేళ మీ స్నేహితురాలు ఈ రోజంతా ఇంట్లోనే ఉంటుందని తెలిస్తే వీలు చేసుకుని వాళ్ళింటికి వెళ్ళండి. వారికిష్టమైన వంటకం ఏదైనా తీసుకుని వెళ్ళవచ్చు. ఒకవేళ ఆ స్నేహితురాలికి జబ్బు చేస్తే వారి కుటుంబానికి ఒక పూట వంట చేసి పంపించవచ్చు, లేక వాళ్ళింటికి వెళ్ళి ఇంటి పనులు చేయడంలో కొంత సహాయం చేయవచ్చు, లేక మీ స్వహస్తాలతో చిన్న అందమైన వస్తువును తయారు చేసి బహుమానంగా ఇవ్వండి. మీరు ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు అనడానికి అదొక రుజువుగా ఉంటుంది. అలా ప్రేమతో, జాలితో చేయగలిగిన పనులు అనేకం ఉంటాయి. మీరు కూడా ఆలోచించండి. మీ సృజనాత్మకతను చూపించండి. మంచి స్నేహితులను కలిగి ఉండండి. వారితో సంబంధాన్ని స్థిరపరచుకొనండి. మీ మనసును ఎరిగి మీకు తోడుగా ఉండే స్నేహితులు ఎంతైనా అవసరం. వాళ్లు మనకు ప్రేరణగా ఉంటారు. మనం వారికి ఒక స్ఫూర్తిగా నిలవాలి. ఇంతకు స్నేహం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పాలంటే, ఇతరులను గూర్చి ఆలోచించడం, శ్రద్ధ తీసుకోవడమే స్నేహం. ఇలాంటి స్నేహానికి పెట్టింది పేరు, మనకు మంచి మాదిరిని చూపించింది యేసుక్రీస్తే. యోహాను సువార్త 15:13 మరియు 14 చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు. నేను మీకాజ్ఞాపించి వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందురు. 15 మాటల్ని కూడా చదువుతున్నాను. మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. శ్రోతలు, ఈ లోకంలోని స్నేహితులు మనకు ఎంత అవసరమో యేసుక్రీస్తు అనే స్నేహితుడు కూడా అంతే అవసరం. మరెక్కో అవసరం కూడా. ఎందుకో తెలుసా? ఈ మన స్నేహితులకు అసాధ్యమైన వాటిని చేయగల స్నేహితుడాయన. ఇక ఆలస్యమెందుకు? ఆయనతో కూడా మీ స్నేహాన్ని వృద్ధి చేసుకోండి.
0: పల్లవి, ఒకవేళ నీ జీవితంలో ఇంకా 3 మిగిలి ఉన్నాయి, తరువాత నీకు బ్రతికే అవకాశం లేదని తెలిసినప్పుడు కూడా ఇవన్నీ నీకు ముఖ్యమేనా?
1: అదేమి ప్రశ్న శ్వేత. అప్పుడు ఇవేమీ ముఖ్యమనుకోను. అప్పుడు నేను చేయాల్సినవి మరెన్నో ఉంటాయి. నా కుటుంబం, స్నేహితులు, సంబంధాలు ఇవి చాలా ప్రాముఖ్యం అని నాకు తెలుసు.
0: శ్రోతలు, ఒకవేళ ఎవరైనా మీకు ఈ ప్రశ్న వేస్తే ఏం చేస్తారు? ఒకవేళ మీరు 3 మాత్రమే బ్రతుకుతారు అని చెబితే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చాలా ముఖ్యమైనవని భావిస్తున్నవి అప్పుడు కూడా అంత ముఖ్యమైనవిగా ఉంటాయా? ఆలోచిస్తూ ఉండండి. ఈలోగా షారోన్ గారు మనకు కొన్ని సలహాలిస్తారు.
3: ప్రియ స్నేహితులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీ కుటుంబంలో అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారా? మీ కొరకు, మీ భర్త మరియు మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా పరిచర్య కొరకు, ఇతర మహిళల అవసరాల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్ముతున్నాం. ఈరోజు మనం నిరాడంబరమైన మహిళలుగా ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకోబోతున్నాం. ఒకవేళ మీ వైద్యుడు ఇక మీరు 3 కంటే ఎక్కువ కాలం బ్రతకరు అని చెప్తే మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? బహుశా మీరు చేయాలనుకున్న పనులన్నీ జ్ఞాపకం చేసుకుంటారేమో, లేక మీ కుటుంబం కొరకు ఎక్కువ సమయం గడపలేకపోయానే అన్న బాధ కలగవచ్చు. ఉద్యోగంను బట్టి లేక ఇతర పనుల భారాన్ని బట్టి భర్తతో, పిల్లలతో బంధువులతో ఎక్కువ సమయం గడపలేకపోయాను కాబట్టి కనీసం ఈ 3 నెలలైనా వారితో గడపాలన్న ఆశ ఉండవచ్చు. ఇంతవరకు అంతగా పట్టించుకోని విషయాలు మీకు ఇప్పుడు ప్రత్యేకమైనవిగా కనిపిస్తాయి, మరెక్కువ విలువైనవిగా కూడా కనిపిస్తాయి. వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామన్న బాధ కూడా కలుగుతుంది. కొన్ని వస్తువులను లేక ఆస్తులను సంపాదించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఉంటారు. ఇప్పుడు వాటిని విడిచిపెట్టాలి. నిజంగా అది ఎంత కష్టం? క్లుప్తంగా చెప్పాలంటే, ఇంతవరకు మీరు ఎలా జీవిస్తున్నారో అంతగా పట్టించుకోని మీరు ఇప్పుడు ఈ 3 నెలలు ఎలా గడపాలి అని ఆలోచిస్తారు. ప్రతి క్షణాన్ని నిమిషాన్ని విలువైనదిగా ఎంచుతారు. ఆ సమయాన్ని ఎలా గడపాలో, ఏమేమి పనులు చేయాలో, వాటిని స్వల్పకాలంలో ఎలా ముగించాలో చక్కని ప్రణాళిక కూడా వేసుకుంటారు. చేయవలసినదెంతో ఉంది అనిపిస్తుంది, కాబట్టి మీ సమయాన్ని, శక్తిని అంతా దానికోసం వెచ్చిస్తారు. నాకు తెలిసిన ఒక సహోదరి క్యాన్సర్తో చనిపోబోతున్న సమయంలో డాక్టర్ ఆమెతో కొన్ని రోజులు సెలవు పెట్టి సంతోషంగా గడపమని చెప్పాడు. తనకు ఇష్టమైనవన్నీ తృప్తిగా తినమన్నాడు. ఇంతవరకు తాను కొనుక్కోవాలనుకుని ఆశ ఉన్నా కొనకుండా పొదుపు చేసినవన్నీ కొనుక్కోమని సలహా ఇచ్చాడు. కాని ఆమె, లేదు లేదు, నేను ప్రస్తుతం ఎలా జీవిస్తున్నానో అలాగే గడుపుతాను అని చెప్పింది. మనందరి ఉద్దేశాలు, వైఖరులు వేరువేరుగా ఉంటాయి. మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకుంటాం. అయితే ఆ సహోదరి అలా చెప్పడంలో ఆమె ఉద్దేశమేంటి? గత 40 సంవత్సరాలుగా ఎలా జీవిస్తున్నదో ఇక రేపో మాపో అన్నట్లు ఉన్న ఈ కాలంలో కూడా ఆమె అలాగే జీవించాలనుకుంటుంది. అంత తృప్తి ఆమెకు ఎలా వచ్చింది? ఆమె తృప్తికి కారణం ఏంటి? కారణం ఏమంటే, మన జీవితంలో మనకు కలిగి ఉన్నవన్నీ దేవునిచే ఒక వరంగా ఇవ్వబడ్డాయని ఆమె నమ్మింది. మన భర్త, మన పిల్లలు, మన కుటుంబం మనకు దేవుడు ఇచ్చిన వరం. మన ఉద్యోగం, మన డబ్బు, మనకున్నవన్నీ మన ప్రతి అవసరాన్ని తీర్చే ప్రేమగల దేవుని ద్వారా మనకు ఇవ్వబడ్డాయి. చాలాసార్లు మనం మన సామర్థ్యాన్ని బట్టి, మన సొంత కృషిని బట్టి లేక కష్టపడి పనిచేసినందుకు చాలా సుఖంగా, సౌఖ్యంగా ఉండగలుగుతున్నాము అని అనుకుంటాం. కాని ప్రియ స్నేహితులారా, ఒకవేళ అదే నిజమైతే మన భూసంపదలన్నీ మన నుండి తీసివేయబడినప్పుడు మనకు వినాశనం సంభవిస్తుంది. ఒక భూకంపం, ఒక పెద్ద వరద, ఒక ద్రవ్యోల్బణం ఒక మంచి జీవిత కలలన్నిటినీ నాశనం చేస్తుంది. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడింది, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ లోకంలోని సమస్తమునకు దేవుడే యజమాని, సమస్తము ఆయన సొత్తు. కాబట్టి దేవుడు మన జీవితాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడన్న సత్యాన్ని తెలుసుకోవడం ద్వారానే మనకు భద్రత మరియు సంతృప్తి కలుగుతుంది. మనకు కావలసినవన్నీ ఇచ్చే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. ఆయన ఇష్టప్రకారం వాటన్నిటినీ తిరిగి తీసుకునే అధికారం కూడా ఆయనకే ఉంది. ఈ సత్యాన్ని మనం అంగీకరిస్తే మనకున్న వాటన్నిటినీ దేవుడే పర్యవేక్షిస్తున్నాడని గ్రహించగలుగుతాము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును అని వ్రాయబడింది. అలాగే 121వ కీర్తన 4వ వచనంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని, 7వ వచనంలో ఆయన నీ ప్రాణమును కాపాడును అని, 8వ వచనంలో ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అని వ్రాయబడింది. చాలాసార్లు మన జీవితంలో మనకున్న వాటిని గూర్చి, అనగా మనుషులను గూర్చి గాని, వస్తు సామాగ్రిని గూర్చి గాని, వాటిని కాపాడుకోవడానికి మరియు వాటిని భద్రపరచుకోవడానికి ప్రయాసపడతాం, ఒత్తిడికి గురి అవుతాము. మన సొంత జ్ఞానం మరియు శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తాం. మన పిల్లల భవిష్యత్తును గూర్చి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి, మన ఉద్యోగం, చివరికి మన ఆరోగ్యం గురించి మనమే బాధ్యులం అనుకుని మనపై మనమే నమ్మకం కలిగి ఉంటాము. భవిష్యత్ ప్రణాళికలు విఫలమైనప్పుడు కలవరపడతాం, కంగారు పడతాం. కాని దేవుడు మనకు సహాయకుడు అని, ఆయన మన బలము అని, ఆయన మనకు కేడెము అని బైబిల్ పదే పదే నిశ్చేతనిస్తుంది. మనకు ఉన్నవాటిని గురించి ఆయన శ్రద్ధ వహిస్తాడు. మన భారాలను, బాధ్యతలన్నిటినీ దేవునితో పంచుకుంటే మన జీవితం సులభం కాదంటారా? చివరిగా మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే, మనకున్నవన్నీ

వాళ్లతో మేమే సంతోషించాలి అన్న స్వార్థం ఉండకూడదు. దేవుడు మనకు ఒక గృహాన్ని ఇస్తే ఒంటరిగా ఉన్నవాళ్లను ఒక పూట భోజనానికి ఆహ్వానించవచ్చు. వీలైతే పొరుగువారిని వైద్యుని వద్దకు తీసుకుని వెళ్లవచ్చు. వారికి సహాయం చేయడానికి మన సమయాన్ని, వాహనమును లేక డబ్బును ఉపయోగించడానికి వెనుకాడవద్దు. కొన్నిసార్లు మనం ఇతరులతో పంచుకునేంత మన వద్ద ఉండకపోవచ్చును. ఈ విషయం నాకు తెలుసు. అయితే మీరేమి నిరుత్సాహపడకండి. మీకు తోచిన విధంగా వారికి సహాయం చేయవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం మా పిల్లలు ఒక పార్కులో ఆడుకుంటున్నప్పుడు జరిగిన సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ పార్కులో వీధులు ఊడ్చే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడు వయసులో పెద్దవాడు. అది శీతాకాలం. ఓవైపు మంచు కురుస్తున్నది. చాలా చలిగా ఉన్నది. మా పిల్లలు ఆ పార్కులో కొంతసేపు ఆడుకున్నాక అతడు తాను కూర్చున్న బెంచిపై నుండి లేచి తన వద్ద ఉన్న కాగితపు సంచిలో నుండి చలికాలంలో వేసుకునే చేతి తొడుగులను బయటికి తీశాడు. వాటిని తీసుకుని మా పిల్లలు ఆడుకుంటున్న స్థలానికి వచ్చాడు. ఆ చేతి తొడుగులను వారికి ఇచ్చాడు. ఆ దృశ్యం నా హృదయాన్ని కదిలించింది. ఈ వ్యక్తి జీవితంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. అతనికి కుటుంబం లేదు, ఇల్లు లేదు, డబ్బు అంతకన్నా లేదు. అయినా తనకున్న కొంచెంలోనే తనకు ఏమాత్రం పరిచయం లేని వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనం ఎంత ఇస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, ఇతరులకు ఇవ్వకుండా మనం ఎంత బిగబట్టుకున్నామన్నది ముఖ్యం. ఈ విషయంలో యేసు ప్రభు చెప్పిన సలహాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. మత్తయి సువార్త 5:40-42 వరకు చదువుకుందాం. ఎవడైనను నీమీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరినేడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినేడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరువాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. లూకాసువార్త 6:29-31 వరకు మరింత లోతైన భావంతో చెప్పబడింది. నీ పైబట్ట ఎత్తుకొనిపోవారిని నీ అంగీని కూడా ఎత్తుకొనిపోకుండా అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికిమ్ము, నీ సొత్తు ఎత్తుకొనిపోవు వానియొద్ద దాని మరలా అడగవద్దు. మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగున మీరును వారికి చేయుడి. ప్రియులారా, మన జీవితం తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. దాన్ని మనం ఎలా వినియోగిస్తున్నాం? ఒక్కసారి పరీక్షించుకుందాం.

0: ప్రియులారా, వీధులను ఊడ్చే అతని ఉదాంతం గుర్తుందా? అదే, తాను చలిలో బాధపడుతూ కూడా తన జేబులో ఉన్న చేతు తొడుగులను ఆ అబ్బాయికి ఇవ్వడం ఆశ్చర్యంగా లేదా? అవి చిన్నవే అయినా అతనికి చాలా విలువైనవి, అవసరమైనవి కూడా కాదంటారా? అవి ఆ అబ్బాయికి ఇచ్చేస్తే మళ్లీ కొనుక్కునే స్తోమత కూడా లేదు. మనం కూడా ఇతరులకు ఇవ్వడానికి మన గుప్పెళ్లు విప్పాలి. అందుకు ఉదార హృదయం కావాలి. అప్పుడే మన వస్తువులను మనం ఉపయోగించుకోవడమే కాదు, ఇతరుల అవసరాలను బట్టి వారికి కూడా ఇవ్వగలుగుతాము. అలా ఇతరుల అక్కరలను మన అక్కరలుగా భావించగలగాలి. వస్తువుల విషయమే కాదు, వారి ఆధ్యాత్మిక అక్కరలను కూడా మనం గుర్తించాలి. మీరు ఎప్పుడైనా ఇతరుల ఆత్మల రక్షణను గూర్చి ఆలోచించారా? ప్రతిరోజు మీకు ఎదురవుతున్న వారిని ఎప్పుడైనా గమనించారా? కనీసం వారి పేర్లైనా మీకు తెలుసా?
1: అదేంటి పల్లవి ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారా? వీధులను ఊడ్చేవారి పేర్లు, ఆసుపత్రిలో ప్రతి ఒక్కరి పేరు, బస్టాప్లో కనబడే వారి పేర్లు, ఇవన్నీ మనకు అవసరమా? అయినా ఎవరికి అంత తీరిక ఉంది బాబు అని అనుకుంటున్నారా? అభిలాష గారు చెప్పేది వింటే దాని ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. ఇది ఒక మంచి పాఠం. దీన్ని కూడా మీ ఆభరణాల పెట్టెలో దాచుకుంటారు కదూ.
2: నేను నర్సింగ్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక పరీక్ష పెట్టారు. అప్పుడు నేను 2వ సంవత్సరంలో ఉన్నాను. నేను శ్రద్ధగా చదువుకునేదాన్ని కాబట్టి ఆ ప్రశ్నలేవి నాకు కష్టంగా అనిపించలేదు. అయితే చివరి ప్రశ్నకు వచ్చేసరికి ఆగిపోయాను. మీ స్కూల్ను ఊడ్చే ఆమె పేరేంటి? ఇదేదో సరదాగా ఇచ్చిన ప్రశ్నేమో అనుకున్నాను. స్కూల్ ఊడ్చే ఆమెను నేను చాలాసార్లు చూశాను. ఆమె వయసు 50 సంవత్సరాలు ఉండవచ్చు. పొడుగ్గా ఉంటుంది, ఒత్తుగా ఉండే జుత్తు, ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి. కానీ ఆమె పేరు తెలియదు. ఇక ఏమి చేయలేక ఆ ప్రశ్నను వదిలేశాను. విద్యార్థులందరూ బయటికి వచ్చాక తెలిసినదేమంటే దాదాపు అందరూ ఆ చివరి ప్రశ్నను వదిలేశారు. దాని జవాబు ఎవ్వరికీ తెలియదు. చివరి ప్రశ్నలు కూడా గ్రేడ్లో కలుస్తాయా అని విద్యార్థులందరూ ప్రొఫెసర్ను అడిగారు. అతడు అవును అన్నాడు. అతడు ఇంకా ఇలా చెప్పాడు, మీరు వృత్తిరీత్యా చాలామందిని కలుస్తూ ఉంటారు. అందరూ విశేషమైన వారే. మీ ధ్యానము మరియు శ్రద్ధ వారికి అవసరం. మీరు వారిని కనీసం చిరునవ్వుతో పలకరించినా చాలు. నాకు అది చాలా నచ్చింది. తరువాత మా స్కూల్ ఊడ్చే ఆమె పేరు తెలుసుకున్నాను. శ్రోతలు, ఈ కథ మీకు తెలిసిన కథలా అనిపిస్తుంది కదూ. తీరికలేని మీ జీవితంలో ఇలా ఎప్పుడైనా అనుభవించారా? ప్రతిరోజు మనం చాలా పనులు చేస్తాము, అనేకులను చూస్తూ ఉంటాము, కానీ వారిని గూర్చి పట్టించుకునే సమస్యే ఉండదు. కొన్నిసార్లు జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు, లేక మనం ప్రతిరోజు చూస్తున్న వాళ్ళు, మన పక్కనే ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారని తెలిస్తే ఎంత బాధపడతాం? అందుకు ఒక విధంగా మనమే బాధ్యులం కదా. ఒక్కసారైనా వారిని పలకరించి ఉంటే బహుశా వారి బాధలు మనతో పంచుకునేవారేమో అనే అపరాధ భావన మనల్ని వేధిస్తుంది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి ఇది మనందరికీ ఒక మంచి పాఠంగా భావిద్దాం. మనకు ఎదురయ్యే ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిద్దాం. వారి యోగక్షేమాలు తెలుసుకుందాం. చేయగలిగినంత సహాయం చేద్దాం.
1: అభిలాష గారు చెప్పిన విషయాలు నిజంగా నా జీవితానికి కూడా పాఠాలని భావిస్తున్నాను. చాలాసార్లు మనం ఎంత బిజీగా ఉంటామంటే కనీసం పక్కన ఉన్న వారిని కూడా పట్టించుకోము. ఇక వారి పేర్లు, వారి సమస్యలను ఎలా తెలుసుకుంటాము? తెలుసుకున్నా వారికి సహాయం చేయడానికి నాకు సమయం లేదుగా అని అనవద్దు. మంచి మహిళలుగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. మన చిరునవ్వు ఇతరులను ఆకర్షించేలా, ప్రోత్సాహకరమైన మన మాటలు వారి జీవితాలలో ఒక కొత్త నిరీక్షణను పుట్టించేలా మనం వారితో సంబంధం కలిగి ఉందాము. ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలుంటే, లేక మీరు ఇతరులను ప్రోత్సహించడం ద్వారా వారి జీవితంలో ఎలా దీవింపబడ్డారో మాకు రాయవచ్చు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి మీ ఉత్తరాలు మాకెంతో ప్రోత్సాహాన్ని ఇవ్వగలవు.
0: శ్రోతలు, మీరు తప్పకుండా ఉత్తరాలు వ్రాస్తారు కదూ. కార్యక్రమం చివరిలో చెప్పబడే నెంబర్కు ఫోన్ కూడా చేయవచ్చును. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైన పుస్తకాలను కూడా తెప్పించుకోవచ్చు.
1: ముగింపులో షారోన్ గారు చెప్పిన తలంపులను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకున్నవన్నీ మన జీవితమంతా దేవునికి అర్పిస్తే మన హృదయాలలో గొప్ప స్వేచ్ఛను అనుభవించగలుగుతాము. ఎందుచేతనంటే మనం ఈ లోకానికి సంబంధించిన వాటినేమీ గట్టిగా బిగబట్టుకోవడం లేదు. ఈరోజు నుండి మనలో ప్రతి ఒక్కరం నిరాడంబరముగా జీవిస్తూ మనకు ఉన్న వాటిని ఇతరులతో పంచుకోవాలని తీర్మానాన్ని కలిగి ఉందాం. దేవుడు ఈ మంచి తీర్మానాన్ని ఘనపరుస్తాడు. మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మన ద్వారా ఇతరులను ఆశీర్వదిస్తాడు. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

మనము దేవుని చిత్తములో అమర్చబడి ఉన్నాం. ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా మనం ఏమీ చేయలేము. మన యందు ఆయన చిత్తమును ప్రార్థన ద్వారానే కనుగొనగలము.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. చాలా విషయాలు అడగాల్సి ఉంది, రండి అడుగుదాం. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. గత నమోదులో మనం లాస్ట్ షిప్ను గురించి చూశాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ఆ తండ్రి యొక్క హార్ట్ అంతగా ఒకరు వెళ్ళిపోయారే, 99 నా యొద్ద ఉన్నాయితే అని చెప్పలేదు. వారు ఆ ఒకరి కోసం వెళ్ళి వెతికి ఆ పార్ట్ని చూశాం. ఈరోజు మనం లూక్ 15వ అధ్యాయములో ది లాస్ట్ కాయిన్ గురించి మనం చూడబోతున్నాం. ఈ లాస్ట్ కాయిన్ అని చెప్పినప్పుడు ఆ నమోదుకు దీనికి ఫండమెంటల్ ఏంటా వ్యత్యాసం?
1: మీరు ఫండమెంటల్ అని అడగడం వల్ల నేను సాధారణంగానే ఈ యూదా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళడం లేదు, ఎప్పుడు ఆ విధంగా చూడను. దీని యొక్క స్పిరిచువల్ థాట్ మాత్రం తీసుకోవాలనుకుంటా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వారికి ఇచ్చాడు, దాని స్పిరిచువల్ థాటే మనకి ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్తో చేర్చి చదవకూడదని చెప్పడంలా, అది ఒక విధమైన టీచింగ్. అది చదివేవారు ఉంటారు, అది ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఉంటారు, అందుకని హీబ్రూ చదివి గ్రీక్ చదివి వచ్చేవారు ఉన్నారు. అది తప్పని చెప్పడం లేదు. నేను సాధారణంగా బ్యాక్గ్రౌండ్లకి అధికంగా వెళ్లేది లేదు. నా యొక్క థాట్, అధికంగా బ్యాక్గ్రౌండ్లకి వెళ్ళేప్పుడు నాకు వారికైనా ధర్మశాస్త్రాన్ని పొందుకుంటున్నాను, కానీ నాకైనా ఒక స్పిరిచువల్ థాట్ దొరకాలంటే దానికంటే ఇది అధికంగా ధ్యానించాలనుకుంటా. అయితే ఇప్పుడు మనం ఈ ఉపమానాన్ని గుర్చి చూసేప్పుడు, మీరు ఫండమెంటల్ అని అడగటం వల్ల దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. మొదటది చెప్పి దాని తర్వాత దీనిలోనికి వెళితే బాగుంటుంది అనుకుంటాను. 8వ వచనము నుండి 10వ వచనం వరకు అది చెప్పబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వరకు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అని ఉంది. అప్పుడు అందులో కనిపెట్టే మెథడ్స్ అని ఉన్నాయి. దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి అనేవి ఉన్నాయి. దాని గురించి చూడగల అవును డీటెయిల్ గా ఉంది, అది తర్వాత చూద్దాం. ఎందుకు ఆ స్త్రీ ఈ ఒక వెండి నాణెము కొరకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఆ స్త్రీ దగ్గర మిగతా 9 నాణెములు ఉండి కూడా అక్కడ ఒక నెంబర్ చెప్తున్నాడు, 10 అని అక్కడ చెప్తూ ఉన్నాడు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వేదపాఠ్య నిపుణులు అది చెప్తూ ఉన్నారు. ఏంటంటే, సామాన్యంగా ఇస్రాయేలీల్లో స్త్రీలను వివాహము చేసుకొనక ముందు నిశ్చయం చేసిన తర్వాత వారి చేతిలో వచ్చి 10 వెండి నాణెములు కలిగిన చైన్ వంటిది ఇస్తారట. అందులో 10 కమాండ్మెంట్స్ రాసి ఉంటుందట. ఒక్కొక్క నాణెములోనూ ఒక్కొక్క కమాండ్ రాసి ఉంటుందట. ఇదొచ్చి ఇప్పుడు మన ఊరిలో నిశ్చయం చేసేప్పుడు చూస్తే కొందరు రింగ్ పెడతారు, కొందరైతే గాజులు వేస్తారు, కొందరు బైబిల్ మార్చుకుంటారు. ఇలా కొన్ని
0: చేస్తున్నారు
1: కల్చర్ని బట్టి. వారి కల్చర్ ప్రకారం ఆ స్త్రీకైతే 10 వెండి నాణెములు ఉన్నటువంటి చైన్ ఒకటి ఇస్తారు, చైన్ వంటిది ఒకటి ఇస్తారు. ఇది వచ్చి స్పిరిచువల్గా ఇచ్చేది. మా యొక్క కుటుంబంలో నీ వచ్చి స్పిరిచువల్గా నడిపించడానికి రామ్మా, ఈ 10 నీవు గై కొనాలి అనేది చెప్తూ, అందులో ఒకటి తగ్గిన ఆ నిబంధనను మీరినట్టే ఆమె. ఇప్పుడు ఒక ఉదాహరణకు, వ్యభిచరింపకూడదు అనేది ఉంటది. ఆ వెండి నాణెం కనపడలేదనుకోండి, ఇప్పుడేమవుతుంది?
0: లైఫ్లో
1: అది అడిగేప్పుడు ఆ ఒక వెండి నాణెం లేదు, 9 ఉన్నాయి, ఏ ఆజ్ఞ మీరింది?
0: మరి మేజర్
1: మేజర్ దొంగిలింపరాదు అనేది ఉంటది, దొంగిలించకూడదు. ఇప్పుడు రాహేలు తను ఏం చేస్తుంది? అక్కడి నుండి తండ్రి ఇంటి నుండి వచ్చేప్పుడు తండ్రి కొలిచే బొమ్మల్ని దొంగిలించుకుని వస్తుంది. ఇప్పుడు ఈ వెండి నాణెం కనపడలేదంటే ఈమె దొంగనే అర్థం స్పిరిచువల్గా చూస్తే. సో ఆ విధంగా అందులో ఏ ఒక్కటి కూడా ఏమవకూడదు, మిస్ అయిపోకూడదు. మిస్ అయితే పెండ్లే ఆగిపోతుంది.
0: అంత సీరియస్
1: అయిన విషయం ఆమె లైఫ్కైనా 10 అది. ఇప్పుడు ఇంటిలో ఏది కనపడకపోయినా అది సమస్యే కాదు.
0: అయితే ఇవి
1: ఈ 10ని పెండ్లి కొడుకు వచ్చేప్పుడు వారి ఇంటి వారు చూస్తారు, వరుడొచ్చేప్పుడు చూస్తాడు. ఆ 10ను ఆమె మెడలో వ్రేలాడితేనే సెలెక్టెడ్. వరుడు వధువును పెండ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చి వెళ్ళాడు, ఆజ్ఞలను ఇచ్చి వెళ్ళాడు. ఈ ఆజ్ఞలను ఈ స్త్రీ అనేది ప్రత్యేకించి సంఘానికి సూచనగా
0: ఉంది.
1: ఆ సంఘం అనేది ఈ నియమములను చివరి వరకు భద్రపరుచుకోవాలి. అది ఎంతవరకు? పెండ్లి చేసుకునేంతవరకు భద్రంగా చూసుకోవాలి. అప్పుడు వరుడు తిరిగి వచ్చేప్పుడు, యేసుక్రీస్తు వచ్చేప్పుడు, ఇందులో ఏది కనబడకుండా పోయినా, ఆజ్ఞలలో ఏది కనబడకుండా పోయినా ఈమెకు పెండ్లి జరగదు. మోర్ ఇంపార్టెంట్, ఆమె లైఫ్ మరొక ఘట్టానికి వరుణితో వెళ్ళి ఆమె చనిపోయేంతవరకు జీవిస్తుంది. ఆమెకి ఆ అంగీకారాన్ని ఇచ్చేటువంటిదే ఈ వెండి నాణెము.
0: ఇది సాధారణ కథగానే ఉంది, కానీ దీని వెనుక ఉన్న స్పిరిచువల్ డెప్తే భయంకరంగా ఉంది.
1: ఇది ఇప్పుడు మనకి దేవుడు అలా న్యూ టెస్టమెంట్ నిబంధన ఇచ్చేళ్తున్నాడు.
0: అయితే సులువుగా మాట్లాడుతున్నాడు,
1: ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వాక్యమైనను దాని పొల్లైనను గతించిపోదనమాట, ఒకటి కూడా కనపడకుండా పోదని అర్థం. అప్పుడు నేను ఇది ఎలా కాపాడుకోవాలి వచ్చేంతవరకు?
0: చాలా కరెక్ట్గా గమనించాలి. మరి జీవితమే అలా మారుతుంది.
1: మారాలి.

0: విధంగా ఆ 10 నాణెములన్నీ కలిసి ఉండేటువంటిదే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు సంగము తనలో ఉండేటువంటిది. గృహమన్నది దేవుని యొక్క ఇల్లు, స్త్రీ అన్నది సంగము. తనలో ఉండేటువంటిదైనా దేవుని అమూల్యమైన రక్తముచేత సంపాదించిన వెండి నాణెమును పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిందే సంగము యొక్క బాధ్యత,
1: రెస్పాన్సిబిలిటీ.
0: రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో ఏం చూసామంటే, వెలుపల కనబడకుండా పోయిన గొర్రెను చూసాం.
1: అవును, గొర్రె బయటికి వెళ్ళిపోయింది.
0: వెళ్ళిపోయింది, అది వెతుక్కుంటూ కాపరి బయటికి వెళ్ళాడు.
1: తండ్రి దాన్ని కనుగొని వాయిస్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడాము.
0: ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఇలా చెప్తాను, మీరు గమనించండి. వెలుపట భర్త గొర్రె కోసం వెళ్ళాడు, లోన భార్య నాణెం వెతుకుతూ ఉంది. మొదట అతడను ఉంది, ఫస్ట్ తను వెతకడానికి వెళ్ళాడు, ఇక్కడ ఆమె వెతుకుతుంది. ఒక స్త్రీ పురుషునిగా చెప్పబడుతుంది, వధువు వరుణికైన చిహ్నం. అప్పుడు సంగము లోన కనబడని వారిని వెతకాలి, ఇదే వెండి నాణెంకైన సూచన.
1: లోపలే ఉన్నారు,
0: లోన ఉన్నారు,
1: వీళ్ళని రెడీ చేయాలి.
0: వీరు కనబడటం లేదు, ఇప్పుడు
1: కనిపించడం లేదు.
0: ఇప్పుడు దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని చూస్తే, గత ఉపమానానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, తప్పిపోయిన గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందనేదే తెలియదు.
1: అవును,
0: అయితే నాకు ఇది ఇంటిలోనే ఉంది కాని ఎక్కడ ఉందో తెలియదు.
1: ఓహో, అదైతే తప్పిపోయింది, అదొక డిఫరెంట్ అయిన అప్రోచ్.
0: అది బౌండరీ వదిలి వెళ్ళిపోయింది, ఏ బౌండరీలో ఉందో తెలియదు.
1: ఓకే, ఇదైతే ఇంటిలోనే ఉంది,
0: నాకు తెలుసు, ఆ బౌండరీ తెలుసు,
1: బౌండరీ తెలుసు.
0: కన్ఫర్మ్ గా చెప్తారు చూడండి, ఇంట్లో ప్రొద్దున్నే స్నానానికి వెళ్ళేప్పుడు నా కమ్మలు ఇక్కడ ఉన్నాయండి,
1: ఇక్కడే ఉంది,
0: ఇక్కడే ఉన్నాయి, ఈ ఇంట్లోనే ఉన్నాయండి.
1: అయితే ఎక్కడున్నాయి?
0: అయితే ఎక్కడుందో తెలియదు. అంతకంటే ఘోరము, ఒకరిద్దరు ముగ్గురు కలిసి వెతికినా కొన్నిసార్లు కనపడదు, చూసారా?
1: అవును.
0: మా అమ్మగారికి ఒక అలవాటు ఉండేది, నేను చెప్తాను, మా అబ్బాయి కూడా చెప్తాడు మా అమ్మతో. అది ఏంటంటే, నైట్లో వారు మాత్రలు వేసుకుని పడుకుంటారు, అంటే షుగర్ మాత్రం ఇటువంటివి ఏవో రెండు మాత్రలుంటాయి. అప్పుడు రాత్రి వారు పడుకునేప్పుడు మాత్రలు వేసి పడుకుంటారు. అలా పడుకునే ముందు మా అబ్బాయి ఇవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు నేనే ఇస్తూ ఉంటాను, ఇలా ఎవరో ఒకరు ఇస్తాం. వారు తీసి ఇలా వేసుకునేప్పుడు ఒక మాత్ర కింద పడిపోతుంది. ఇది రొటీన్గా జరుగుతుంది. మా అబ్బాయి అడుగుతాడు, నేను అడుగుతా, డైలీ కింద వేస్తున్నారు కదమ్మా అంటే, ఏం చేసేది బాబు నాకు తెలియడం లేదు, ఏదైనా ఒకటి క్రింద పడిపోతూ ఉంటుంది,
1: మిస్ అవుతుంది.
0: అయితే ఏం కష్టతరమైన పని అంటే, అది కనిపెట్టడం అనేది వచ్చి సిఐఏ కంటే కూడా కష్టతరంగా ఉంటుంది. అది వెళ్ళి ఏదైనా ఒక మంచం గోడ వెనుక వెళ్ళి అలా నుంచుంటుంది, అది కనిపెట్టనేలేము. ఏంటంటే ఇక్కడన్నా ఈ వాక్యంలో చెప్పబడుతుంది, ఆమె ఇంటిని ఊడ్చే ఉంటుంది కదా, మాత్రం ఊడవలేం చూడండి, దుమ్ములో కలిసిపోతుంది. అది వెతికే లోపల మేము పడే పాటు ఉంటుంది చూడండి. ఆ రాత్రంతా మేమిది అనుభవించాము, కానీ వెండి నాణెం కాదు, కానీ ఒక చిన్న మాత్ర. ఈ విధంగానే అది ఇంటిలోనే ఉంటుంది, కానీ అది మీరు కనిపెట్టనే లేకుండా ఒక దగ్గరికి వెళ్ళి మరుగై ఉంటుంది. అది వేరు చిన్నదిగా ఉంటుంది, కొన్నైతే ఆ ఫ్లోర్ కలర్లోనే ఉంటుంది, అది కనిపెట్టలేం చూడండి. దీని అర్థం ఏంటంటే, ఈరోజు బయటికెళ్ళి కనబడకుండా ఉన్నవారు అనజనులు, ఇస్రాయేలీలు, మీరు ఎవరినన్నా చెప్పుకోండి, అయితే విశ్వాసిగా సంగములో కనబడిన ఒక గొప్ప కూటమే ఉంది. వారం వారం వస్తున్నారు, సంగములోనే వీరు కనపడకుండా ఉన్నారు, వీరిని మీరు కనిపెట్టనే లేరు.
1: అప్పుడు ఆ స్పిరిచువల్ దృష్టితో చూస్తేనే గాని,
0: అయితే దాన్ని కనిపెట్టడానికి మరొక దారి, ఆత్మీయ కోణం అనేది ఒకటి ఉంది, దానితో మరొక దారి ఉంది, దాన్ని మనం తర్వాత చూద్దాం. అయితే ఈ కనబడని నాణెము ఎవరై ఉంటారు? ఈరోజు నా మట్టుకైతే అందరూ ది బెస్ట్. నేను అదే ఎప్పుడు చెప్తుంటా, ఒక స్కూల్లో మీరు వెళ్ళి అడిగితే మీ యొక్క ఒక క్లాస్ రూమ్లో ఒక డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తున్నాడు, వచ్చేం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఒక క్లాస్ టీచర్ దగ్గర మీ క్లాస్ గురించిన ఒక రివ్యూ ఇవ్వండి అన్న వెంటనే, సార్ ఆ ఫస్ట్ 2 బెంచెస్లో కూర్చున్న వారికి ఎప్పుడు మంచి ర్యాంకులు వస్తుంటాయి, ఆ వెనుకున్న వారి యావరేజ్, ఆ బ్యాక్ బెంచ్లో ఉన్నవారు కొంత ఇదిగా ఉన్నారు, వారిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని కూడా చెప్తారు, డీటెయిల్స్ చెప్తారు. వారి వల్ల చెప్పగలరు, ఆ క్లాస్ టీచర్ వల్ల. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక వార్డులో ఒక నర్సు దగ్గర ఒక డాక్టర్ అడుగుతాడు పేషెంట్స్ కండిషన్. ఒక్కొక్క పేషెంట్ కండిషన్ వారికి తెలుసు. ఒక చర్చిలోకి వెళ్ళి ఎంతమంది పరలోకానికి వెళ్తారో మీరు చెప్పగలరా? అక్కడున్న వారి వాళ్ళు చెప్పగలరా? ఈనాటికి మనకి తెలీదు. ఎందుకంటే మనమనుకుంటున్నాం, ఆశపడుతున్నాం మన చర్చిలో ఉన్నవారు అందరూ హెవెన్కి వెళ్లాలని. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. హెవెన్కి వెళ్ళడానికే నేను ఎక్కడికొచ్చి ఉన్నాను,
1: ఎక్కడికొచ్చాను,
0: చర్చికే వచ్చాను. ఎందుకంటే వెండి నాణెము నాకు ఇవ్వబడింది, పెండ్లి కోసమే ఇవ్వబడింది. సో పెండ్లి కుమారుతో పరలోకానికి వెళ్ళడానికే ఇంట్లోకొచ్చాను, ఇంట్లో నాణెముంది. కానీ ఈరోజు ఆ నాణెమెక్కడా? హెవెన్కి వెళతామా? పెండ్లి జరుగుతుందా ఈనాడు? అనేక వెండి నాణెములు కనపడటం లేదు ఈరోజు చర్చిలో, ఎక్కడున్నాయో తెలియడం లేదు. స్పిరిచువల్గా తీసుకున్నట్టయితే అందరు కూర్చుని ఉంటారు, ఎంతమంది స్పిరిచువల్గా లాస్ట్? నేను చర్చికొస్తున్నా, వెళ్తున్నా.

0: యాక్టివ్ మెంబర్. అన్నీ ఏవేవి మీరు దశంభాగాల నుండి మీరేవైతే చెప్తారో ఐఎమ్ రెడీ టు పే. ఫస్ట్ ఇచ్చేస్తా. చర్చికి వస్తాను, ఫ్యామిలీగా వచ్చి కూర్చుంటా, వెళ్తాను. బట్ నేనింకా దేవుని యొక్క ఆ చైన్ రోలో నేను ఉన్నానా, ఆ సిరీస్లో ఉన్నానా, లేక కనబడకుండా వేరుగా ఉన్నానా, ఇది కనిపెట్టాల్సింది ఎవరి బాధ్యత?
1: ఆ కాపరి బాధ్యతే.
0: ఆ యొక్క సంఘ కాపరి బాధ్యత ఆయనే కనిపెట్టాలి. దేవుడు వచ్చేప్పుడు ఏ ఒక వ్యక్తి కానివ్వండి, ఒక ఇంజనీర్ వస్తున్నాడు. ఇంజనీర్ ఒక కట్టడాన్ని కట్టేప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి విచారిస్తాడు?
1: అక్కడుండే ఇంజనీర్ దగ్గర.
0: అక్కడున్న ఇంజనీరు, అక్కడున్న సూపర్వైజరు వారికి ఇవ్వాలి రిపోర్ట్ అనేది.
1: గ్రౌండ్.
0: ఒక్కొక్క ఇంజనీర్ గాను అక్కడ కడుతున్నటువంటి కూలివారు పెద్ద మనుషులు అందరి దగ్గరికి వెళ్ళి ఎన్ని రాళ్లు పెట్టారు అవన్నీ అడుగుతూ ఉండరు. ఎవరిని అడుగుతారు?
1: ఆ ఇన్ఛార్జ్ సూపర్వైజర్.
0: యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చేప్పుడు నేనిచ్చిన 5 కాసులెక్కడా, నేనిచ్చిన 2 కాసులెక్కడా, నేనిచ్చిన 1 కాసు.
1: ఆయన అడుగుతున్నాడు.
0: అడుగుతున్నాడు, లెక్క అడుగుతాడని ఉంది. ఆయన వచ్చి అతని దగ్గర ఆ కార్యముల నిమిత్తం లెక్కప్పచెప్పాలని భయంతో వాటిని మార్చి రాసినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు అస్తమానం మనం ఈ మాట చెప్తుంటాం, ఈ మాట బైబిల్లో ఉందని. మనం బైబిల్లో ఉండే మాటను చెప్తేనే మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా అని ఉంటుంది. ఈరోజు ప్రభు వస్తున్నప్పుడు యూ మస్ట్ క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీబడి షుడ్ క్వశ్చన్. నేను చెప్పేది ఫర్ ఇవాంజలిస్ట్ ఆల్సో, ఫర్ ప్రాఫెట్ అండ్ అదర్స్ ఆల్సో. వారి వారి మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ని ఆయన అడుగుతాడు కదా. నా సంఘమును గుర్చిన రిపోర్ట్, నా యొక్క మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ ఎక్కడా? నా దగ్గరుందా దాని గుర్చిన ఎక్సెల్? నేను తీసి ఇవ్వగలనా? నువ్వు ఇవ్వలేవు. ఎన్ని నాణ్యములు కనబడలేదో నాకు తెలీదు. అందరూ ఏం చెప్తున్నారు? హఠాత్తుగా ఒక విశ్వాసులు మరి కొందరు 10 మంది సంఘం వదిలి వెళ్ళిపోతున్నారు. మరొక సంఘానికో లేక దేనికో వెళ్ళిపోతున్నారు. పాస్టర్లు ఏం చెప్తున్నారో తెలుసండి ఆ సమయంలో. వీరందరూ ఇలా చేస్తారని నాకు తెలియనేలేదు. అదినూ వీరే చేస్తారని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటకొస్తున్నా. ఎందుకు రాలేదు తెలుసా? ఆ స్పిరిచువల్ ఐడెంటిఫికేషన్ లేదు. ఆ స్పిరిచువాలిటీని కనిపెట్టే, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వస్తున్నాడు కూడా, 1000 మంది బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. యేసు 1001గానే అక్కడ ఉన్నాడు, అందరితో నడిచి వస్తున్నాడు. అలా నడిచి వచ్చేప్పుడు ఆ 1000 మందిని చూసేప్పుడు సర్పసంతానంగా కనపడుతున్నారు కదా. ఈయన ఒక దేవుని గొర్రెపిల్లగా కనపడుతున్నాడు కదా. యేసు మాత్రం డిఫరెంట్గా వచ్చుంటాడా? దేవుని దూతల ముందు వెనుక నుంచుని దారి వదలండి, యేసు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నాడు సర్వోన్నతుడు అని చెప్తున్నారా? 10 మందితో 11వానికి
1: వస్తున్నాడు.
0: సింపుల్గా వస్తున్నాడు. వచ్చేప్పుడు ఏది గొర్రెపిల్ల, ఏది సర్పసంతానమో క్లియర్గా ఉన్నాడు కదా. అప్పుడు ఈ నాణ్యము ఏది కనపడకుండా పోయింది, ఇంకా ఏది యాక్టివ్ అని ఎలా తెలుస్తుంది? ఈ కనబడని నాణ్యము మనలో అనేక మంది ఏది కనబట్టలేదు అనుకుంటున్నారు. అనేక మంది వెనుకంజ వేసి బయటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు, సంఘం వదిలి వెళ్ళేవారుంటారు.
1: అవును, వచ్చాడు వెళ్ళిపోయాడు.
0: వెళ్ళిపోయాడు అతను కాదు, కనపడకుండా పోయింది. అది తప్పిపోయిన గొర్రె బయట కనపడకుండా
1: లోపలే ఉన్నాడు.
0: లోనే కూర్చుని ఉంటారు, చైర్లోనే కూర్చుని ఉంటారు, చూస్తూనే ఉంటారు,
1: గమనిస్తూ ఉంటారు, చక్కగా
0: గమనిస్తూ ఉంటారు. మనం వారిని బాగా నమ్ముతాం కూడా, ఎంతో కరెక్ట్గా ఉన్నారనుకుంటాం. అయితే కనబడని నాణ్యం అది, ఒకటి కూడా లోనికి వెళ్ళదు, వాక్యం వెళ్ళదు. స్వీయ నీతి, పాస్టర్ మాట్లాడే ప్రతిదానికి కౌంటర్ ఇస్తుంటారు.
1: సరే, మనం ఇప్పుడు వీరిని ఎలా కనిపెట్టాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి?
0: ఇక్కడ అదే వాక్యంలో ఆయన చెప్తున్నాడు చూడండి, అందులో ఒక వెండి నాణ్యము కనపడకుండా పోతే దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి కనిపెట్టేంత వరకును. రెండు కాన్సెప్ట్. ఒకటి దీపాన్ని వెలిగించి
1: లైట్,
0: మరొకటి ఇంటిని ఊడ్చి
1: క్లీన్.
0: దీపము వెలిగించడం అంటే ఏంటని అడిగినట్లయితే, ప్రకటన గ్రంథంలో దీపమును గుర్చి దేవుడెంతో తేటగా ఒక కార్యాన్ని చెప్తున్నాడు. దీపమంటే ఏంటనే దానికి చెప్తున్నాడు ప్రకటన గ్రంథము చాప్టర్ 21:23లో దేవుడు చెప్తున్నాడు దీపం అనేదానికి ఏంటి వివరణ ఇస్తున్నాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ల్యాంపనుందో అప్పుడు దీపము వెలిగించి అని ఇటువైపుకి వచ్చినట్లయితే దీపమేం చేయాలి? వెలిగించాలి. ఇప్పుడు మీరు దీపాన్ని వెలిగించి ఎందుకు వెదకాలంటే అప్పుడు ఆ ఇల్లు ఏమై ఉండింది? చీకటిగా ఉండింది.
1: మీరు చెప్పేది చాలా హార్డ్గా ఉంది, మరి చాలా డీప్గా ఉంది.
0: వాక్యం డీప్గా ఉంది.
1: అవును.
0: ఈరోజు మీరు చూడటానికి ప్రకాశంగా ఉందా?
1: అవును.
0: ఇప్పుడు మీరు పగటిపూట ఇంట్లోకి వెళ్తున్నారు కదా. నేనొకరోజు ఇది చూసి అది జరిగించినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన కార్యం ఇది. పగలింట్లోకి వెళ్తున్నారు కదా, రూమ్లోకి వెళ్తే లైట్ వేస్తున్నారా? ఏ, ఈరోజు ఎంతమంది ఇండ్లలో పగల లైట్ వేస్తున్నాం? పగటిపూట ఇంట్లో లైట్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకని చెప్తే, వెలుతురు ఇంట్లోకి రాకుండా మనం ఇల్లు కట్టేశాం ప్రాక్టికల్గా చెప్తే. అయితే స్పిరిచువల్గా చూస్తే అనేక ఇండ్లు ఈరోజు వెలుతురు లేకుండున్నాయి. లైట్ వేస్తేనే వారి ఇంటిలో ఉండగలుగుతాం. అది పగలని మనం చెప్పుకుంటున్నాం, అయితే చీకటుంది ఇంట్లో. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం స్పిరిచువల్ అని, ఇంట్లో చీకటుంది. ఇంటిలో కనబడకుండా పోయిన ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? మీరు చర్చ్ అని చెప్తున్నారు, అట్లే మీరు ఇంటిని చూడండి. ఇంట్లో పిల్లలున్నారు, 3, 4, 5 పిల్లలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇందులో ఏ కుమారుడు తప్పిపోయాడో మీకు తెలుస్తుందా? వాడు మనతో కూడా చర్చకొస్తున్నాడు, తను మనతో కూర్చుంటున్నాడు, మనతో ఆరాధన ముగిసి చర్చ నుండి ఇంటికి వస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇంట్లో రూమ్లో దేవుని వదిలి కనపడకుండా పోయి ఉంటారు. పేరెంట్స్కి తెలియలేదే. పేరెంట్స్ ఏం చెప్తున్నారు? నా పిల్లోడు అలాగంతా చేయడు అంటున్నారు. స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది, కొద్దిగా రండి, మీ అబ్బాయిని ఒక కేసులో పట్టుకున్నాం. వీరు చెప్తారు మా పిల్లోడు అలాగంతా చేయడండి. వెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయే.
1: లోపలే ఉన్నారు కాని మిస్ అయ్యారు.
0: అమ్మ బాదుకుని ఏడుస్తుంది, నువ్వా అలా చేసింది? నువ్వా? ఎందుకు? నానేం కనపడకుండా పోయింది ఇంట్లో, ఎందుకు వెలుతురు లేదు చీకటి? ఈరోజు ఇదే అనేకుల స్పిరిచువల్ పరిస్థితి.
1: అప్పుడు మనం ఎంత హెచ్చరికగా ఉండాలన్నది.
0: మీ ఇంట్లో దీపం వెలగాలి, మీ ఇంట్లో లైట్ ఉండాలి, మీ ఇంట్లో వెలుతురు ఉండాలి. ఇప్పుడు యోచించండి, ఇప్పుడు ఉండే పరిస్థితులు వదిలేయండి. ఒక 40-50 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం పెద్ద ఇల్లుగా ఉన్నప్పటికీ నూక్ అండ్ కార్నర్స్ మన కంటికి కనబడే విధంగానే పెట్టుకుని ఉంటారు. మోర్ థింగ్స్ ఉండవు. అనేక వస్తువులు ఇంట్లో ఏం చేయరు. ఇప్పుడు వస్తువులు ఆశపడేటువంటి కాలం. అనేక వస్తువులు కొని మనం ఏం చేస్తున్నాం?
1: చిన్న రూమ్లో ఉంచుతున్నాం.
0: చిన్న రూమ్ అయినప్పటికీ అందులోనైతే ఒక మంచముంది, ఒక బీరువా ఉంది, ఒక్కొక్క రూమ్కి ఒక టీవీ ఉంటుంది. ఇది చాలదంటూ ఒక టీపాయి, ఒక చైరు,
1: అది కాకుండా వైఫై కూడా.
0: వైఫై వేరే, అది కాకుండా బట్టలు ఆరేయడానికి ఒక హ్యాంగరు. అన్నిటినీ మొత్తంగా పేర్చి పెడతాం. ఇంటిలో నడవడానికి మాత్రమే స్థలం ఉంటుంది. నడిచేప్పుడు తగులుతూ నడిచేవారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఇంట్లో ఒకటి కనపడకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అప్పుడు అన్నీ ఎలాగుండాలి? విజిబుల్ ఏరియాగా ఉన్నట్టయితే మీకు ఈజీగా తెలుస్తుంది. ఈరోజు ఇల్లు అలాగైపోయింది. ఎవ్రీవన్ ఇస్ బిజీ, అంతా ఇరుకే.
1: ఇంకొక విషయం, అలాంటి ఇంట్లో ఏదో ఒక చిన్న కాయిన్ కనిపించకపోతే వెతకడం కష్టం.
0: వెతకడం కష్టం. చివరిగా ఈరోజు ఎలాగైపోయారంటే, పోతే పోని వదిలే.
1: సరే, అది లోపల ఉంటుంది, పర్వాలేదు,
0: వదులు. అయితే ఆ విధంగా పరమతండ్రి వదలడానికి తయారుగా లేడు. ఎందుకంటే మీరు సంపాదించి తీసుకెళ్లే డబ్బుకి, మీరు సంపాదించి మీ అబ్బాయికిచ్చే తను ఖర్చు పెట్టే డబ్బుకి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీకే ఆ పెయిన్, అతనికి ఒకటి గెయిన్. తను తీసుకెళ్ళి 500ని అలా చాపుతాడు. ఒక జ్యూస్ ఇవ్వండి, ఒక షవర్మా ఇవ్వండి అని అంటాడు. అయితే మీ వల్ల ఒక జ్యూస్ ఇవ్వండి, షవర్మా ఇవ్వండి అని చెప్పడానికి కుదరదు. ఒక చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఆ 200 కోసం కష్టపడి ఉంటారు. అలాగే పరమతండ్రి నన్ను విడిపించడానికి కష్టపడ్డాడు, అది తీసుకొచ్చి ఆ కాయిన్ తీసుకొచ్చి ఇంటిలోనికి తెచ్చాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు ఆ యొక్క బిడ్డని. వాక్యం అలే చెప్తుంది, పిల్లలు దేవుడు అనుగ్రహించి స్వాస్థ్యం. విశ్వాసులను ఇచ్చి ఉన్నాడు ఆత్మీయ తండ్రికి, దైవసేవకునికి. ఈ ఇద్దరు కూడా ఎలా అది హ్యాండిల్ చేస్తున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే కాయిన్ నాది కాదు, కాయిన్ దేవునిది. అది ఇంట్లో కనబడకుండా పోతే వెతకాలి, ఆయన వెతికినట్లు వెతకాలి.
1: అయితే ఇక్కడ ఈ స్త్రీ వెతుకుతుందని అందంగా చెప్పబడింది.
0: ఆమె కనిపెట్టేంత వరకు కూడా ఆమె వెతకకుండా ఉండునా? వాక్యం చెప్తుంది ఆమె కనిపెట్టేంత వరకు వెతకకుండా.
1: బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేస్తున్నాడు.
0: అప్పుడు నేను అది కనిపెట్టాలి,
1: విడవకూడదు.
0: అవును, ఈరోజు ఇల్లు కానివ్వండి, చర్చ్ కానివ్వండి, కనపడకుండా పోయిన వారు ఎంతమంది అనేది కనిపెట్టాలి. పిల్లలు ఏం చేస్తున్నారు? స్పిరిచువల్గా ఉన్నారా? అనేక మంది తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, మా పిల్లవాడు స్పిరిచువల్గా ఉన్నాడా లేదనేది మేము కనిపెట్టలేకపోతున్నాం. అలాగైతే వీరే స్పిరిచువల్గా లేరని అర్థం. బాప్తిస్మకుడు యోహాను కనిపెట్టాడు కదా, మీరు అంత డెప్త్కంతా వెళ్ళక్కర్లేదు. మీరు మీ అబ్బాయితో మాట్లాడేప్పుడే తన స్పిరిచువాలిటీ లెవెల్ తెలుస్తుంది. ఇప్పుడు నేను మీతో కూడా మాట్లాడుతున్నాను, మీ యొక్క స్పిరిచువాలిటీ లెవెల్ ఏంటి అనేటువంటిది నేనేం చేయగలను?
1: సెన్స్ చేయొచ్చు.
0: మీ ప్రశ్నను బట్టే కనిపెట్టగలను.
1: కరెక్ట్.
0: మీ యొక్క స్పిరిచువల్ లెవెల్, మీ ప్రశ్నల యొక్క డెప్త్. ఒకటి చెప్తాను, ఒకసారి ఒక దేశంలో ఆర్థిక మంత్రితో కూర్చుని విలేకరి రిపోర్టర్ అడుగుతున్నాడు. ఆ ఆర్థిక మంత్రి ఒక దేశాన్ని నడిపేటువంటి ఒక ఆర్థిక మంత్రి. ఆయన దగ్గర ఇతను ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు? ఈ ప్రశ్నలన్నీ మీరు నన్ను అడగాలా అని చెప్తున్నాడు. మీరు నన్ను ప్రశ్న అడగాలంటే ఒక లెవెల్
1: స్టాండర్డ్ ఉంది.
0: నువ్వు అడిగేటువంటి ప్రశ్నలను బట్టే నీ యొక్క స్టాండర్డ్ నేను చేయగలను, డిసైడ్ చేయగలను. ఒక ఆర్థిక మంత్రితో కూర్చుని ఇంటర్వ్యూ చేసే ఆయన ఇంటర్వ్యూయర్ యొక్క స్టాండర్డ్ తెలుస్తుంది. అదేవిధంగా ఒక తండ్రికి తన కుమారునితో మాట్లాడేప్పుడు స్పిరిచువల్ స్టాండర్డ్ తెలుస్తుంది. తను మాట్లాడే మాట కానివ్వండి, తను చూసే చూపు కానివ్వండి, తన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఉంది. ఇందులోనే తన నేచర్ కనిపెట్టచ్చు. మీ అమ్మాయిని మీరు కనిపెట్టేయగలరు, మీ వల్ల ఎందుకు కావడం లేదు? తను తప్పిపోయాడు, ఆ నాణ్యం కనపడకుండా పోయిందనేది ఇంట్లో తెలియకుండా పోయిందే? ఎందుకంటే మీ ఇంట్లో చీకటి ఉంది. వెలుగు, దీపం వెలిగించండి, యేసును తీసుకురండి, క్లీన్ చేయండి, ఇల్లు శుభ్రంగా లేదు. వదలండి, నూక్ అండ్ కార్నర్కి ఆ చీపురిని వదలండి. ఏదో ఒక మూలన అది ఉంటుంది, వెతకవచ్చు. ఇదే ఈరోజు ఎంతో అధ్వానంగా ఉండేటువంటి ఒక సిచ్యువేషన్. ఎక్కడ? చర్చ్ సిచ్యువేషన్. ఇదే అనేక క్రైస్తవ గృహాల్లో ఉండే సిచ్యువేషన్. అమ్మ పనికెళ్తుంది, మంచి సంపాదన. నాన్న పనికెళ్తున్నాడు, మంచి సంపాదన. ఇద్దరు పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివిస్తున్నారు. మరొక మాట అస్సలుండదు. వారి ఆశయం వారేదో ఒక ఇంజనీరో డాక్టరో లేక ఏదైనా కావాలనుకుంటారు. దట్స్ గుడ్. బట్ వారు ప్రభువులో మెలుగుతున్నారా? ఎండ్ ఆఫ్ ద డే రాకడ ఆలస్యమైతే మట్టిలోకి వెళ్ళేప్పుడు ఇంజనీర్ వెళ్ళడు, డాక్టర్ వెళ్ళడు, నీతిమంతుడే వెళ్తాడు.
1: ఇంకా చెప్పాలంటే సంపాదించిన కాయిన్ కూడా లోపలికి
0: వెళ్ళదు. అయితే ఈరోజు మనం కూర్చుని పిల్లలతో, అదే నేను ఈ మధ్య కొంతకాలంగా దేవుడు ఇన్సిస్ట్ చేసేది, పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు. ఎందుకు పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు అని అడిగినట్లయితే, మీరు తినే ఆ సమయం ఉంటుంది కదని 15 నుండి 20 నిమిషాలు, ఇప్పుడు ఏంటిలోనూ ఒకటిగా కూర్చుని తినడం లేదు. చూసారా, పిల్లలు భోజనం వేసుకుని రూమ్లోకి వెళ్ళిపోతున్నారు, ఫోను చేతిలో పెట్టుకుంటున్నారు, లేకపోతే వెళ్ళి హాల్లో టీవీకి ముందు కూర్చుంటున్నారు, టీవీ చూస్తూ తింటున్నారు, లేక ఫోన్ చూస్తూ తింటున్నారు. తండ్రి ఒక పక్కన ఫోన్ చూస్తూ తింటున్నాడు, లేక ఫోన్ మాట్లాడుతూ తింటున్నాడు. ఈ భోజన సమయం ఉంది కదండి 15-20 నిమిషాలు, పిల్లలతో కూర్చుని తినండి. వారు ఏ స్థితిలో ఉన్నారనేది మీరు కనిపెట్టేయగలరు. 99% మీరు కనిపెట్టగలరు, మీరు దీపం వెలిగించేవారు అయినట్లయితే. మీరెంత కష్టపడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఏం చదివిస్తున్నారు, అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే ఏదీ లేదండి. మీ జనరేషన్ని దేవునిలో ఆ కాయిన్ కనిపెట్టుకుని ఉన్నారా అనేదే ప్రశ్న.
1: అది ఇంట్లోనే విషయాన్ని మనం మిస్ చేయకుండా దీన్ని చూస్తేనే వెలుపలకు వెళ్ళగలం.
0: ఇది కాకపోతే మీకు కళ్యాణమే జరగదు కదా. దేవన్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాడే, ఎక్కడ నా కాయిన్ అని అడుగుతాడే,
1: లెక్కడుగుతాడు,
0: లెక్కడుగుతాడే, 5 ఇచ్చానే. ఆయన 5ని 10గా అడుగుతున్నాడు, 2 4గా అడుగుతున్నాడు. మీరు 10ని 9గా చేసిస్తున్నారు.
1: మైనస్లో ఉంది,
0: మైనస్గా ఉంది. ఈరోజు అదే జరుగుతుంది. మీరప్పుడు వెళ్ళి దేవుని దగ్గర చెప్పలేరు, నేనేం చేయగలను, నా వల్ల అయింది, నేను చేశా. వారే అవన్నీ మీరు చెప్పలేరు దేవుని దగ్గర. నీ వలనైనది, ఏం చేయగలవు, దీపం వెలిగించు, ఊడ్చేవా, అన్నీ చేసావా, అది కూడా మించి అది దొరకలేదా? ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈయన 99 గొర్రెలు ఒక దగ్గర వదిలి ఒక గొర్రె వెతికాడా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక రూమ్ లోపల ఒక కాయిన్ కనపడకుండా పోయింది. ఈ కాయిన్ని దీపం వెలిగించి ఊడ్చి వెతకమంటున్నాడు. ఇది ఆయన చెప్పిన మెథడ్. ఇప్పుడు నేను చెప్పేది నా యొక్క మెథడ్. సరి, కనిపెట్టలేకపోతున్నాం ఒక ఉదాహరణకి, తర్వాత ఏం చేయగలం?
1: క్లీన్ చేయాలి, లైట్ వేసి వెతకాలి, దొరకలేదు.
0: ఇది కనిపెట్టలేకపోయాం. కనిపెట్టలేకపోయినందువల్ల అది ఏదో ఒక మూలలో ఉండిపోయింది, అది స్టక్ అయిపోయింది. అది తర్వాత కనిపెట్టేటువంటి ఒక దారి ఉంది. ఆ రూమ్లో ఉన్నటువంటి థింగ్స్ అని తీశారనుకోండి, రూమ్ ఖాళీ చేశారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది?
1: దొరుకుతుంది.
0: వెరీ సింపులే కదా. మన తల్లిదండ్రులకి, తాతల ముత్తాతలకు 8-10 మంది పిల్లలు, అవునా? అందులో 4ని చదివిస్తారు, 4ని చదివించరు. కనీసం 3 అన్న, అందులో 8 మందిని చదివించిన వారు ఉన్నారు. ఒక 4ని చదివించేప్పుడు ఏం చెప్తారంటే, వీడిని చదివించలేకపోతున్నాం, వారిని చదివించగలిగాం, నిన్ను చదివించలేకపోతున్నాం, కుదరలా. 8 మంది 10 మంది పిల్లలుంటారు. వారు తమ ఆస్తినిచ్చేప్పుడు, ఆస్తిని పంచిచ్చేప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తారు. మాకు కలిగిన దాంట్లో చేయగలిగింది ఇంతే, మేము చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మనకి ఈ జనరేషన్లో? 2. మనమిద్దరిని చదివిస్తున్నాం, ఇద్దరికి మంచి ఆహారం పెడుతున్నాం. ఆ కాలంలో 8 మందికి మంచి ఆహారం ఇవ్వలేం. నాన్న యొక్క సంపాద్యంలో అందరూ షేర్ చేసుకుంటూ కొంచెం కొంచెం తిన్నారు. అప్పుడు మీ దగ్గర క్రౌడ్ తక్కువైనట్టయితే మీరన్నిటినీ ఏం చేయగలరు? బాగా చేయగలరు. అప్పుడు మీ రూమ్ లోపల దీపం వెలిగించి వెదికే రీతిలో, మీరు మంచం క్రిందకి వెళ్ళేంత రీతిలో మీకు గ్యాప్ ఉండాలి కదా, కాయిన్ క్రింద ఉంటే. నేను చెప్పేది ఉదాహరణ. మంచం క్రిందకి వెళ్ళింది, మీరేం చేయగలరు? మంచం క్రిందకి వెళ్ళి వెతుకుతాం కదా. ఇప్పుడు మంచం క్రిందకే వెళ్ళలేము అనేక మంది ఇంట్లో, ఎందుకంటే మంచం క్రింద కూడా అన్ని థింగ్స్ ఉంటాయి.
1: అంత స్పేస్ నింపేసాం,
0: స్పేస్ అంతా మూసేశాం, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది.
1: అర్థమైంది.
0: లిమిటెడ్ క్రౌడ్ ఉన్నట్టయితే కనబడకుండా పోయింది, కనిపెట్టడం అనేది ఈజీగా ఉంటుంది. సో మొదటిగా చర్చ్ లేక ఇల్లు, రెండునూ ఒకే కాన్సెప్టే. ఇది స్పిరిచువల్ చర్చ్, ఇది స్పిరిచువల్ హోమ్. రెండూ ఒకటే, ఇల్లు చర్చ్ ఒకటే. రెండునూ లైట్, బ్రైట్గా ఉండాలి. అక్కడ యేసు ఉంటూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. దీపమనడానికి అనేక అర్థాలున్నాయి. దీపమంటే నూనుండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, వత్తి ఉండాలి, వెలిగించాలి. ఒక్కొక్క దాని వెనుక స్పిరిచువల్ థాట్ ఉంది. అయితే సాధారణంగా చెప్తున్నా, ఉన్న సమయంలో చర్చ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, గాడ్ యొక్క ప్రెసెన్స్లో ఉంటూనే ఉండాలి. ఎప్పుడూ క్లీన్ చేస్తూనే ఉండండి. కొన్ని ఇండ్లలో ఏదైనా కనబడలేదని వెతుకుతారు, ఇంట్లో అంత డస్టు ఉంటుంది, డస్ట్ అలర్జీతో తుమ్ముతారు, ఆ తర్వాత వెతికేదే నిలిపేస్తారు. సో అటువంటి స్థితి కాకుండా లోపల వెతకడమనేదే ఈ కాన్సెప్ట్.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఎపిసోడ్కి గత ఎపిసోడ్కి వ్యత్యాసం ఏంటంటే, అది బయటికి వెళ్లిన గొర్రె, ఇది లోపల ఉన్న విషయం. చాలా డెప్త్ అయిన విషయం మాట్లాడారు. మరో నమోదులో మనం ద పారబుల్ ఆఫ్ ది ప్రాడిగల్ సన్, అదొక డిఫరెంట్, అయితే ఒక తెలిసిన విషయం. అయితే తెలియని సీక్రెట్స్ ఉన్నాయి, ఆ తెలియని సీక్రెట్స్ని మనం డీకోడ్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వన్స్ అగైన్ వీ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ ఫైండింగ్ ది ప్రాడిగల్ సన్. సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ఈరోజు ఏం ఆజ్ఞ చెప్పండి గట్టిగా. వ్యభిచరింపకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్, వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం అండి. వాక్యానుసారంగా చూస్తే వ్యభిచారులు ఏం చేయబడాలి? చంపబడాలి, రాళ్ళతో కొట్టి చంపబడాలి. యేసు ప్రభువు దగ్గర చూసినప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తాడు. అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తున్నారు, కానీ పాత నిబంధన ప్రకారము పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని చంపేయాలి, ఇద్దరిని సమూహము రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇందుకొరకు దేవుడు అంటున్నాడు, మీ మధ్య కొంచెం పులిసింది వచ్చిందా దేశమంతా పాడైపోతుంది, మీ మధ్య కొంచెం మీరు అంగీకరించారా మొత్తం పాడైపోతుంది, మీరు అంగీకరించి నాకు ఎందుకు వచ్చిందిలే అంటున్నావా, నెక్స్ట్ నీ ఇంట్లోకి వస్తుంది జాగ్రత్త. అది ఫంగల్ లాగా పాకుతుంది, బ్యాక్టీరియా లాగా పాకుతుంది, వైరస్ లాగా పాకుతుంది. వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. ఇక మాటలు చెప్పాలంటే వ్యభిచారం అనేది మొదటకు చూసినప్పుడు దేవుడు అంటాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఇంకోటేంటి దే విగ్రహం చేసుకుని మ్రొక్కకూడదు. ఈసీ ఈవెన్ దట్ ఈస్ అడల్టరీ. ఇంకో మాటలు చెప్పాలంటే అది దేవుడికి విరోధంగా. కానీ ఇది ఇది అంటున్నాడు దేవుడు, నీవు ఇతరులకి విరోధంగా. ఇది ఇతరులకు విరోధంగా మాత్రం కాదు, ఈ అడల్టరీ మెన్షన్ చేసినప్పుడు ఇట్స్ టాకింగ్ అబౌట్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఎందుకంటే వ్యభిచారం చేసేవాడు ఈ మూడిట్లో మూడు కేటగిరీలోకి దిగుతాడు. వ్యభిచారము మూడు రకాల్లో ఉన్నాయి. వ్యభిచారం అనేది మూడు రకాల్లో ఉన్నాయి. అది ఇంకా చక్కగా అర్థమవ్వాలంటే యేసు ప్రభువు చెప్తా ఉంటాడు, వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు కానీ నేను మీతో చెప్పినది ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో, అంత పురుషుడు కదా, వర్స్ వర్స, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో, మోహపు చూపు, మోహం ఎక్కడొస్తుంది? మైండ్. ఒక మోహపు చూపుతో చూచువాడు అప్పుడే వ్యభిచారం చేస్తాడు. యూ సీ, గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ యువర్ సోల్ బీయింగ్ అడల్ట్రస్, యువర్ బాడీ ఇస్ అడల్ట్రస్. పాత నిబంధనలు చూసినప్పుడు నీ దేహంతో వ్యభిచారం చేసేవా అన్నట్టు ఉంది. కానీ యేసు ప్రభు ఎంత కాంప్లికేట్ చేశాడంటే, నీ మైండ్తో కాంప్లికేట్ కాదు, పరిశుద్ధతను కనబరుస్తున్నాడంటే నీ మైండ్తో వ్యభిచారం చేస్తున్నావా? అఫ్కోర్స్ నీ మైండ్తో వ్యభిచారం చేసి నీ ఊహలకి అలాగే వదిలే ఉంక నెక్స్ట్ చచ్చేది నీ ఆత్మ. ఎందుకంటే యేసు ప్రభు తెలియజేసేది కూడా అదే, పాపం చేసేవాడు మరణిస్తున్నాడు, పాత నిబంధనలు చేయబడితే అదే, నువ్వు చేసావా రాళ్ళతో కొట్టి చంపబడుతున్నావు, యు ఆర్ డినైడ్ బై ఎవ్రీబడి, అందరి ద్వారా తునీకరణ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాయండి, మీ జీవితంలో వ్యభిచారణ పాపము ఉందా? వ్యభిచారానికి అధికారం ఉందా? వ్యభిచారం అనేది అది ఎంతో భయంకరమైన పాపం అండి. ఒక్కసారి చేసి ఎవరు ఊరుకున్నది కాదు, ఒకసారి ప్రారంభించి ఆగేది కాదు. ఈరోజు వ్యభిచారం అనేటప్పుడు కేవలము వివాహపు బయట చేసే కార్యాలు మాత్రం అడ్రస్ చేయట్లేదు. ఇక్కడ బైబిల్ ఆల్సో టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్. ఫోర్నికేషన్ అనేది నీకు నువ్వు విరోధంగా వెళ్ళేది, ఇంకో మాటలు చెప్పాలంటే వివాహానికి ముందే జరిగించేవి, వివాహానికి ముందే పాపపు క్రియల్లో అదే సమయంలో నీ దేహానికి విరోధంగా నువ్వు పాపం చేస్తావు. బైబిల్లో కొన్ని పాపాలు మనుషుడు తనకు విరోధంగా చేసేది ఉంది. అందులో ఈ ఫోర్నికేషన్, సెక్షువల్ ఇమ్మారాలిటీ, దేవుని వాక్యంలో ఉంది, లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా ఉండు, వాటి నుండి పారిపో, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ అని ఉంటుంది. లైంగిక సంబంధమైన పాపం నుండి ఏం చేయమంటున్నాడు దేవుడు? పారిపో, తప్పించేది లేదు, నువ్వు పారిపోవాలి. దేవా నన్ను తప్పించు కాదు, నువ్వు పారిపోవాలి. దేవుని వాటిలో మరలా మరలా తెలియజేయబడుతుంది, బోధించండి, బోధించండి, బోధించండి. హెబ్రిల్ రాసిన పత్రిక 13:4 ఒకసారి చదువుదామండి.
1: వివాహము
0: అన్ని విషయములలో
1: ఘనమైనది గాను పానువు నిష్కలమైనది గాను ఉండవలను వేశ్యాసాంగులను,
0: విచ్ మీన్స్ ఇట్ టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్ అండ్ అడల్టరీ. చదవండి.
1: వ్యభిచారులకును
0: దేవుడు తీర్పు తీర్చును. ఈరోజు మనం ఈ వాక్యం చదివినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు తీర్పు తీరుస్తాడంటే ఎలాంటి వారికి కఠినంగా. ఈ తీర్పుకి ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు అగ్ని గంధకములు మండి ఆ గుండంలో పడేస్తాడంట, ఇటర్నల్ ఫైర్. ఇక్కడ ఈ రోజుల్లో ఈ మాట చెప్తే అంగీకరించే వాళ్ళు ఎంతోమంది లేరండి. వివాహం అయ్యే వరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దర్ షుడ్ నాట్ బి ఫిజికల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అడల్టరీ ఉండకూడదు అంటే ఈ జనరేషన్ అంగీకరిస్తలేదు. సో ఐ వాంట్ టెల్ ఆల్ ద పీపుల్ ఆర్ నాట్ మ్యారీడ్, వివాహం కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, డోంట్ నాట్ ఫోర్నికేట్. జారత్వము భయంకరమైన పాపం అంట. జారత్వము చేయవాడు అంటే చచ్చిపోతాడు, అగ్ని గుండంలో ఉంటాడు. అది మాత్రం కాదు, ఐఎమ్ నాట్ హియర్ టు ఫియర్ యూ, స్కేర్ యూ, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. ఈ లోకంలో కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. జారత్వమ చేసి బాగుపడిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసి తన కుటుంబాన్ని బాగుపరిచిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసిన జీవితము నరకమే. ఈరోజు చాలామంది అంటారు మేము ఆల్లే వివాహం చేసుకుంటామండి. ఫర్ ష్యూర్ వీ విల్ మ్యారీ ద సేమ్ పర్సన్, సో వీఆర్ హ్యావింగ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్. కాన్సిక్వెన్సెస్ ఆర్ సివియర్. యు ఆర్ నాట్ హస్బెండ్ అండ్ వైఫ్, ఆర్ యూ? సో టిల్ యూ బికమ్ హస్బెండ్ అండ్ వైఫ్, యువర్ సెక్స్ ఇస్ నాట్ రైట్. ఇట్ ఇస్ ఫోర్నికేషన్. బైబిల్ డస్ నాట్ అలౌ దాట్. ద వరల్డ్ మైట్ అలౌ. డేటింగ్ చేసుకునే నచ్చనే, పది మందితో పడుకొని, పది మందితో పడుకుని, పది మందితో బ్రతికి, పది మందితో అన్నీ అయిన తర్వాత వారికి నచ్చితే పెళ్లి చేసుకోదాం. నచ్చి పెళ్లి చేసుకుంటే ఏ వివాహం అన్న నిలబడుతుందంటారా? ఎందుకంటే అందరు కుండి రోజులు నచ్చుతారు, అన్ని కుండి రోజులే నచ్చుతాయి, చేసే అన్ని కుండి రోజులే బాగుంటాయి. జాగ్రత్తము, జాగ్రత్త యమనస్తులకు చెప్తున్నాను, ఇట్ ఈస్ అ సిన్. యూ హ్యావ్ టెరబుల్ కాన్సిక్వెన్సెస్. ఇప్పటికే మీరు చేసిన వారైతే ప్రభు పాదాలు పట్టుకోండి, కరుణ చూపిస్తాడు. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇస్ ఏ బైబిల్ టాక్స్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ లేవనుకో, ఇక పాపానికి అంత ఉండదంట, అంత ఉండదంట. దేవుడు హృదయానుసారమైన వ్యక్తి దావీదే పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు మనం చూస్తాము, దేవుడు అంటాడు నీ ఇంటి పైన నుండి నా ఖడ్గము దాటిపోదు, నేను క్షమిస్తున్నాను, క్షమాపణ ఉంది, కానీ కాన్సిక్వెన్సెస్ అనేది అనుభవించాలి, జాగ్రత్త. ఈరోజు మోసపోకడి మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నిజముగా ఒక వ్యక్తి వివాహం అయ్యేంత వరకు ఇఫ్ హీ కెనాట్ కంట్రోల్ డోంట్. ఈరోజు చాలామంది డేటింగ్ అలవాటు చేసుకుని డేటింగ్, సి దేవా నీ చిత్తమా ప్రభా, ఈ వివాహం చిత్తమా ప్రభా, పలానా వ్యక్తిని వివాహం చేసుకోమంటావు ప్రభా, పలానా వ్యక్తి నచ్చిందని చెప్తున్నా తప్పు కాదు, నచ్చకుండా ఎవడని పెళ్లి చేసుకుంటాడా? నచ్చుతూ అంటాం మీరు. డేటింగ్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఏంటది, నువ్వు ఎవరివి ఏంటి, ఎలాంటి వ్యక్తివి, నీ గుణగణాలు ఏంటి, నీ ఐడియాలజీ ఏంటి, నీ బ్రతుకు ఏంటి, నీ తరం ఏంటి, నువ్వు జీవించే విధానం ఏంటి, ఎట్లా బ్రతుకుదామనుకుంటున్నావు అని అడుగుతున్న తప్పు కాదు. దట్ ఈస్ వెర్ యూ డిస్కస్ ఇనిషియల్లీ. కానీ ఇప్పుడు ఎలాగా, నువ్వు నాకు నచ్చావు, నీ మొహం నాకు నచ్చింది, నీ ఇది నాకు నచ్చింది, నీ అది నాకు నచ్చింది, మన ఇద్దరం అది చేద్దాం, మన ఇద్దరం అది చేద్దాం, అన్నీ చేసిన తర్వాత అప్పుడు నచ్చలేదంటారు. ఏమవుతుంది, యు ఆర్ రెడీ, విత్తావు, కోస్తావు. జాగ్రత్త. ఈరోజు చాలామంది దేవుని చిత్తాన్ని వినకుండా, దేవుని చిత్తాన్ని ఓవర్రైడ్ చేసి, దే స్టార్ట్ విత్ ఫోర్నికేషన్, నెక్స్ట్ అడల్టరీ. బుద్ధి మారదు, బుద్ధి మారదు. కామాన్ని కంట్రోల్లో పెట్టుకుని వాడు చచ్చిన వాడు అండి. సెక్స్ ఇస్ డిజైన్డ్ బై గాడ్, నో డౌట్. ఆదాము అవ్వని దేవుడు సపరేట్గా రూపించాడు, ఒకేసారి రూపించలే. ఆదాను రూపించాడు, తర్వాత అవ్వని రూపించాడు. ఇఫ్ ద సెక్స్, చాలామంది అనుకుంటారు సెక్స్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొడక్షన్, అప్పుడు ఏం ఫీలింగ్స్ పెట్టుండడు, ఏ ఫీలింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ అరోజింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ గివ్ బర్త్, గివ్ యువర్ సీడ్, గివ్ బర్త్, డన్, జాబ్ డన్, అసైన్మెంట్ డన్. ఈ అట్రాక్షన్, ఈ ఫీల్, ఈ కెమికల్ చేంజెస్, ఈ ఎమోషన్స్, ఇంకా కడుపులో బటర్ఫ్లైలు ఎగురుతున్నాయి, ఇవన్నీ దేవుడు పెట్టాడు. He has put that emotions, that feelings, that excitement, that pleasure. Devudu chesadu ayya santoshanga undu. Do you know, sex brings husband and wife closer. Kan ee roju dukkhakaramaina vishayam survey cheptundi, husband and wife's sex hardly anything. Andukane desperate people keep seeking out. Andukane pornography ఎంతగానో అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఈరోజు ఇంకొక సర్వే ఉంది, ఏంటి తెలుసా, హస్బెండ్ అండ్ వైఫ్ ఫోటోగ్రఫీ పెట్టుకుని సెక్స్ చేస్తారంట. ఎందుకు, లేకపోతే ఆ రోజుకి ఉండదంట, ఫీలింగ్ ఉండదంట, ఇద్దరికి ఒకరికొకరు ఎమోషన్ ఉండదంట, రోబోటిక్ లాగా ఉంటుందంట. అసలు మొట్టాడంట ఆయన, ఆయనకి సెక్స్ చూడాలి, ఫోటోగ్రఫీ చూడాలంట, ఫీలింగ్ రావాలంట. అంటే ఇంకొక స్త్రీని డిస్ప్లే చూసుకుంటూ, ఇంకొక స్త్రీ మీద ఆశ పెట్టుకుంటూ, ఇంకొక స్త్రీతో పాపం చేస్తున్నానని భార్యతో చేస్తాడంట. ఇసి బైబిల్ టాక్స్ అబౌట్ బాడీ సిన్, సోల్ సిన్, దట్ ఈస్ ఎమోషనల్ సిన్, అండ్ దెన్ స్పిరిచువల్ సిన్. ఈ మూడిట్లో అడల్టరీ ఉంది, జాగ్రత్త. అందుకని యేసుప్రభు అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే పాపం చేస్తాడు, వ్యభిచారం చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు. ఈరోజు ఫోనోగ్రఫీ చూసిన అందరూ దగ్గర ఫోనోక్రేటర్స్, సింపుల్ యాజ్ దాట్. ఇట్ ఇస్ ఎమోషనల్ సిన్. వివాహం అవుతున్న ముందే యూసీ ఫోనోగ్రఫీ ఇండస్ట్రీలో నుండి మారిన అనేక మంది ఫోన్ స్టార్స్ చెప్తారు, దిస్ పోర్నోగ్రఫీ ఇస్ ఆల్ ఫ్యాంటసీ, ఇట్ ఈస్ జస్ట్ ఇమాజినేషన్స్, ఇట్ ఈస్ జస్ట్ ఫేక్, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. పోర్నోగ్రఫీ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. ఈరోజు పోర్నోగ్రఫీ చూసి చూసి చూసి చూసి పెళ్ళైన తర్వాత భార్య ఫోన్ స్టాల్లాగా ఉంటుంది అనుకుంటారు. నా మంది అప్పుడు ఏంటిది తన సరిలేదు, లేదు లేదు, షీఈస్ రైట్. నువ్వు ఊహించుకుంది తప్పు, నువ్వు చూసింది తప్పు, నువ్వు అలవాటు చేసుకుంది తప్పు. సేమ్ అమ్మ భర్తలతో కూడా, ఫోన్ స్టార్స్ ఆర్ జస్ట్ ఫేక్, సర్జరికల్ ఫేక్, దే యూస్ సప్లిమెంట్, దే యూస్ అదర్ థింగ్స్, ఫేకింగ్ థింగ్స్ టు బీ దట్ స్టార్. యూ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు యాక్ట్ లైక్ దట్, దట్ విల్ నెవర్ హ్యాపెన్. దేవుడు చేసిన న్యాచురల్ సెక్స్ని అపవాది అడల్టర్ చేస్తాడు, పాడు చేస్తాడు. ఈరోజు ఎంతోమంది సెక్స్ ఇన్ మ్యారేజ్ ఇస్ కన్సిడర్డ్ హోలీ, పరిశుద్ధమైంది. కానీ ఈరోజు అపవాది ఏదైతే దేవుడు ప్లెజరబుల్గా మనుషుడు చేశాడో దాన్ని, ఆ ప్లెజర్ని లాగి అన్హోలీ చేశాడు. ఏదైతే ఇద్దరిని జతపరచగలదో దానినే అపవాది నాశనం చేస్తాడు, వేరు చేస్తానికి. ద సేమ్ థింగ్ దట్ కెన్ బ్రింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఇస్ ద సేమ్ థింగ్ దట్ ఇస్ సపరేటింగ్ ఫ్యామిలీస్. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మరణము మనల్ని వేరు చేయ వరకు వీ స్టిక్ టుగెదర్. మరణము వేరు, మరణము వరకు, అంతము వరకు, దేవుని ఆటలు కూడా చూస్తాం, అంతము వరకు, మరణము వరకు నమ్మకం ఉండేవాడికి జీవ కిరీటం. ఇట్ ఇస్ స్టేయింగ్ టిల్ ది ఎండ్. దేవుని ఆటలు చూస్తానండి, ఫోర్నికేషన్తో స్టార్ట్ అయిన వాడు అడల్టరస్ లైఫ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఈరోజు దేవుని వాక్యంలో ఉంటుంది, డు నాట్ అరౌజ్, అరౌజింగ్ థింగ్స్, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. దేవుని వాక్యంలో చూస్తే నిర్గమకాండము 20:14 ఒకసారి చదువుదామండి. దాని నెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18,
1: వ్యభిచరించకూడదు,
0: వ్యభిచరించకూడదు అంటే ఆపండి. దేవుడు అంటున్నాడు, వీలవుతే వ్యభిచారం చేయొద్దు, వీలవుతే సరిగా బ్రతుకు, వీలవుతే పరిశుద్ధంగా ఉండు, వీలవుతే అనే చాయిస్ అవ్వలే. థౌ షల్ నాట్, ఒక వ్యక్తి తన భార్యని నిజంగా ప్రేమించేవాడు వ్యభిచారం చేయడండి. ఒక నిజంగా ఒక వ్యక్తి భార్యని ప్రేమించే వ్యక్తి పోర్నోగ్రఫీ చూడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీతో ఫ్లర్ట్ చేయడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీ దగ్గర ఉంటే దూరంగానే ఉంటాడు, దూరంగానే ఉండాలి. మరి నా వర్క్ అలాంటిది, స్టే ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నా కొలీగ్, నా స్త్రీ, కీప్ ఇట్ ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నీ కొలీగ్తో సమయం గడిపేదానికన్నా నీ భార్యతో సమయం గడిపేది ఎక్కువ ఉండాలి, రిమెంబర్ దట్ పాయింట్. నీ కొలీగ్తో మాట్లాడేది కీప్ ఇట్ టు ప్రొఫెషనాలిటీ, స్టే కనెక్టెడ్ విత్ యువర్ వైఫ్. ఏ బ్రేక్ లేదా, ఏ లంచ్ టైం లేదా, ఏ బయటకు లేదు లేదా, ఏ డేటింగ్ చేసేటప్పుడు నీ భార్యతో కంటిన్యూస్గా, అప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్తో కంటిన్యూస్గా మాట్లాడతా, చాటింగ్ చేసుకుంటా లేవా? పెళ్ళైన తర్వాత టైం లేదంటున్నావు, ఏ డేటింగ్ చేసినప్పుడు చెప్పలేదు, అప్పుడు ఇంకా పని సీరియస్ ఉండింది, అప్పుడు ఇంకా కష్టాస్థితిలో ఉన్నావు, అప్పుడు ఇంకా ప్రారంభ స్థితిలో ఉన్నావు, దెన్ యూ హ్యాడ్ టైం, నౌ యూ సెయింగ్ ఐ డోంట్ హ్యావ్ టైం, దెర్ ఇస్ నో ఇంటిమసీ. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య వేరు, సపరేషన్, సపరేషన్ కాబట్టి మల్టిపుల్ అఫేర్స్. చూసిన స్త్రీ అంతటితో, ఇవి సైకాలజిస్ట్ చెప్తారు, సైకియాట్రిస్ట్ చెప్తారు. ఈరోజు తరం ఎలాగైపోయిందంటే, ఎందుకంటే నాకు తెలిసి ఒక సైకాలజిస్ట్, ఇక్కడ సైకియాట్రిస్ట్, ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద వ్యక్తి, ఆయన ఈజ్ ఆల్సో న్యూరో సైన్స్ అండ్ ఆల్సో బిగ్ సైకియాట్రిస్ట్. ఆయన చెప్తూ వచ్చాడు, ఈరోజు ఎంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి, నేను సరిగా చూడలేకపోతున్నాను, నేను సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని, చివరికి తల్లిని కూడా సరిగా చూడలేకపోతున్నాను. ఎందుకు? పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, అన్స్టాపబుల్ పోర్నోగ్రఫీ చూసి, ఎవరిని చూసినా ఆ ఊహలే. అలాంటి వారిని ఏం చేస్తారండి అని అడిగా, 14 డేస్ వి పుట్ దెమ్ ఇన్ ఐసోలేషన్, 14 డేస్ బ్రెయిన్ మెడిసిన్ ఇచ్చి పడుకుని పెట్టి పెడతాం లాప్టాప్. మా వార్డులో ఫోన్లు ఉండవు, మా ఫోన్లో ఎవరు ఉండరు. అలాంటి వారి ముందు అసలు పురుషుడేంటి, స్త్రీ ఏంటి, ఎవరుండరు. వాళ్ళు పడుకున్నప్పుడు వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో 14 డేస్ పెడితే కొంచెం సరిగా బుర్ర సరిగా పనిచేస్తా స్టార్ట్ చేస్తారంట. కొంచెం ఎక్కడున్నాను నేను, ఏంటి, కొన్ని మెడిసిన్ ఇస్తారంట టు కమ్ ఇన్ టు అలర్ట్నెస్, ఏం జరుగుతుంది. ఈరోజు మనుషుడికి అవన్నీ టెంపరీ, ఆయనే చెప్తున్నాడు మళ్ళీ, ఎందుకంటే పోయి కానీ మరలా అదే చేశాడు అనుకో, ఈసారి ఆ మెడిసిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఎందుకు? యు ఆర్ ఓవర్ రైటింగ్ దట్ మెడిసిన్. ఎందుకంటే మెడిసిన్ తీసుకుంటేనే అయి ప్రారంభిస్తాడు, ఇంకా మెడిసిన్ కన్నా ఈ బ్రెయిన్ ఏమవుతుంది, ఎక్కువ అయిపోతుంది పవర్. ఈరోజు ఎంతోమంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నవారు చెప్తున్నాను, ఈ సంవత్సరము దేవుడు మీ తోడు ఉండాలంటే, దేవుడు మీ జీవితంలో కార్యము చేయాలంటే, దయచేసి లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా పారిపోవండి. ఎక్కడ చదువుతారన్నమాట?
1: జారత్వమునకు దూరముగా పారిపోవుడి,
0: జారత్వముకు
1: దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలగా ఉన్నది కానీ,
0: మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునికి
1: వెలుపలగా
0: ఉంది కానీ,
1: జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
0: ఎవరికి హానికరము? నీ దేహానికి నువ్వే హానికరం చేసుకుంటున్నావు, నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడు నాకు తెలియజేస్తుంది, 1 Corinthians 3:17,
1: మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని.
0: దేవుని ఆత్మ ఎక్కడున్నాడంట? మీలో నివసిస్తున్నాడని.
1: మీరు ఎరుగరా
0: చాలు. మీరేమై ఉన్నారు? దేవుని ఆలయం. దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? నీవు క్రైస్తవుడివి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివి, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తివి. నువ్వేమై ఉన్నావు? దేవుని ఆలయమై ఉన్నావు. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. దాన్ని తీసుకెళ్ళి ఆ దేహాన్ని ఆలయాన్ని తీసుకెళ్ళి వ్యభిచారంగా వాడతావా? దేవుడు ఊరుకుంటాడంటో, ఎవడైనా ఆయన ఆలయాన్ని ఆ దేహాన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తాను, వాడి జీవితాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. అగ్ని గంధకముల్లో పడేస్తానని దేవుడు చెప్తున్నాడు. How dare you call yourself a Christian and use it for adultery? Your body is not yours. నువ్వు వెలబెట్టి కొనబడిన వాడివి, నీ విమోచించబడిన వాడివి. నీవు ఈ దేహంలో ఉన్నావు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు నీ ఆత్మ బ్రతికి ఈ లోకంలో ఉండడానికి ఈ దేహము నీకు టెంపరీ ప్లేస్. నీ దేహం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడిందో, వెలబెట్టి కొనబడింది, నీ దేహము దేవుని సొత్తు, నీది కాదు. పరిశుద్ధాత్మ ఆలయము, హిస్ హోలీ టెంపుల్. ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయన దేవుడు అంటాడు, నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు ఎంతోమంది నా దేహము, నా ఇష్టము, మై లైఫ్, మై విష్, ఐ విల్ లివ్ హౌ ఎవర్ ఐ వాంట్, నాట్ పాసిబుల్. ఎవడు నాకు చెప్పేది? దేవుడు చెప్తున్నాడు, నేను కాదు చెప్పేది. ఈరోజు మీ ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో మార్పు రావాలంటే సింపుల్, ఐమ్ టెలింగ్ ది బాటమ్ లైన్. మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. ఒక యవనస్తుడు నేర్చుకోవాలి. యూనో యవనస్తుడు అన్నప్పుడు ఐ టాక్ అబౌట్ ది ఏజ్ ఆఫ్ 13, బాయ్స్ 13, గర్ల్స్ ఈవెన్ ఎర్లియర్ అంట, 11 ఇయర్స్ నుండి అంట. ఫ్రమ్ 13 ఇస్ దట్ ఇస్ వేర్ యువర్ హార్మోనల్ చేంజెస్ బిగిన్. ఫ్రమ్ 13-14 ఇయర్స్ ఈరోజు అడల్ట్స్ ఏం చేస్తారు, ఈ టీనేజర్స్ ఏం చేస్తారు తెలుసా? అడల్ట్ మూవీస్, పోర్నోగ్రఫీ చూస్తే స్టార్ట్ చేస్తారు. 13 ఇయర్స్ పిల్లలకి పోర్నోగ్రఫీ కామన్ అంట అండి. 7 సంవత్సరాల పిల్లడికి పోర్నోగ్రఫీ కామన్ అంట ఈ రోజుల్లో. ఈ ఒక కుర్రని అడుగుతూ సర్వే రాశారు, ఎక్కడి నుండి బాబు నీకు స్టార్ట్ అయింది? 7 సంవత్సరాలు అడిగితే ఎక్కడి నుండి బాబు స్టార్ట్ అయింది అంటే, మా నాన్నగారు ఫోన్ తీసుకుని వీడియోస్ చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఇవన్నీ కనబడ్డాయి. సో తండ్రి ఏం చేస్తున్నాడు పిల్లోడు? అదే చేస్తున్నాడు. తండ్రి ఏం నేర్పిస్తున్నాడు పిల్లోడు? ఆ ప్రకారమే వెళ్తున్నాడు. సో తండ్రి దగ్గర ప్రారంభమైంది శాపం ఎక్కడికి వెళ్తుంది? తరాల మీదకి వెళ్తుంది. సో ఈరోజు రియల్ అడ్వైస్, టీనేజర్, లెర్న్ టు కంట్రోల్ యువర్ వర్డ్స్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్, కంట్రోల్ యువర్ డిజైర్స్, కంట్రోల్. బికాస్ పురుషులకు ముఖ్యంగా యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్, దట్ ఈస్ ద ఏజ్ యూ స్టార్ట్. అక్కడ నుండి 18 ఇయర్స్కి యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్ టు ద పీక్స్. వెన్ ఇట్ ఇంక్రీజెస్ టు ద పీక్స్, నువ్వు నేండ్రా ప్యూబర్టీ అంటాం కదా, ప్యూబర్టీ ఏజ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? గొంతు మారుతుంది. ఎందుకు మారుతుంది? బాడీలో అంతా చేంజెస్ మారుతుంది. దాని తర్వాత ఎమోషన్స్ మారుతున్నాయి, బాడీలో రియాక్షన్స్ మారుతున్నాయి, హైట్ పెరిగిపోతున్నావు, ముట్టలు వచ్చేస్తున్నాయి, ఇంకా స్కిన్లో చేంజెస్, హార్మోన్స్ చేంజెస్ మారుతున్నాయి. ఆ టైంలో నీకు కంట్రోల్ నేర్చుకుంటలే. ఏం నేర్చుకుంటున్నావు? ఫ్రీ అప్పా, నాకు ఎట్లా కావాలా అట్లా, నాకు ఎట్లా అంటే అట్లా. బ్యాలెన్స్ రావట్లే. బ్యాలెన్స్ రెండు నోడికి బ్యాలెన్స్ ఎప్పటికీ నేర్చుకోడు. ఇంకా బ్యాలెన్స్ ఫస్ట్ నేర్చుకున్నది చాలా ముఖ్యం అంట. ఫస్ట్ నేర్చుకు అక్కడే తల్లిదండ్రులు జ్ఞానం కలిగి, ఇదిగో నా బిడ్డ ఈ వయసుకు వస్తున్నాడు, ఈజ్ డూయింగ్ ఏ క్రాస్ ఓవర్, వాడిని జాగ్రత్తగా చూడాలి, వాడికి ముందు నుంచే హెచ్చరికలు దైవ భయంలో పెంచాలి, ఏది చేస్తే దేవుడు ఒప్పుకోడు, ఇలాగ అయిన వారి జీవితాలు ఇలాగ ఉన్నాయి చూపించాలి, భయపడటానికి కాదు, ఎగ్జాంపుల్స్ ఇలాగవుతే నీ జీవితం కూడా ఇలాగ అవుతుంది, ఫేస్ ద రియాలిటీ. గైడెన్స్ ఇవ్వాలి, మాట్లాడాలి మాట్లాడాలి. మాట్లాడతలేదు ఈరోజు తల్లిదండ్రులు మాట్లాడతలేదు. సెక్స్ అన్న మాట మాట్లాడతాం, ఎంత భయమో ఎంత సిగ్గో. అందుకనే రోడ్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు సెక్స్ అంటే ఏంటి వాడికి. స్పీక్, కమ్యూనికేట్, డిసిప్లైన్, పుట్ లిమిట్స్. వాక్యం చూసాం కదా, ఏలి తన పిల్లల్ని ఏం చేయలేదంట, లిమిట్స్ పెట్టలేదు కాబట్టి నష్టమైపోయారు. ఆలయానికి వచ్చే స్త్రీలతో సేవిస్తాం ప్రారంభించారు. దేవుడి కోపం రగులుకుంది, ఊరుకోలేదు, దేవుడే చంపిస్తాడు వాళ్ళని. దేవుని వాక్యలో చూస్తామండి, దేవునితో ఆడి బాగుపడిన వాడు ఎవడు లేడు. ఇక్కడ ఉన్న యవనస్తులకి, యవనస్తురాలకు చెప్తున్నాను, భార్య భర్తలకి, పెద్దవారికి, యూనో దర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఇఫ్ యూ థింక్ దిస్ మెసేజ్ ఇస్ ఓన్లీ ఫర్ యూత్, యు హావ్, నేను చెప్తా 70 సంవత్సరాలు కూడా వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి, పిచ్చి పిచ్చిగా వస్తున్నాను, కామ సంబంధమైన కార్యాలు ఆశలు వస్తున్నాయి, ట్రూత్. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తున్నా. సో యు ఆర్ టెలింగ్ మీ దిస్ ఓన్లీ ఫర్ ద యూత్? నో, స్టార్ట్స్ అట్ ద యూత్, గోస్ ఆల్ ది వే టు ద ఓల్డ్ టిల్ యు డై. బెటర్ బీ కేర్ఫుల్. దేవుని వాక్యం తగినట్టు చూస్తే వీ హ్యావ్ టు రియలీ మేక్ అ డెసిషన్. ఈరోజు నిజంగా మీ హృదయము, మీ ఆత్మలో మీరు దేవుని బాధ పెట్టిన వారైతే, అపవిత్రపరిచిన వారైతే, దేవునికి విరోధంగా క్రైస్తవుడు అని చెప్తూ, క్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్తూ, క్రీస్తు దేహంలో భాగము ఉన్నానని చెప్తూ, ఆ దేహాన్ని తీసుకెళ్లి వేష్య గృహం అన్నట్టుగా ఈ పోర్నోగ్రఫీ, ఈ అక్కర్లేని వాటితో సంబంధమైన కార్యాలు చేసుకున్నామంటే దేవుని దగ్గర క్షమాపణ పడు, దేవుని దగ్గర క్షమాపణ, ఆయన క్షమాపణ పొందుకో, ఆయన దయను పొందుకో, ఆయన కరుణను పొందుకో. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఇప్పటికే మీ జీవితంలో ఎటువంటి కార్యాలు ఏదైనా చేస్తుంటే దేవుని క్షమాపణ అడగండి. ప్రభు బాధలు పట్టుకుని నేను దేవుని అడుగుదాం, దేవా నా జీవితంలో నూతన ప్రారంభం అవ్వాయా, గతంలో ఎన్నోసార్లు మార్గం తప్పిపోయానయ్యా, పాపపు మార్గంలో వెళ్ళానయ్యా, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్ లార్డ్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభువా, ఇద్దరం నీ పాదాల దగ్గరకు వస్తున్నాము. మా జీవితంలో నీ నియమం ప్రకారం జీవించాలని ఆశపడుతున్నామయ్యా. మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపాలను క్షమించు ప్రభా. కృప కణికరమను చూపించేదేవా, మరొక అవకాశాన్ని, తరుణాన్ని ఇచ్చేదేవా, జీవితంలో బాగుపడాలని కోరేదేవా, మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడే ప్రభా. నీ సాక్షులుగా మేము బ్రతకాలని, నీ సొత్తుగా మేము జీవించాలని, నీ ప్రజలుగా మేము ఉండాలని, నిన్ను మహిమపరచువారిగా మేము ఉండాలని ఆశపడేదేవా. అయ్యా మేమందరం ఇంకా పాపులు ఉన్నప్పుడే నువ్వు మా కొరకు మరణించావయ్యా యేసయ్యా, మా జీవితాలను బాగు చేయాలని ఆశపడుతున్నావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న మా జీవితాలను చూడు ప్రభా. ఇక్కడ ఇంకా ఎవరైనానో కామ సంబంధమైన కార్యాలు, ఏదైతే నువ్వు మంచి కొరకు మా జీవితంలో చేసావో అది పాడు చేయబడిన రీతిగా సాతానుడు అయ్యా ఏ జీవితంలో ఏ దేహంలో అయితే పాడు చేసి పెట్టాడు అయ్యా, అటువంటి జీవితాలను చూడు ప్రభా. ఎవరైతే ప్రభా నన్ను రక్షించవా, ప్రభా ఈ బంధకం నుండి నన్ను విడిపించవా, ప్రభా ఈ అక్రమ సంబంధం నుండి నన్ను విడిపించవా, ఈ మోసకరమైన కార్యాల నుండి నన్ను విడిపించవా, ఈ ట్రాప్లో ఇరుక్కున్నానయ్యా నన్ను విడిపించవా అయ్యా, నాకు ఈ పాపపు బంధకాల నుండి విడుదల కావాలి, ఈ ఆశల నుండి విడుదల కావాలి, ఈ అడిక్షన్ నుండి విడుదల కావాలి. ఎవరెవరైతే అడుగుతున్నారో ప్రభువా దయచూపిమని వేడుకుంటున్నానయ్యా. నీ వాక్యం సమర్పిస్తుంది, నీ వాక్యం చెప్తుంది కదా ప్రభా, నీ దగ్గర సమర్పించుకోవాలి, నీ చేతులకు సమర్పించుకోవాలి. నీ చేతులకు సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే వాడు మా ఎందు నుండి పారిపోతాడని ఇదిగోనయ్యా మేము సమర్పించుకుంటున్నానయ్యా. ఇక్కడ ఎవరెవరైతే సమర్పించుకుంటున్నారు, ఎవరెవరైతే ఇక్కడ సమర్పించుకుంటున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే విడుదల కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే జయం కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే మార్గదర్శనం కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు సమాధానం కోరుతున్నారు, ఎవరెవరి వివాహ జీవితాలు అయ్యా మరల వర్ధిల్లాలని ఆశపడుతున్నారు, ఫలించాలని ఆశపడుతున్నారు, శాంతి సమాధానంతో నింపబడాలని ఆశపడుతున్నారు, భార్య భర్తల మధ్య ఐక్యతను వేడుకుంటారు ప్రభువా, ఒక్కసారి కన్ను చూపి దర్శించు, నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని జరిగించుకొని వేడుకుంటాము. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఎటువంటి హృదయాన్ని, ఎటువంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, ఎటువంటి బ్రతుకు నన్ను మార్చగలిగిన దేవుడు. ఎటువంటి వ్యక్తికైనా మరొక అవకాశాన్ని ఇవ్వగలిగిన దేవుడివి. ఈ రోజు మేము బ్రతుకున్నామంటేనే అది కేవలం నీ అవకాశం, నీ కరుణ, నీ దయ, నీ కృపణమ్మా. అబ్బా పరమ తండ్రి, నీ కార్యాలయ పరమ తండ్రి, మేము బాగుపడాలని ఆశపడుతున్నామయ్యా. యేసు ప్రభు, ఈ రోజు నువ్వు ఈ లోకంలోకి వచ్చింది మాకు అనుగ్రహించిన రక్షణ, మేము బాగుపడాలని అయ్యా ప్రభు నీ వెలుగు చూపించాలని ఆశపడుతున్నాను ప్రభా. నీ సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభా. ఎన్ని శోధనలు, ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రతి దాంట్లో నుండి తప్పించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. నువ్వు నాకు బలం ఇచ్చి, నువ్వు నాకు జయమిచ్చి, నీ ప్రేమతో నడిపించే దేవుడు ఉన్నావు అయ్యా. నీ జయము నా జీవితంలో దయచేయి. ఎక్కడ అయ్యా శరీర సంబంధమైన, లైంగిక సంబంధమైన పాపాలకి నా జీవితంలో చోటు ఉండవద్దు ప్రభా. నీ భయంతో బ్రతుకుతానయ్యా, నిన్ను మొదటి స్థానంలో పెడతానయ్యా, నీ వాక్యంతో నేను జీవిస్తాను ప్రభా. నా జీవితం అన్ని విషయంలో వర్ధిల్లాలని, నీ జీవితం ఈ లోకం పైన ఫలితంగా అయ్యా అధికంగా ఫలించే జీవితంగా ఉండాలని ఆశపడుతున్నాను. దాన్ని బట్టి నీ రాజ్యంలో ఘనంగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. దేవా ఇదిగోనయ్యా, ఇక్కడ ఎవరెవరైతే ఇంకనో వివాహ జీవితాల్లో అయ్యా తప్పుడు నిర్ణయాలు చేసిన వారు ఉన్నారు, ఇప్పటికే వివాహమై పోరాటంలో ఉన్న వారిని చూడు ప్రభా. దయ చూపించే దేవుడు, కరుణించే దేవుడు అయ్యా. నీ బిడ్డలకి నువ్వు ఏదో ఒక రీతిగా కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా. నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు ప్రభా, కానీ నువ్వు చేస్తావు ప్రభా. యు ఆర్ వే మేకర్ లార్డ్. మార్గం లేని స్థలంలో కూడా మార్గాన్ని కలిగజేసే దేవుడు అయ్యా. దారి లేని స్థలంలో కూడా దారిని కలిగజేసే దేవుడు అయ్యా. ఇంకా ఇది చేత కాదన్న స్థలంలో కూడా చేతపరిచే, సాధ్యపరిచే దేవుడు ప్రభా. ఇంకా నా జీవితంలో నేను ముందుకెళ్ళలేనన్న పరిస్థితులు ఉన్నావని కూడా ముందుకెళ్ళని తీసుకెళ్ళగలిగిన దేవుడు అయ్యా. ఇప్పటికే నష్టపోయాను, కోల్పోయాను, అంత చేత కాదు, నాకు ఇంకా రాదు అన్న వారిని కూడా అయ్యా నువ్వు బలపరిచి నడిపించి నూతన రీతిగా అయ్యా సంతోషంతో, ఆనందంతో, ఒక పర్పస్తో నింపే దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా, ప్రతి కుటుంబాన్ని కట్టు, ప్రతి జీవితాన్ని కట్టు. మొదటి మా కుటుంబాలు, మా బిడ్డలు సరైన విధానాన్ని ఎదగాలి. మా బిడ్డల జీవితంలో మార్పు రావాలి. మా బిడ్డల జీవితాలు ఫలించాలి ప్రభా. మా బిడ్డలు పెంచవలసిన రీతిగా పెంచుతానికి సహాయం తెచ్చి, మొగమాటము, సిగ్గు, భయం అంటూ ఏమనుకుంటారో అంటూ పాపంలో, పాప భూముల్లో ఒక పడిన వద్దు, పంపించడం వద్దు, వదలడం వద్దు. రోషముతో ఒక తండ్రిగా, ఒక తల్లిగా మేము నిలబడవలసిన రీతిగా నిలబడి, వారిని పెంచవలసిన రీతిగా పెంచి, నీ నామ మహిమార్థమే వారి కుటుంబాలు సంతోషంగా ఉండదు, నిన్ను మహిమపరుస్తూ ఆనందంతో బ్రతికే జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దయచేయ దేవా. ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని చూడు. కంగారు పాటు నిర్ణయాలు, లోక సంబంధమైన నిర్ణయాలు, లోక ఆకర్షణలు కాక, శరీర అట్రాక్షన్స్కి గురి కాక, దేవా నీ చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకుని, నీ చిత్తం ఏంటో కనిపెట్టి, నీ చిత్తం ఏంటో ఎరిగి, నీ చిత్తంలో సరైన నిర్ణయం, సరైన సరైన అడుగు, ఘనకరంగా, పరిశుద్ధంగా, నీ మహిమార్థమే నీ చిత్తంలో వివాహం జరుగుతానికి సాయం తెచ్చే. నీ చిత్తం మా అందరి జీవితంలో జరగాలని సమర్పించుకుంటాం, వేడుకుంటాం. నీ చిత్తాన్ని దాటి ఏది జరగనవద్దు, ఎక్కడికి పోనవద్దు, ఏది అవ్వనవద్దు. ఈ నూతన సంవత్సరంలో మాకు కావాల్సిన దృష్టి, మార్గదర్శనం దయచేయమని, విత్తనవాక్యం ముద్రింపజేయ చేయబడిన ఆరాధన దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రీ.

ఈ లోకంలో ఏది సత్యం? ఈ బ్రతుకులో ఏది నిత్యం? ఈ గమనంలో దేవుని దీవెనలు ఎలా వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం యేసయ్య సన్నిధిలోనే దొరుకుతుంది.

అడిగిన క్షణమందే అడిగినవి ఇచ్చావు, అనురాగంతో ఆనందంతో ఆశీర్వదించావు. ఇంతగా హెచ్చించుటకు నేను నా కుటుంబం ఏపాటిది?

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

పరలోకం విశ్వాసుల జన్మభూమి, నీతి నివసించే లోకం. అక్కడ దేవుని చిత్తం నెరవేరటానికి ఎట్టి ఆటంకమూ ఉండదు. యేసు పరలోక ప్రభువు. మన గమ్యం పరలోకం, అది విజేతల లోకం. మనం పరలోక పౌరులం, అది మన స్వర్ణ నగరం. అది అందాల లోకం, విజేతల విహారలోకం. అక్కడే మనం నిత్యత్వంలో ఉంటాము.

ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువే నా శరణాయనురా.

శ్రీమతి మరియు శ్రీ కె సురేష్ దయానంద్ దంపతులు, వారి ఏకైక కుమార్తె కుమారి స్టెల్లా స్మృత్యర్థం సమర్పిస్తున్న కెసెట్ ఆరాధించి పాడిదాం.

పక్షి జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది చూచెన. 10,000 మంది పురుషులలో అతి శ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.

పాపానికి వెళ్లే మార్గం బహు విశాలమైంది, సుందరమైంది. అయితే క్రీస్తు సన్నిధికి వెళ్లే మార్గం చాలా ఇరుకైనది. ఇరుకుదారిని వెళ్లటం కష్టమే. అయినా నీ హృదయపు వాకిటనే ఉంటానని ధైర్యమిస్తున్నాడు నీ తండ్రి. అడుగు,

0: అందరికి ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ విశాలాక్షి గారు. తను హిందూ కుటుంబంలో పుట్టి పెరిగి శివభక్తురాలుగా ఉండి శివుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ ఉండే తాను. సో యేసుక్రీస్తు ప్రభువులోకి ఎలా మారారు, విశాలాక్షిగా ఉన్న తాను విశాల కింద ఎలా క్రీస్తులోనికి వచ్చారు, క్రీస్తులోనికి రావడానికి గల కారణాలేంటి, అంత భక్తి చేస్తున్న తాను విగ్రహారాధనను విడిచిపెట్టి యేసుప్రభువే నిజదేవుడు అని సాక్ష్యమిస్తూ మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి సిస్టర్ విశాల గారి సాక్ష్యాన్ని మనం విని ఆత్మీయంగా బలపడి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.
1: ప్రైజ్ లార్డ్ సిస్టర్.
2: ప్రైజ్ లార్డ్. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో అందరూ శివుని కోసం అంటే చాలా ఇది చేసేటోళ్ళం. పొద్దున్న లేవగానే అందరూ 4 గంటలకు అందరికన్నా ముందు లేచి ఫస్ట్ 4 గంటలకు తలస్నానం చేసుకొని ప్రతిరోజు గుడికి పోయేదాన్ని, శివుని గుడికి. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంకా మిగతాపాలు చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అమ్మ వాళ్ళకి గిట్ట అందరూ రోజు సాయంత్రం పూట శివుని గుడికి బాగా పోయేది. మేము అందరూ సోమవారం మాత్రమే వెళ్ళేది, కానీ నేను సోమవారం కాకున్నట్లు ప్రతిరోజు శివునికి మా ఇంట్లో బాగా బర్రెలు గిట్ట ఉండేటివి. ఆ పాలు అన్నీ తీసుకుపోయి ఫస్ట్ నీళ్ళు పోసి అభిషేకం చేసి శివునికి పాలు పోసి అభిషేకం చేసి పుష్పాలు అన్నీ ముంగేది తీసుకొని వచ్చుకొని నైట్ పూట అల్లుకొని పూలారం గిట్ట అన్నీ తీసుకొని పోయి ఫస్ట్ శివునికి మొక్కిన తర్వాతనే మేము ఏ పని అయినా మొదలు పెట్టేటోళ్ళం. ఫస్ట్ శివుని పూజ చేసిన తర్వాతనే ఏ పని అయినా స్టార్ట్ చేసేది అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకునేది ప్రతిరోజు ఇట్లనే. సాయంత్రం కాగానే మళ్ళీ సాయంత్రం పూట మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఆశ్రమంకి వెళ్ళిపోయేది. మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసుకొని మళ్ళీ చెట్టుకున్న పూలన్నీ రెంపుకొని ఆశ్రమంకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రసాదాలు గిట్ట అన్నీ వండుకు మా అమ్మ వండిస్తే నేను తీసుకెళ్ళేదాన్ని. నేను వండకపోయేదాన్ని, తీసుకెళ్ళేసి అక్కడ పెట్టి భజన అయిపోగానే రాత్రి 8:30 అట్లా వస్తే అమ్మవాళ్ళు తినేసి వండుకునేది. ప్రతిరోజు ఇట్లానే చేసేది. ఇంకా అక్కడక్కడ కొన్ని మీటింగ్లు అవి ఇవి ఉంటుంటే అప్పుడు వెళ్ళేటోళ్ళం మేము. వెళ్ళి బాగా దేవుని గురించి శివుని గురించి పూజ చేయాలి, మీరు ఇట్లా వేయాలి అని ఆశ్రమంలో చెప్పేది. చెప్పిన తర్వాత కొన్ని రోజులకు ఆశ్రమం వాళ్ళు కొన్ని పేపర్లు పంచారు అనమాట మా ఆశ్రమంలో. ఇట్లా అందరికీ కొంతమందికి రాముని గురించి చెప్పడానికి వస్తలేదు అని చెప్పండి అని చిన్నపిల్లలకు కొంతమందికి వచ్చేటోళ్ళు 2 ముగ్గురు వెళ్ళేది ప్రతిరోజు ఆశ్రమంకు. వెళ్తుంటే కొంతమంది పిల్లలు బంద్ చేసేసారు. సరే దేవుని కోసమే కదా చేద్దాము, మనం ప్రతిరోజు లేచి దేవుని గురించే కదా చేద్దాంలే అని చెప్పి నేను ఏం చేసినా సరే అని ఆశ్రమంలోని ఆ పేపర్లు తీసుకొని ముసలి వాళ్ళు వాళ్ళందరూ ఉన్న వాళ్ళకి అందరికీ గురుబోధం తీసుకునేటోళ్ళకు, మీరు గురుబోధం తీసుకోవాలి, చనిపోతే మాత్రము మీరు ఇట్లా దేవుడు అడుగుతాడు, చనిపోతే మాత్రము పాతంలోకి వెళ్ళిపోతారు, కాలుస్తాడు నూనెలో దేవుడు, అట్లా కాకున్నట్లు గురుబోధం తీసుకున్నారనుకో మంచి దేవుడి దగ్గరే ఉంటారు మీరు ఎప్పటికైనా అని చెప్పేదాన్ని. అయితే ఈ ముసలోళ్ళు చాలామంది వచ్చి అక్కడ ఆశ్రమంలో జాయిన్ అయ్యి గురుబోధం తీసుకునేటోళ్ళు. తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని మాటలు వాళ్ళకి పలకనికి రాకపోయేది. రాకపోయేసరిలో చెప్పమ్మా అంటే, అయితే మేము కన్నడలోనే ఒక మాట చెప్పేది నేను, ఆ చెట్టు ఈ చెట్టు అంటే రాముని మాట వస్తుంది, ఆ మర ఈ మర అంటే రామ అన్నట్టు ఒక పలుకు దాంట్లోకి వెళ్ళి మాట వస్తుంది అన్నట్టు అని చెప్తే సరే అని రోజు దాంట్లోనూ వాళ్ళు జపం చేసుకొని రోజు ప్రతిరోజు అట్లనే వచ్చేది. సరే అని అక్కడక్కడ ఆశ్రమంలోకి వెళ్ళడము చెప్పడము ఇంటికి రావడము ఇట్లనే ప్రతిరోజు మొత్తం గడిచిపోయేది. ఎప్పుడైతే ఉగాది వస్తుందంటే చాలా స్పెషల్ అన్నమాట మాకు. శ్రీశైలం పోవాలి, ఒక శ్రీశైలం పోవాలి, అది ఏది నడుచుకుంటూ వెళ్ళాలి మనం. నడుచుకుంటూ వెళ్తేనే మనకు లింగ దర్శనం అవుతుంది. శ్రీశైలంలోని లోపలికి గర్భగుడిలో వదులుతారనమాట అందరినీ. గర్భగుడిలో వదిలేసి అక్కడ వెళ్ళి మన నుగుష్టి అనేది శ్రీశైలం లింగానికి తాకితే మనకు ఎంతో పుణ్యం వస్తుంది, ఎంతో అదృష్టగలగలను మనము అని ప్రతి చిన్నగా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు నాకు వయసు ఉన్నప్పటి నుంచి నేను బాగా నాకు తెలివి ఉన్న కాడికి వెళ్ళి మా ఆశ్రమంలో వెళ్తుంటే సరే నేను కూడా వెళ్దాం పులతోటి పాటి వెళ్దామని మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అందరు ఒకటే ఊరు వెళ్ళేది అనమాట. సరే అని నేను కూడా వెళ్ళేది దాని వెంబడి. ఒక్కొక్కసారి ముసలి వాళ్ళు రాలేకపోయినా కూడా నేను వెళ్ళేదాన్ని ప్రతిసారి. ఎవరు వెళ్ళినా కూడా మా ఊరికెళ్ళి శ్రీశైలం పాదయాత్ర చేసేది అనమాట. ఇంకా పాదయాత్ర చేసుకుంటా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ ఊరేగింపులు జరుగుతాయి, జాతరలు జరుగుతాయి. ఇంకా ఆ జాతరలో నా ఈ తేరు ఒక్కొక్క తేరు ఇగ్గుతారనమాట. మేము అవన్నీ వేపించుకొని మళ్ళీ ఎన్ని మెట్లు అయితే పాతాళ గంగకు ఎన్ని మెట్లు అయితే ఉన్నాయి అన్ని మెట్లకు ప్రతి మెట్టుకు బొట్టు పెట్టి నీళ్ళతో కడిగి బొట్టు పెట్టి చేసుకుంటా ప్రతి ఒక్క మెట్టుకు కింద పాతాళ గంగం దాకా అవన్నీ చేసేదాన్ని. చేసి మళ్ళీ మీదికి వచ్చే టైంలోన స్నానం చేసుకొని పడి బట్టలతోనే అట్లనే మళ్ళీ పొర్లుకుంటా అందాకా శివాలయంలో వెళ్ళేదాకా అట్లనే చేసేదాన్ని. చేసుకొని అక్కడ మళ్ళీ అన్నీ ముగించుకున్న తర్వాత ఇంకా అక్కడ ఉన్నాయి అన్నీ చూసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు అందరూ చాలామంది బస్సుకు గిట్ట అట్లు వచ్చేస్తారు. దాన్ని నాకు అనిపించేది, అరే మనం ఇంత చేసి కూడా మనం నడుచుకుంటూ వెళ్ళి కూడా ఏం లాభము, మళ్ళీ నడుచుకుంటూనే వెళ్దాం అని. అందులో ఏంటంటే మనం ఇంత వేస్తున్నాం, పొద్దున్న లేచినప్పుడు సంది ఇంత వేస్తున్నాం, కానీ నాకు ఒక చిన్న గుణపు సంది ఒక ఆశ ఉండేది చాలా మటుకు, అంటే దేవుడు కనిపించాలి అని. దేవుడు కనిపించాలి, నేను ఏం అడగకపోయేది. మాకు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలా దేవుడు చాలా ఇచ్చిండు మాకు, అన్నీ అమ్మ నాన్న గుట్ట బాగా చూసుకునేటోళ్ళు అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ నా కోరిక ఒకటే ఉండేది, ఎప్పుడైనా అమ్మను వచ్చి ఒక మాట అడిగేది. అమ్మ క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉండేది అమ్మ నాతోని. అయితే అమ్మని అడిగేది, ఏందమ్మా ఎప్పుడన్నా దేవుడు కనిపించిండా నీకు అని అడిగిన. అడిగితే అమ్మ ఉండన్నది దేవుడు కనిపించడం అట్ల ఎవరైనా భక్తితోని పూజ చేసిన వాళ్ళకే కనిపిస్తాడు అని చెప్పింది అమ్మ. సరేనా అని నేను భక్తిగా చేసలేనేమో దేవునికి, అందుకనే దేవుడు నాకు ఇంత పరీక్ష పెడుతుండేమో అని చెప్పేసి నేను ఇంకా దేవునిలో ఉండడానికి చాలా ఇది చేసిన అనమాట శివుని కోసం. సరే అని బాగా పూజ చేయడము, ఇంకా ఎక్కువ నవరాత్రులు వచ్చినా అనుకో 1 గంట రాత్రులు ఇవ్వడము, నైట్ పూట ఎవరు కనిపించినప్పుడు 1 గంట నైట్ లేచి మనం స్నానం చేసుకొని శివుని గుడికి పోతే అప్పుడు దేవుడు మనం ఏది వరం అడిగితే అది ఇస్తాడు అని మనుషులు అందరు పండుకున్న టైంలో పోయి దీపనార్జన చేసి మొత్తం అన్నీ వేసి వచ్చేదాన్ని. అట్లనే వస్తుంటే 40-41 రోజు అయిపోయింది పూజ చేయడం. చేసేది అయిపోయిన తర్వాత మా అమ్మ అన్నది, అయిపోయింది అమ్మ ఏదైనా యాత్రలు పోయి అక్కడ నిద్ర వేసేసి రమ్మన్నది. సరే అమ్మ నేను కూడా వెళ్తా మీరు కూడా రారంటే నాకు వేరే దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి పోవడం ఇష్టం ఉండదు, కానీ ఒక శివుడు అంటేనే చాలా ఇష్టం నాకు. ఎక్కడికైనా కానీ శివుని గుడి ఉంటే మాత్రమే నేను వెళ్ళేది. ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నాము అంటే నాకు అంత ఇష్టం అనిపించకపోయేది చిన్నగా ఉన్నప్పుడు. సరే అమ్మ ఇక్కడ నాయనమ్మ వాళ్ళు వెళ్తురు వెళ్ళేస్తా అంటే సరే అని మేము పోయినాం. పోయేసి అక్కడ యాత్రలన్నీ ముగించుకొని వచ్చేసినాం రిటర్న్. వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఆవులకు గిట్ట ఆవులు బాగుండేది మా దగ్గర. ఇంకా ప్రతిరోజు ఆవు కూడా పూజ చేసేదాన్ని నేను. ఆవు కూడా పూజ చేసేసి దాన్ని చుట్టూ ఆవు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి పనికి వెళ్ళేదాన్ని. కొన్ని రోజులకు స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూలర్ గిట్ట వస్తే ఇట్లా పనికి వెళ్ళేసి వచ్చేదాన్ని. నాన్నకు సడన్గా గుండెలో నొప్పి వచ్చేసింది, బాగా నొప్పి వస్తే అయ్యో నాన్నకి ఇట్లా అయిపోయిందమ్మా ఇట్లా ఇట్లా అని నేను ఎక్కువ అందరము మా ఇంట్లో నాన్నకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తాం, భయపడతాం అనమాట మాట్లాడకపోయేది. నాన్న నాతోనే ప్రేమగా మాట్లాడేది బాగా మా అందరికన్నా, ఇంట్లో నేను పెద్ద బిడ్డను చాలా ప్రేమగా మాట్లాడేది. నాన్నకి ఇట్లా అయిపోయింది కానీ అమ్మ ఏ దేవుని పోతే మర్చుకుంటుందంటే అప్పుడు 10-11 సంవత్సరాలు ఉండొచ్చు నాకు. ఆ టైంలో అమ్మ అన్నది, ఏమమ్మా మన పూర్వీకులు అప్పుడు ఈ పీర్ల పండుగ చేసేది అగ్గిలో నడిచేది ఇవన్నీ ఉపవాసాలు ఉండేది ఇచ్చబెట్టేసినాం కదా అందుకే మీ డాడీకి ఇట్లా అయ్యిందేమో మీ నాయనమ్మ చెప్పింది అంటే అదేదో నేను చేస్తా మా డాడీకి మంచిగా అయితే చాలు అని నేను అనుకున్నా. అనుకొని పోయినా, పోతే సాయిబులు దగ్గరికి పోయి దర్గా కాడికి పోయి అడిగిన. అయితే ఇట్లా ఉపాసం ఎట్లుండాలి, నాకు నేను శివుని తప్ప ఇప్పటిదాకా ఎవరిని పూజించలేదు అని అంటే ఆయన చెప్పిండు మేము పొద్దున్న 5 గంటలకల్లా తినేసాలి, సాయంత్రం పూట ఇట్లా మళ్ళీ వదిలేసాలి, సాయంత్రం కూడా తినొచ్చు, పొద్దుంతా మాత్రమే ఉండొచ్చు, అట్లా ఏమి ఉండదు అని చెప్పింది. సరేలే అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి మా అమ్మని అడిగితే, సరే అమ్మ నాన్నకు మంచిగా ఏంటో కావాలి కదా అని ప్రతి గురువారం అప్పుడు దర్గాకి వెళ్ళేదాన్ని. 11 సంవత్సరాల వేజ్ ఉన్నప్పటి సంది

అమ్మ కన్నా అమ్మ మంచిగా కదా నాన్న, ఇంకా మాకు చూయించుకున్నందుకు అసలు మనము పీర్ల పండుగ చేసినందుకే మంచిగా ఉన్నాడు. అంతకుముందు కూడా పీర్ల పండుగ చేసేది కానీ ఒక పొద్దు ఉండకపోయాడు. అట్లనే డాడీ నేను ప్రతి సంవత్సరం ఉండేది ఇంకా అప్పటి నుంచి ఇద్దరం కలిసి ఇద్దరము ఒక పొద్దు ఉండేది. అగ్గి నేను మాత్రం అగ్గిలో నడిచేదాన్ని, అగ్గిలో నడిచి చాలా వచ్చిన తర్వాత అన్ని రోజులు మొత్తం ఒక పొద్దు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇంటికి వచ్చి ఇంట్లో మనది మేమే వండుకోవాలి, ఒక పొద్దు ఉన్నప్పుడు మనది మనమే తినాలి, ఎవరు వండింది తినకున్నట్లా అట్లా ఉండేది. ఇంక ఇద్దరు ఉంటున్నాం కదా నేను వండేస్తానన్న తినేద్దామని అట్లా అయిపోయింది. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ అన్నది, సరే అమ్మ అన్నీ మంచి ఇవన్నీ మంచిగా ఉన్నాయి మమ్మీ, నేను అన్ని ఆత్రాలు చూసిన, మొత్తం అన్ని దగ్గరికి పోయేసి వచ్చిన, ఇవన్నీ చూసినా కూడా ఎందుకు మమ్మీ దేవుడు కనిపించాలని నేను అనుకున్నది ఒక్కటి మాత్రం అయితే లేదు, మనకు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు ఎందుకు కనిపిస్తలేదు మమ్మీ, ఏ శివాలయం పోయినా ఏ శివుడు ప్రత్యక్షం అయ్యిండు అక్కడ అని చెప్తే అక్కడ ఒక లింగం కొనుకోచుకొని ఇంట్లో పెట్టుకునేదాన్ని నేను. రోజు ఫస్ట్ బిందెలతో తీసుకొచ్చి నీళ్ళు పోసి ఆ లింగానికి అభిషేకం చేసిన తర్వాతనే బయటికి వెళ్ళేదాన్ని చాలా మటుకు. ఇంత చేస్తున్నాం మమ్మీ నాకు ఎందుకు కనిపించకుండా వచ్చు మమ్మీ దేవుడు అంటే, నేను మాకు అనిపించేటోళ్ళకే కనిపిస్తాడు అందరికి కనిపించడు అని చెప్పింది. అట్లా నా అయితే నాలో ఏమో తప్పు ఉంది అందుకే నాకు దేవుడు కనిపించకున్నట్లు అయిపోయాడు, నేను ఇంకా మంచిగానే చేసాం దేవునికి అని చెప్పేసి ప్రతిరోజు ఇంకా అట్లా చేయడం మొదలుపెట్టేసిన. తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది. మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము అక్కడ ఉంటలేము, హైదరాబాద్ వచ్చేసినాం. హైదరాబాద్ వస్తే నేను నాన్ వెజ్ కూడా తినేదాన్ని కాదు, ఇంట్లో కూడా వండిపించేదాన్ని కాదు. వద్దు మనం నాన్ వెజ్ తినొద్దు, మళ్ళీ నాన్ వెజ్ తింటే శివునికి నచ్చదు, మనం తినొద్దు ఆ నాన్ వెజ్ అని చెప్పేదాన్ని. నాన్ వెజ్ తినకున్నట్టు మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంకా హైదరాబాద్లో ఇక్కడ శివాజీనగర్లో ఉన్నాం. శివనాలు ఉన్న తర్వాత ప్రతిరోజు రక్షపురం గుడికి వచ్చేదాన్ని, శివుడి గుడికి. చాలా పాత గుడి అది, ఇప్పుడు చాలా డెవలప్ అయింది కానీ అప్పట్లో చాలా పాత గుడి, ఏమి ఉండకపోయేది, ఖాళీ శివుడి మాత్రమే ఉండేది, పక్కకి ఏ గుళ్ళు ఉండకపోయేది. ఆ గార్డెన్ అంతా వచ్చి పొద్దున్నే వచ్చి నేను ఫస్ట్ ఒక చీపిడి తీసుకొని గుడి మొత్తం అంతా ఉకేసి క్లీన్ చేసి ఇక్కడ చెత్త వాడేసిట పోయి మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసుకొచ్చి అప్పుడు దేవునికి పూజ గీట వేసుకుని వెళ్ళేదాన్ని. మళ్ళీ సాయంత్రం వచ్చేది. అయితే పంతులు బాగా ఆశ్చర్యపోయాడు, అయితే ఇక్కడ మీది ఎక్కడి సైడ్ అమ్మా అని అన్నాడు. అంటే మాది కర్ణాటక అని చెప్పిన నేను. అంటే అందుకేనమ్మ ఇంత భక్తిగా పూజ చేస్తున్నావు, ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ ఎప్పుడు చేయలే అని చెప్పిండు. ఇంకా సరే అని నేను రోజు ప్రతిరోజు వస్తావమ్మా అంటే వస్తాను. ప్రతిరోజు వచ్చి ఇంకా నాకు దేవుణ్ణి మొక్కనికి నీ నాన్ వెజ్కి ఏం తినను ఆయనకు నేను చెప్పిన అనమాట. పంతులకు నాన్ వెజ్ గిట్ట నేను ఏం తినను ఎప్పుడు, నాకు చిన్న గుణపసంది అలవాటు లేదు, లింగ దర్శనం చేపించుకుంటా అంటేమో నేను ప్రతిరోజు వచ్చి పనులన్నీ చేస్తా కానీ శివుని లింగానికి నేను మొక్కాలి అనేది నా ఉద్దేశం అనమాట. ప్రతిరోజు ఆయనకు పాలాభిషేకం చేసి అన్నీ అక్షణాలు చేస్తే ఆయన నాకు కనిపిస్తాడు, నేను ప్రతిరోజు నా నుష్టి ఆయన లింగానికి తాకి నేను మొక్కి రావాలనేది నాకు చాలా ఉంటుండే. సరే అని అట్లనే మొదలు పెట్టేసిన, ప్రతిరోజు మొదలు పెట్టింది. ఒకరోజు నేను డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నా, డ్యూటీకి వెళ్ళేసి వస్తుంటే మా ఇంటి మీదనే కొంతమంది పక్కకు క్రిస్టియన్స్, అంటే జీజస్ ఎవరు అనేది కూడా చిన్నగా ఉన్నప్పుడు సంది నాకు తెలియదు, జీజస్ ఎవరు అనేది కూడా నాకు తెలియదు. అయితే చాలా ఊర్లలో ఉండకపోయేది చర్చిలు గిట క్రిస్టియన్స్ ఎవరు అనేది కూడా మనకు అంత లేకున్నమాట. ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఒక దగ్గర ఇట్లానే మీటింగ్ పెట్టారు, వీధ మీటింగ్ పెడితే నేను గురువారం రోజు, ఆ రోజు ఇక్కడ స్టేషన్ అవతల ఒక దర్గా ఉంటుంది, ఆ దర్గాకి వెళ్ళేసి వచ్చిన. ఇంట్లో ధూపం గిట అన్నీ వేసేసి కూర్చున్నా. ఇంట్లో కూర్చున్న తర్వాత వాళ్ళు అందరూ మా పక్కకు ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు ఇంటి పక్క వాళ్ళు మీదికి వెళ్తారు, మా ఆయన కూడా వెళ్ళిండే వాళ్ళ సరిగ్గా పాటు. అయితే నాకు బాగా కోపం వచ్చేసింది, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళకు ఒక దేవాలయం ఉండదు ఏముండదు, నువ్వు ఏం తెలుసని వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నావు, అట్లా కూర్చోవద్దు మనము, నువ్వు రా కిందికి రా అంటే మా ఆయన రాలే, రాకున్నట్లు అక్కడనే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరు అనమాట. ఆయనకు అంతకుముందు తెలుసు అంట జీజస్ గురించి, అందుకనే కూర్చుండు. నేనేమో ఈయన రాకని రాని రాకపోని అని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళేసిన, ఇంట్లోకి వెళ్ళి

0: పెట్టినాయి. ఇట్లానే అప్పుడప్పుడు అక్కడ పెట్టేది శారదండ్రి గిట్ట వేసుకునేది, అది మీదే మిద్దె మీద ఇవన్నీ వేసుకుంటుండే. నేను ఒకరోజు డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నా, అయితే లలితబాగులో డ్యూటీకి వెళ్ళినా నేను. డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఒకరు, అది చర్చి లాగానే ఉంది, మామూలు ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటారు, వాళ్ళు పిలిచిరు. అయితే ఇక్కడ రామ్మ అన్నారు. నా ఎంబడి నా డ్యూటీ చేసేటామేమన్నది, నాకు చాలా దూపైతున్నాయి నీళ్ళు తాగుతా అని అంటే, సరే అక్క నువ్వు తాగేసి నాకు ఏమొద్దు అని నేను చెప్పిన. చెప్తే ఆమె అన్నది, ఎందుకు తాగవు, నీకు కూడా ఇంతసేపు అయింది అలసట వచ్చింది కదా తాగు రాదంటే, నాకు వద్దు వాళ్ళు క్రిస్టియన్స్ నేను నీళ్ళు తాగాను ఉల్లించా అని చెప్పి. అయితే ఎందుకమ్మా క్రిస్టియన్స్ అయితే నీళ్ళు తాగొద్దా అంటే, కాదు నాకు మంచి అనిపించదు, వాళ్ళు అంత మాంసం తింటారు, ఇట్లా చికెన్ తింటారు మటన్ తింటారు, వాళ్ళు ఏదేదో వేస్తారు, మా ఇంటి కాడ ఉన్న వాళ్ళు కూడా చూసిన నేను, నాకు నచ్చదు అక్క అట్లా, అదే గ్లాస్తో తెచ్చి నీళ్ళు ఇస్తారు నేను తాగను అని అన్న. తాగను అంటే, లే ఈ సారు మంచిగానే ఇస్తాడు బాటిల్లో నీళ్ళు తాగదాం దారే అన్నాడు. అంటే నాకు వద్దు అని చెప్పిన నేను. ఆయన కూడా ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిండు, మంచి బాటిలే తీసుకొచ్చి ఇచ్చిండు డోర్ కొడితే. అయితే నీకు యేసుప్రభు గురించి తెలుసా అమ్మ అని అన్నాడు. అంటే మాకు తెలియదు యేసుప్రభు ఎవరో, మేము చిన్నగున్నప్పు సంది ఎక్కడ పోలే, మాకు శివుడు అంటేనే ఇష్టం, నేను ఎప్పుడైనా గుడికి వెళ్తా, అందుకే నేను క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడొద్దు అనుకున్నా ఇట్లా వేస్తారని. చూసిన వాళ్ళ దేవుని గురించి మొదలుపెట్టిరు అప్పుడే చెప్పడము. అయినా రావడం రావడమో మనం ఎవరని తెలియనే తెలియదు, ఎట్లా అడుగుతుంది చూడక, నాకు ఊళ్ళు అచ్చరు అని నాన్న. అంటే కాదమ్మా, నిజమైన దేవుడు మా దేవుడే, మీరు తప్పు పడుతురు, నేను ఎవరు వచ్చినా మా ఇంటి ముంగడికి నేను ఈ మాట చెప్తా అని అని చెప్పిండు. నువ్వు నమ్ము నమ్మకు నా దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నా నీకు అని చెప్పిండు. కానీ మీరు అట్లనే అంటారు, నేను నమ్మా అని చెప్పి నేను ఆడికెళ్ళి వెళ్ళిపోయినా. ఆడికెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రతిరోజు అక్కడనే డ్యూటీ చేసేటామె, ఎప్పుడన్నా ఒకసారి నేను వెళ్ళేది. ఇంకా ఆడికెళ్ళి వెళ్ళిపోయినా ఇంటికాడికి పోయినా అక్కడ కూడా ఇట్లా ఊకే డిస్టర్బెన్స్ అవుతుంది, నేను పూజ చేస్తుంటే అంటే మా ఆయన ఎవరిని తిట్టొద్ది అట్లా అని చెప్పిండు. కానీ నాకు అయినా క్రిస్టియన్స్ అంటే బాగా కోపం, వాళ్ళు మార్చేశారని. నాకు ఒక ఆమె చెప్పింది, వాళ్ళు క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడినాం అనుకో మనము, వాళ్ళు మార్చేస్తారు, మన దేవుళ్ళకి వెళ్ళి మొత్తం తొలగిపోయేలాగా చేస్తారు వాళ్ళు, అలా మాటలు మొత్తము మాయ మాటలు ఉంటాయి అని అన్నది. అంటే అందుకే నా క్రిస్టియన్సే దోస్తానం ఉంటారు కానీ మనతో ఎక్కువ ఉండరు హిందూస్తోని వాళ్ళు అని నేను అనుకున్నా. మాట్లాడుకున్నట్లు దూరం ఉన్నదే మేలు అని చాలా మటుగా అనుకుని నేను వస్తున్నా. వస్తుంటే నాకు ఉంటుంట గురువారం వస్తే నేను దర్గాకి వెళ్ళేసి వస్తున్నా, ఒక ఆమె పరిచయం అయింది నాకు. అయితే ఏడికి వెళ్తున్నావు అమ్మా నువ్వు అని అంటే, నేను ఇట్లా దర్గాకి వెళ్తా ప్రతి గురువారం అంటే, ఈ పూలు ఏం చేసావమ్మా అని అడిగింది. గులాబీ పూలు పట్టుకొని దర్గాకి వెళ్ళేదాన్ని నేను. అయితే లాడే కూడా తీసుకెళ్లేదాన్ని, ఎర్ర లాడే కూడా తీసుకెళ్ళి అక్కడ కట్టేసి మళ్ళీ నేను నా చేతికి మొత్తం చేతికి కట్టేసుకొని ఆ పూలు అక్కడ వేసి సాంబ్రాణి గిట్ట పొగ ఇంత తీసుకొని ఇంట్లో వచ్చి ధూపం వేసుకునేదాన్ని. ధూపం వేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఆమె నాకు పరిచయమైంది. అయితే నేను కూడా బాగా ఇక్కడ వచ్చేదాన్ని అమ్మ అప్పుడు, అందుకే అడుగుతున్నా అని అన్నది. అంటే ఏంది అక్క అని నేను, అంటే మీరు ఏమిటోళ్ళు అని అడిగేదాన్ని ఫస్ట్. నేను ఏమిటోళ్ళు, మీరు ఏమిటోళ్ళు అంటే, మేము ఇంకా దేవుణ్ణి నమ్ముకోలే, దేవుణ్ణి చర్చికి అయితే వెళ్తున్నామ్మా ఇప్పుడు, ఇలాంటి పూజలు ఏం చేస్తలేనా అన్నాను. నాకు ఇంకా కోపం వచ్చింది ఆమె మీద. అయితే నువ్వు నాతో మాట్లాడకు, మనకు దేవుళ్ళు లేకనా, ఎంతోమంది ఉన్నారు మనకు దేవుళ్ళు, అందులో ఎవరో ఒకరు నచ్చిన దేవుణ్ణి ఎంచుకోవచ్చు కదా, ఇంతమంది దేవుళ్ళని నిరసపెట్టి ఆయనేంది యేసుప్రభుని పట్టుకోవడము, నాకు నచ్చలేదు, మీరు మాట్లాడకరి అక్క అని అందేసి ఆమెను కూడా అది కట్ చేసేసిన. కట్ చేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసి మేము మళ్ళీ ఊరికి వెళ్ళిన. అయితే మేము చిన్న ఉన్నప్పుడు చర్చిలు ఉండకపోయేదని చెప్పిన కదా. అయితే చాలా ఏళ్ళకు తర్వాత నేను ఊరికి వెళ్తున్నా. ఊరికి వెళ్తుంటే మా ఊరి చివరిలోన ఒకటి చర్చి కట్టి సిల్వది పెట్టిరనమాట. అది చూసి నేను షాక్ అయినా, అయితే ఇదేంది ఇది మొత్తం ఇట్లా పెట్టిరు మన ఊరి చివరిలో, అసలు మన దేవాలయాలు ఇన్నిగానం ఉన్నాయి, వీళ్ళకి ఏమైనా తెలివిందా అసలు ఈ దేవుణ్ణి నమ్ముకోవడము అని. మనం ఏం చేయాలంటే మైకులు ఎత్తేసుకో, వాళ్ళు పాటలు గిట్ట వాడతారు కదా, మైకులు గుంజుకొని వచ్చేసేయాలని నాకు అనిపిస్తే నేను ఆడి కూడా వేరే వాళ్ళ పిల్లలతో మాట్లాడినా, అరే మీకు ఎంత ఇస్తారా అక్కడ వెళ్ళేసి ఆ మైకులు గుంజుకొని వచ్చేసేయండి అని. అయితే సరే అక్క అని చెప్పారు పిల్లలు. సరే అంటే సరే అని ఆ పిల్లలకు కొన్ని పైసలు ఇచ్చి మైకిలను మొత్తం పగలగొట్టిపిచ్చేసిన కోపంలో. పగలగొట్టిపిచ్చిన తర్వాత ఆ పిల్లలు వచ్చేసి అక్కడ, అరే నాకు మంచి అనిపిస్తుంది రా, అసలు ఊళ్ళేందిరా మొత్తం మనల్ని అందరినీ ఇది చేసేస్తారు, మైకులు పెట్టి అది పెట్టి అని ఆ పిల్లలతో చెప్పేసి నేను రిటర్న్ మళ్ళీ ఊరికి వచ్చేసిన. ఊరికి వచ్చిన తర్వాత ఏడిపోయినా నాకు ఇట్లా అనిపించింది. అయితే ఒకసారి మా అమ్మ కూడా వచ్చింది అనమాట హైదరాబాద్కు. వస్తే మా అమ్మతో నాన్న ఏందమ్మా ఇట్లా అంటే, మా అమ్మ అన్నది కాదమ్మా ఆయన కూడా యేసుప్రభు అంటే దేవుడే మరి అని చెప్పింది. దేవుడు అంటే మరి మనం అందరిని పూజిస్తాం కదా, మన దేవుళ్ళు మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుడు ఎందుకమ్మా మనకు, ఇంగ్లీష్ దేవుడు అంట ఆయన అని నేను, ఇంగ్లీష్ ఆయన అంట ఆయన మనకెందుకు, మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నాగా అని అంటే, అమ్ముండి కాదమ్మా ఆయన కూడా గొప్ప దేవుడు అంట, నేను మీరు అందరు ఆడపిల్లలే పుడుతురు కదా, ఆడపిల్లలు పుడుతురని నేను మస్తు దేవుళ్ళకు మొక్కుకున్నా, కానీ నాకు మగ పిల్లగాడు పుట్టలే, ఇప్పుడు తమ్ముడు ఆడికి వెళ్ళిన తర్వాతనే పుట్టిండు అని మా అమ్మ చెప్పింది. అయితే కొంచెం అప్పుడు అమ్మ చెప్పినప్పుడు కొంచెం అట్లా అనిపించింది నాకు, ఏమో ఒకసారి ఇట్లా పోయేసి చర్చిలోకి వచ్చేద్దాం అనుకుని నేను అదే లలితా బాబుకి ఎవరైతే నాకు చెప్పిరో ఆడికి వెళ్ళినా, మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడే పోదాం, ప్రత్యేకంగా ఏం పోయే అవసరం లేదా అని చెప్పేసి పోగాను. అప్పటికి పూజలు చేస్తున్నా అన్ని వేసుకుంటానే లలితాబాగ్ వెళ్ళిన, ఇంకా అక్కడ డ్యూటీ పడ్డది ఆ రోజు వెళ్ళిన. అయితే రామ్మ ఛాయ్ గిట పెట్టినా, మీరు ఛాయ్ తాగి నీళ్ళు తాగడ్డే అని ఆయన, ఎవరైతే క్రిస్టియన్స్ ఉరు ఆయన ఏం చేసిండు, మాకు ఛాయ్ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చిండు, నీళ్ళు తాగింది. సరే అని ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగిన, నీళ్ళు తాగేసి ఇంకా ఆడికెళ్ళి వచ్చాను. కొంచెం అప్పుడు కూడా చెప్పిండు, మా దేవుడే నిజమైన దేవుడమ్మా, వేరే మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడంటే మీరు ఇట్లా అంటారనే నేను క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడను, నాకు కోపం వస్తుంది అని కొంచెం కూల్గా మాట్లాడినా అనమాట వాళ్ళ దగ్గర, అంత ఇదిగా మాట్లాడుకున్నట్టు. ఫస్ట్లో అయితే వాళ్ళు చెప్పకముంచే నేను వాళ్ళని తిట్టేసేదాన్ని బాగా, ఇంకా అప్పటికి కొంచెం ఇది మాట్లాడు. సరే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను నాకు తెలివి ఉండి చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నా కదా, నాకు దేవుడు కనిపిస్తాడు అని శివుణ్ణి అడుగుతూనే ఉన్నా, మళ్ళీ అక్కడ దుర్గదేవుని కూడా పోయిన అన్ని చేసిన, సరే చూద్దాం ఈసారి కూడా అని ఒక దగ్గర ప్రార్థన ఉంటే కూర్చున్నాం మేము అందరు కూర్చురు. సరే చివరిన పోయి ఒక దగ్గర నేను కూర్చున్నా, చివరిన పోయి కూర్చున్నా నాకు వాళ్ళు చెప్పే మాటలు కొంచెం అర్థం కాలే, ఇంకా అట్లనే వాళ్ళు చెప్పిన కాడికి ఇన్నా వచ్చేసిన ఇంటికి. అయితే నేను ఒకటే అనుకున్నా అనమాట మనసులో, అప్పటికేం తీసేయలే, ఒకటే అనుకున్నా, నాకు నువ్వు నిజమైన దేవుని అయితే కనిపిస్తావు అని అనుకున్నా. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇది, నా దేవుడు అంటే నాకు కనిపించాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది అని, చిన్నగా ఉన్నప్పటి సంది ఉంది కనిపించాలి, దేవుడు మాట్లాడాలి దేవునితో అనేది నాకు ఉంది, నాకు కనిపించే దేవుడు నువ్వు కనిపించావు అనుకో నేను ఎప్పటికీ ఇంకా నిన్నే ముక్తా అని అనుకున్నా నేను, అనుకొని వచ్చేసిన ఆడికెళ్ళి. వచ్చిన తర్వాత పోవడం మొదలుపెట్టిన చర్చికి, ప్రతిరోజు పూజ చేస్తున్నా, ఆదివారం రాగానే మాత్రమే చర్చికి వెళ్తున్నా, చర్చికి వెళ్ళేసి కూర్చుంటున్నా. అట్లనే 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం వరకు కూడా నేను మళ్ళీ చర్చికి వెళ్తున్నా, పూజలన్నీ వేస్తున్నా, పూజలన్నీ వేసుకుంటేనే ప్రతిరోజు పూజలన్నీ వేసుకుంటేనే ఆదివారం రాగానే చర్చికి వెళ్తున్నా. అంటే చర్చిలో నా ఇంకా ఒక్కొక్క పాస్టర్లు ఇట్లా మారుతూ ఉంటారు అనమాట, ఆ చర్చిలో పాస్టర్లు ఈ 3 వారాల తర్వాత ఒక ఆయన వస్తాడు అట్లా చెప్తురు. ఒక పాస్టర్ వాక్యం నాకు బాగా అనిపించింది, చాలా నిదానంగా చెప్పిండు, చాలా మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపిస్తే అసలు మనం పురాణంలో ఇంతగానం చదివినా కానీ ఇట్లా దేవుడు ఏదైనా పేరు పెట్టి పిలుస్తాడా, మేడి చెట్టు మీద పొట్టి జగ్గయ్యని కిందకి పిలిచిండు కదా ఆ రోజు, మనం మన దాంట్లో ఎందుకు లేరు ఇట్లా అని చెప్పేసి నేను చూసిన అనమాట, ఇంటికి వచ్చి చూసుకునేదాన్ని. చూసుకొని మళ్ళీ అవును నేను అడిగిన, మా ఆయన కూడా అప్పుడప్పుడు వెళ్ళేది కదా, అడిగిన మా ఆయనను, అడిగితే మా ఆయనకు కోపం వచ్చింది, అప్పటికేమైందో తెలియదు నాకు, కోపం వచ్చింది, ఏం పోతు ఊకో అని అన్నాడు. నేను చెప్పకుండా అట్లా చర్చికి వెళ్ళేదాన్ని తర్వాత, కానీ బాప్టిజం తీసుకోలే నమ్ముకోలే దేవుణ్ణి, కానీ పూజలు చేసుకుంటేనే అదే అని ఆ రోజు అనిపించింది నాకు, చూద్దాం ఈయననగా అనిపిస్తాడో ఏమో
1: అని అట్లనే వెళ్ళి ప్రార్థనలో నా కూర్చున్నా. కూర్చుంటే ప్రేయర్ చేసుకుంటారు అందరూ. ప్రేయర్ చేసుకుంటే నాకు ఏమి ఆమెన్ అనేది కూడా రాదు. ఎప్పుడు కళ్ళు మూసుకోవాలి, ఎప్పుడు కళ్ళు తీయాలనేది కూడా సరిగా రాదు. ఏదో అందరు కళ్ళు మూసాం, మనం కళ్ళు మూసాం, అందరు కళ్ళు తీసాం, మనం కళ్ళు తీద్దామని అనుకునేదాన్ని. సరే అని కూర్చునేదాన్ని, ఎవరు చెప్పలే. ఇంకా సరే అని కూర్చున్న ఒక రోజు కూర్చుంటే ఇంకా ఈ దేవుడు కూడా అంతేనేనా, నాకు ఇంకా కనిపించడా, ఈయనను కూడా బాగానే నేను ప్రతి ఆదివారం వస్తున్నా. అంటే విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన ఇడిసిపెట్టాలనేది తెలియదు. అంత మనం బైబిల్లో విషయాలు తెలుసుకోలే కాబట్టి నాకు తెలియదు. నేను అనుకున్నా ఈయన కూడా ఇంతనేనా, నేను ఏదో ఇంగ్లీష్ దేవుడు అన్నా కనిపిస్తాడు అనుకుని వచ్చిన, కానీ ఈయన కూడా కనిపించకపోయా అని అనుకున్నా. మా అమ్మ మాటలకు అనుకుని వచ్చిన, కనిపించకపోయే, ఇంక చూద్దాం ఇది ఒక లాస్ట్ వారం అనుకున్నా. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, మొత్తం చర్చ అయిపోయేటప్పుడు వెళ్ళేదాన్ని, చర్చేపు కూర్చునేదాన్ని, మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ని. ఒక్కొక్కసారి ఇంక ఇట్లా నాకు ఇష్టం వచ్చినట్లు, ఇష్టం ఉండి ఇష్టం లేక పోయేదాన్ని. ఒకరోజు ఏం చేసినా చైర్లో కూర్చున్నా, చూద్దాం ఈరోజు అందరి సంగంగా నేను కూడా ప్రార్థన చేద్దాం, కనిపించే దేవుడు అన్నారు కదా, మాట్లాడే దేవుడు అన్నాడు కదా, చూద్దాం ఈయన ఎంత పూర్తిగా కనిపిస్తాడో ఈ దేవుడు కూడా అనుకొని నిష్టగా శివుడికి జపం చేసినట్టే ఈయనకు కూడా ప్రార్థన చేస్తాను నేనని ఖచ్చితంగా అనుకున్నా. రోజు ఖచ్చితంగా అనుకొని, శనివారం రోజు ఖచ్చితంగా అనుకొని మళ్ళీ ఆదివారం చర్చి పోయినా, అందరికన్నా ముందు పోయి కూర్చున్నా, అందరికన్నా ముందు పోయి కూర్చొని మోకాల మీద ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. అందరు వచ్చిర్రు కూర్చురు, ఇంక పాటలు పాడు, చర్చి జరిగింది. ఇంకా చూద్దాం కనిపిస్తాడేమో దేవుడు, నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయే లోపల కనిపిస్తాడేమో అని కూర్చుంటే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా కనిపించింది ఆయన వెలుగు అనేది. మొత్తము నేను నేను ఉన్న స్థలంలోనే ఆయన వెలుగు అనేది మొత్తం నిండిపోయింది నా మీద. ఆయన చెయ్యి హస్తం ఇట్లా చాపేలోపల నాకు అసలు వణుకుడు అనేది ఇట్లా ఇదైపోయింది మొత్తం. చాలా ఆందోళన అనేది కలిగిపోయింది. అసలు ఆయన వెలుగునే నేను చూడలేకపోయినా, ఆయన అసలు ఎంత ఉంటుంది ఆ దేవుని వెలుగు అనేది అని ఆశ్చర్యపోయినా ఆ వెలుగు చూసి. నేను అన్ని సంవత్సరాలు నేను చేసినప్పుడు కూడా నాకు ఎప్పుడు ఈ దృశ్యాలు కానీ ఏది కానీ నాకు కనిపించలేదు, ఎప్పుడు కనిపించలేదు. అసలు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాతనే, నమ్ముకోకుండా ముంచే నేను తీర్మానం చేసుకున్నా ముందు ఆయనతోని, ఏమని నువ్వు కనిపిస్తే మాత్రమే నేను నిన్ను నమ్ముతా, లేకపోతే నేను నిన్ను నమ్మ. నమ్మే దేవుడు, మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు అన్నారు కదా మీ వాళ్ళు అందరూ. మళ్ళీ కనిపించే దేవుడు అంటే కనిపించాలి, మాట్లాడే దేవుడు అంటే మాట్లాడాలి. ఈ మాట్లాడండి చేయండి నేనెందుకు నమ్ముతాను నిన్ను అని నేను ప్రార్థనలు అనుకునేదాన్ని, ప్రార్థనలకు కూర్చున్నప్పుడల్లా. ఇంకా ఆ రోజు కనిపించినప్పుడు సంధి ఇంకా చాలా నాలోని ఒంట్లో ఉన్నంత ఏదో ఒకటి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. నా మంచి చాలా ఇదైపోయినా, నేను నా ఒంట్లోకి వెళ్ళి ఒకటి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చిన, ఇంటికి వచ్చేసి ఇంకా అట్లనే ఆ రోజు సాయంత్రం మళ్ళీ చర్చికి వెళ్ళేసి వచ్చి పూజ చేసేదాన్ని నేను సాయంత్రం కూడా. సాయంత్రం కాగానే మళ్ళీ కాలుముఖం కడుక్కొని ఇల్లు ఆకులు కొన్ని దీపం పెట్టుకొని పూజ చేసేదాన్ని బాగా. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అట్లా చేసేదాన్ని. కానీ ఆ రోజు నా మనసు రాలే, చాలా ఇట్లానే అనిపించేసింది. నా ఒంట్లో బరువు అంతా మొత్తం ఇట్లా దిగిపోయినట్టు అయిపోయింది. దిగిపోయినట్టు కాగానే దేవుడు వెలుగు కనిపించగానే అట్లా కాగానే ఇంకా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు ఏం చేయలే. ఆ రోజు అది పొద్దున్న లేవలే వెళ్ళలే, ఇంకేం చేయలే, ఇడిచబెట్టేసిన అన్ని. కానీ ఇంట్లో మాత్రం ఫోటోలు గిట్ట ఏది తీసేది, అన్నీ బాగా ఎండివి మా విగ్రహాలు అన్నీ వేసి పెట్టి ఒక దగ్గర సెల్ఫ్, ఒక దేవుని కోసమే ఒక సెల్ఫ్ పెట్టుకొని మంచిగా పూజ చేసేదాన్ని. సామాను గుట అన్నీ తెచ్చి పెట్టుకునేదాన్ని. మొత్తం తుక్కు పట్టిపోయినాయి. ఇంకా అక్కడ చూడడమే బంద్ చేసేసిన. పొద్దున్న లేవగానే ప్రార్థన, ప్రార్థన కాగానే ఇంకా కథం. స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని పొద్దున్న కూడా అప్పట్లాగానే సేమ్, అమ్మో మనం స్నానం చేసుకొని దేవునికి ఎట్లా మొక్కాలి అని అనుకుని స్నానం చేసుకొని పొద్దున్నే 4 గంటలకే స్నానం చేసుకొని గుడి పోయేదాన్ని. గుడి పోవడం బంద్ చేసిన, అదే స్నానం చేసుకొని ఇంకా స్వామి స్వామి యేసుప్రభు అనుకంట కూర్చునేదాన్ని. ఇంకా అదొక మాట తప్ప మనకి ఏరేది రాదు. ఇంకప్పుడు స్వామి అంటే దేవుడా, అదే కన్నడ స్వామి, యేసుదేవురా యేసుదేవురా యేసుదేవురా అని బాగా అనేదాన్ని నేను. ఇంకా అదే మాట అనుకుంటా కూర్చునేదాన్ని. కూర్చుంటే మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ అదే స్నానం చేసుకోవడం, పూజ టైంలో దేవుని అనుకుంటా మోకాల మీద వంగి ప్రార్థన చేసుకునేదాన్ని, వచ్చి రాక ప్రార్థన చేసుకునేదాన్ని. ఇంకా మళ్ళీ పోవాలి, చర్చి పోవాలి, మనం ఆదివారం రాగానే చర్చి పోవాలని. ఇంకా ఇక్కడ చివరి గుడి ఊడవడం బంద్ చేసిన, దేవుడు కనిపించగానే అక్కడ పోయి చర్చి ఊడవడం మొదలుపెట్టిన. ఫస్ట్ చర్చి అందరు రాకముంచే చర్చి ఊడవడం, కడగడము, చీరలు వేయడము మొదలుపెట్టింది. నేను పోయినప్పుడు మాత్రం ఆ ఇంట్లో ఇద్దరు మాత్రమే ప్రేర్ చేసుకునేది, ఆయన కూడా ఒక ఆయన బంద్ అయిపోయింది. ఆ ఒక్క ఆయన అయ్యగారు మాత్రమే ప్రేర్ చేసుకునేది. సరేలే పోదాము, ఎవరుంటే ఏంది మనకేంది, మన మొక్కలు ఉన్నా కూడా దేవుడు వింటాడేమో, ఎందుకు వినడు కానీ మనం ఒకరిద్దరు అని. ఇంకా అంత దేవుని గురించి తెలియకుండా కూడా పోయేదాన్ని. పోయి ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసేంత వరకు ఉండి ఏమైనా చేసి అమ్మ అంటే చేసి ఇచ్చేసి వచ్చేదాన్ని. వస్తే ఇంకా మా ఇంట్లో గిట్ట ఎవరికి చెప్పలే నేను బాత్ మిషన్ తీసుకుంటా అని. అయితే నువ్వు తీసుకుంటావా అమ్మా బాత్ మిషన్ గిట్ట తీసుకుంటావా అంటే, తీసుకుంటేనే రక్షణ లేకపోతే లేదు అని చెప్పారు. మరి నా దగ్గర అప్పటికి మొత్తము రుద్రాక్ష మాలలు అన్నీ ఉన్నాయి మెడలో, చాలా ఉండేటివి. ఇంకా పొద్దున్న లేవగానే విభూతి ఇంత పెద్దగా విభూతి పెట్టుకునేదాన్ని నేను. ఇవన్నీ అది రుద్రాక్ష మాలకు ఏం చేయాలి, నీళ్ళు పోసి కడిగి మనం పూజ చేసుకునేటోళ్ళం. గుడిలో పూజ చేసిన తర్వాత దానికి కూడా రుద్రాక్ష మాలకు పూజ చేసుకునేటోళ్ళం. ఇవన్నీ తీసేస్తే మళ్ళీ మా ఆశ్రమంలో ఒప్పుకుంటారో ఒప్పుకోరు, నేను బాత్ మిషన్ తీసుకుని కానీ సరే అయ్యారు నేను ఊరి పోయేసి వచ్చిన తర్వాత ఒకసారి కనుక్కుంటాను. ఇంట్లో ఫ్యామిలీలు ఎవరిని అడగలే, మా అమ్మ నాన్నని అడగలే, మా భర్తను అడగలే, ఎవరిని అడగలే. సరే అని నేను ఎప్పుడు ఏడైతే బాగా పుట్టి పెరిగి ఊరికి పోయి ఆశ్రమంలో దగ్గర పోయి అడిగిన, అయితే తప్ప మాట్లా వేయడం నువ్వు యేసుప్రభుని నమ్ముకోవద్దు, మనం హిందూస్ అయ్యి నువ్వు గురుబోధం తీసుకున్నాను. గురుబోధం తీసుకుని ఒకసారి గురుబోధం తీసుకున్న తర్వాత నీకు ఎప్పుడైతే ఈ లింగాన్ని మేము మెడలేసినామో అప్పుడు దేవుణ్ణి ఎప్పటికీ ఇడిచిపెట్టద్దు, నీకు చాలా కష్టాలు వస్తాయని చెప్పారు. చాలా కష్టాలు వస్తాయి నీకు ఈ తీసేసినాం అనుకో అని అని చెప్పారు. చెప్పంగానే నేను మళ్ళీ ఆర్టికల్ రిటర్న్ వస్తున్నాను. వచ్చేటప్పుడు అక్కడ ఒక దగ్గర కూర్చున్నా, కూర్చొని బాగా ఆలోచన చేసుకున్నా. నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నా కదా, నువ్వు కనిపిస్తే నేను నిన్నే పూజిస్తా దేవా అనుకున్నా, నిన్నే పూజిస్తా దేవా అనుకున్నా, మళ్ళీ ఊళ్ళో చెప్పిన మాటలు వినాలా, ఇప్పుడు దేవుని నమ్మాలా అనుకొని వచ్చిన. అక్కడ ఒక బావి ఉంది, బావి దగ్గర కూర్చొని అన్నీ తీసి బావిలో వాడేసిన. ఫస్ట్ ఏదైతే అది అవుతుంది, ఇంకా దేవుని గురించి ఏదైనా కానీ, ఇంకా దేవుని కోసమన్నా కనిపించిన తర్వాత ఆయనకు మాట ఇచ్చిన కదా నేను నమ్ముకుంటా అని, ఇంకా ఆయనని పూజిస్తాం ఎన్ని అయినా కష్టాలు రాను అనుకొని మొత్తం తీసి అందేసేసిన. మొత్తం బంగారువి ఎండివి రుద్రాక్షలతో అల్లిపించుకునేవి కూడా ఉండే, కానీ అట్ల కోసం ఆశపడలే నేను పాడేసిన. వెంకటేశ్వర స్వామికి కూడా నిలువు దోపిడి ఇస్తా అని మొక్కుకున్నారు మా ఊళ్ళు. అప్పటికి నా మ్యారేజ్ అయినప్పుడు సొమ్ములు అన్నీ ఉండే నాకు, అప్పటికి ఒకసారి ఇచ్చేసిన నేను నిలువు దోపిడి. అంటే మన ఒంటి మీద ఉన్న సొమ్ములన్నీ అక్కడ ఉండి లేచేసి పుస్తెలతో సహా, తర్వాత అక్కడ వేరే బట్టలు తీసుకొని మనం స్నానం చేసుకుని గుండు కొట్టుకొచ్చుకున్న తర్వాత ఆ బట్టలు వేసుకొని స్నానం చేసుకుని ఆ బట్టలు వేసుకొని మళ్ళీ ఉండి దగ్గరకు మొక్కి రావాలి ఇంటికి. అట్లా వచ్చిన ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి ఆడికెళ్ళి రుద్రాక్షలు అవన్నీ తీసేసిన కదా, నా దగ్గర ఇంకేం లేవు, లేకపోతే ఖాళీ మామూలుగా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, అప్పటికి నిలువు దోపిడి కూడా ఇచ్చేసిన. అయితే మా ఆయన నన్ను అట్లా ఉండొద్దంట, ఫస్ట్ టైం ఇచ్చేసి వెంకటేశ్వర స్వామికి నిలుదోపుడు ఇచ్చి అట్లా ఉండొద్దంట, సెకండ్ టైం కూడా ఇవ్వాలంట అని అన్నాడు. సరే ఇదేంది అనుకొని చాలా కష్టపడి చేపించుకున్నా నేను సొమ్ములు, కొన్ని కొన్ని ఎందుకు కాదు మ్యారేజ్ అయినప్పుడు పోయినాయి కదా, చాలా కష్టపడి చేపించుకున్న పనులు చేసి ఆ సొమ్ములు కూడా పోనీ ఇంకేం చేస్తాం అని కొంచెం కొంచెం అప్పట్లో అప్పుడే దేవుళ్ళకి వస్తున్నా. అయినా కూడా తిరుపతి వెళ్ళినా, వెళ్ళి సొమ్ములన్నీ తీసి వేసేసిన అందులో మళ్ళీ వచ్చిన రిటర్న్. అయితే బాత్ మిషన్ తీసుకునేకి వాళ్ళు అలాగా అట్లా చెప్పారు, నేను ఎట్లా చేయాలి అని ఆలోచనలు ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఆలోచన చేసుకుంటున్నా. ఎవరికైతే చెప్తలే ఈ మాట తిడతారా మళ్ళీ ఏమంటారు అని ఎవరికి చెప్పకున్నట్లు ఊకుడు. ఒక సంవత్సరం మళ్ళీ గడిచిపోయింది, రుద్రాక్షలు తీసేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు కూడా మళ్ళీ కొన్ని అమ్మవాళ్ళు ఇట్లుంటే ఎట్లమ్మా కొన్ని సొమ్ములు వేసుకోవాలని చెప్పేసి కొంచెము వేరే వాళ్ళు ఇట్లా తెచ్చుకున్నా, బంగారం గిట్ట అవి తెచ్చుకొని వేసుకున్నా. వేసుకుంటే రెండుసార్లు ఒక తమిళం వచ్చి రెండుసార్లు నీళ్ళు దోపిడి ఇయ్యద్దు వెంకటేశ్వర స్వామికి, మీకు అందుకే ఇంత కష్టాలు వస్తున్నాయి, ఆ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మీరు మంచిగా ఉండాలంటే మూడోసారి కూడా ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి నీళ్ళు దోపిడి అని చెప్పింది. అరే తమ్ముళ్ళు తమ్ళామె కదా, ఆమెకు దేవుడు వస్తాడు అందుకే చెప్పింది, ఆమె మాట విను నువ్వు అని చెప్పారు. ఆ బస్సులో ఉన్న ఒక పెద్ద మనిషి, సరే మంచిది అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ తిరుపతి వెళ్ళిన. సంవత్సరం తర్వాత తిరుపతి వెళ్ళి మళ్ళీ నీళ్ళు దోపిడిచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన. మూడు సార్లు అట్లనే వెంకటేశ్వర స్వామికి నీళ్ళు దోపిడిచ్చింది. మూడు సార్లు గుళ్ళకి వెళ్ళి మూడు సార్లు నీళ్ళు దోపిడిచ్చేసి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత మాకు చాలా సంవత్సరాలు పిల్లలు కాలే, మా మ్యారేజ్ అయిన 9 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. మాకు పిల్లలు లేకపోతే నేను దేవుణ్ణి వెతుకుంటూనే ఉన్నా, కానీ పిల్లల మీదే నాకు ఆలోచన లేకపోయింది. పిల్లల మీదే అయ్యా అవుతారే మోతి, మనకేం చిన్న వేజ్లోనే కదా పెళ్ళయింది అనుకొని మేము ఊరుకున్నాం. ఇట్లానే జరుగుతుంటే ఒకరోజు ఒక ఆమె పిలిచింది, అని చర్చి పోతే పిల్లలు పుడతారు రా అని కూడా చెప్పింది ఆమె. నేను అప్పటికి దేవుళ్ళలో ఉన్నా కాబట్టి ఆమెకు తెలియక పిలిచిందేమో అని నేను అనుకున్నా. అప్పుడు దేవుని చర్చికి వెళ్తున్నా వస్తున్నా, చర్చికి పోయేసి వస్తున్నాయి, మీకు తెలియక పిలిచిందేమో అని, సరే అక్క నేను కూడా వస్తలే అని చెప్పింది. చాలా థ్యాంక్స్ అమ్మ వస్తానందుకు, నువ్వు రావని అని నేను భయపడ్డా అని అన్నది. మా గల్లీలో తెలియదన్నమాట నేను వెళ్తున్న విషయం. ఇంకా ఆమె విలువంగానే సరే అమ్మా అని అన్న, వస్తా అని చెప్పేసి వచ్చిన. వచ్చి ఇంటికి వస్తే నేను ఇప్పుడు ఎవరినన్నా అడిగితే వద్దంటారు బాప్తిస్మా తీసుకుని. మాకు పోయిన పోయి పాస్టర్ని అడిగిన, నేను ఒక పాస్టర్ని తెలిసిన ఆయన దగ్గర పోయి అడిగిన, నేను బాప్తిస్మా తీసుకుని ఒప్పుకుంటున్నాను నేను అంటే, సరే అమ్మా మళ్ళీ దేవుని గురించి తెలుసు కదా నీకు, తెలుసు పాస్టర్ ఇప్పుడు అప్పుడు అట్లా తెలియదు కదా ఇప్పుడు తెలుసుకున్నా అంటే, ఒక పాస్టర్మ్మ కూడా కూసోబెట్టుకొని అన్నీ చెప్పింది, ఇట్లుండాలి ఇట్లుండాలి దేవుడు అంటే, సరే అమ్మా తీసుకుంటా అని చెప్పింది. ఇంకా 5 సంవత్సరాల క్రితం బాప్తిస్మా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంట్లో ఎవరికి చెప్పలే, చెప్పకపోతే మా ఇంట్లో ఇట్లనే ఇంట్లో ఫోటోలన్నీ తుక్కుపట్టిపోయినాయిగా. అవన్నీ తీసుకోకున్న ముందు ఒక రోజు ముందు పోయి అవన్నీ మూట కట్టుకుపోయి మాకలమ్మ గుళ్ళో బాయిలో వాడేసిన. వాడేస్తే 1000 గ్రాములు గిట్ట ఉండే, అయితే ఇవన్నీ ఎందుకు తీసుకోబోతున్నావు అని అడిగింది. అడిగితే నేను వాడేస్తున్నా, నేను ఇంక ఊళ్ళో ఎవరిని మొక్కదాల్చుకోలేదు, ఇక్కడ తప్పని ఉంది అందులో అందుకనే వాడేస్తున్నా అని చెప్పేసి ఒక అన్ని కవర్లో తీసుకుపోయి వాడేసిన. అయితే ఆమె ఒక ఆమె అడిగింది, నాకు ఇచ్చేసేయండి విగ్రహం వద్దు, నేనే నాకు కాదనుకున్నప్పుడు నేను అది ఇతరులకు ఇచ్చినా అది విగ్రహాన్ని అవుతుంది పాపమే అవుతుంది అనుకొని తీసుకుపోయి బాయిల్ వేసేసిన. బాయిల్ వేసి ఇంకా చర్చికి వెళ్ళి బాప్తిస్మా తీసుకున్నా. ఈస్టర్ అప్పుడు ఈస్టర్ ఉన్నప్పుడు తీసుకున్నా బాప్తిస్మా, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంట్లో ఇంకా కొంచెం కొంచెం మెల్లమెల్లగా మేము ఉండడము, మా బాబు పుట్టిండు మాకు అప్పుడుకు ఆయన అనుకోగానే నాకు చాలా, మా ఆయన అన్ను ఆయన మారలే ఇప్పటికైనా, మా కుటుంబస్తులు ఎవ్వరు మారలే నేను తప్ప. ఇంకా ఎందుకు అమ్మ వాళ్ళకు తెలిసింది ఇట్లా, నాన్నకి గిట్ట తెలిసి నాన్న ఎప్పుడు ఒక మాట అడగనైనా అడిగిండు, నేను ఇట్లా మా నమ్ముకున్నావు మా దేవుణ్ణి అని అంటే, నేను అన్న అన్నీ తెలుసుకున్నా నాన్న, తెలుసుకున్న తర్వాతనే నేను దేవుణ్ణి నమ్ముకున్నా, ఆయన నిజమైన దేవుడు, మాట్లాడమంటే మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, ఈయననే ఇంక ఈయన తప్ప ఇంకో దేవుడు లేడు మనకు, మనమే పొరపాటు పడ్డాము అని నేను మా నాన్నకి చెప్తే, మా నాన్న అన్నాడు ఇంకేం అనలే, ఎక్కువ సైలెంట్గా ఉండేట మా నాన్న. మా అమ్మ కూడా చెప్పిన, అయితే అందులకు తమ్ముడు మాత్రం ఒప్పుకుండు దేవుని గురించి. అక్క నాకు చిన్నగా ఉన్నప్పుడు సంది తెలుసు అక్క, జీజస్ అంటే నాకు యేసుప్రభు స్వామి అనే తెలియదు, జీజస్ అంటే నాకు తెలియదు అంత. అప్పుడు జీజస్ ఎవరు, చిన్న తమ్ముని పేరు చిన్న అని అంటే, జీజస్ అంటే యేసుప్రభు, నువ్వు మొక్కే యేసుప్రభు జీజస్ అంటారు అని అన్నాను. అట్లా నాన్నని ఇంకా ఆయన కూడా ఒప్పుకుంటా అని అనుకునే టైంలో అకస్మాత్ ఇదైపోయింది. ఆయన క్రిస్టియన్ హాస్టల్లోనే తమ్ముడు చదువుకుంటా అనమాట, బాగా నర్సరీ సంది 10th వరకు అదే హాస్టల్లో చదువుకుంటు, తర్వాత ఇక్కడ మా దగ్గరికి వచ్చింది హైదరాబాద్కు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేను ఇక్కడనే చదువుకుంటా అక్క అంటే, సరే అని ఇక్కడ కూడా క్రిస్టియన్ దాంట్లోనే చదువుకుంటా అని చదువుకుంటు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆయన బాగా యూత్ మీటింగ్కి ఎవరైనా పిలిస్తే వెళ్ళేది, కానీ బాప్తిస్మా తీసుకోలే అమ్మ వాళ్ళ సైడ్ పోతే విగ్రహాలు అనేది చేసేది,
0: అలా తోలుకోకపోతే ఆ గుళ్ళకు ఈ గుళ్ళకు బాగా పోయేది. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇట్లా కాదు, మనం ఎగిరాధన చేస్తే పాపం చిన్న ఇట్లా వేయొద్దు, బైబుల్ ఉంది కదా నాకంటూ అంతగా చదువు రాదు నీకు వస్తుంది కదా, నువ్వు రోజు బైబుల్ చదువు నేను కూర్చుంటా ఇంటా అని బాగా అడిగేది. ఇంకా ఆయన చదివినప్పుడు కూర్చునేదాన్ని, కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ఇంత బైబుల్ చదివి నాకే చెప్తున్నావు, మళ్ళీ నువ్వు విగ్రహం చేస్తే పాపం కాచిన అంటే లేక నాకు ఇష్టం ఉంటుంది విగ్రహం చేయడము, ఇప్పుడు నేను కూడా మారతా అని చెప్పి చెప్పిన తర్వాత యూట్యూబ్ మీటింగ్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ అడిగిరట చాలా మంది, నువ్వు మనస్ఫూర్తిగా నా దేవుని హృదయంలో విశ్వసించాలి అని చెప్పిరట. సరే అని అక్కడ నమ్ముకొని వచ్చినాక నేను ఇట్లా దేవుని హృదయంలో విశ్వసించిన అని చెప్పి ఆడికెళ్ళి ఇంటికి వచ్చింది. అదే చర్చిలో నేను వెళ్ళే చర్చిలోనే ఆయన కూడా పని చేసేది, ఆదివారం సండే రోజు ఖాళీగా ఉన్నప్పుడు అంత పని చేసేది, ఇద్దరం కలిసి మొత్తం చేసుకునేది. మొత్తం చేసుకుంటే చేసుకున్న తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే పాస్టర్ చెప్పిండు అన్నీ రాసుకున్నాడు ఆయన. ఆయన రాసుకొని అన్నీ ఒక డైరీలో ఒక బుక్ పెట్టుకునేది, పాస్టర్ ఏ వాక్యం చెప్పిండు ఈరోజు, ఏ మన చర్చికి ఏ పాస్టర్ వచ్చిండు అని ఒక బుక్ తీసుకొని అన్నీ రాసి పెట్టుకొని కూర్చుండేటాడు. 22 సంవత్సరాలు ఆయనకు వేజ్, 22 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకా ఇట్లానే సండే అయిపోయింది, సండే అయిపోయింది మేము వెళ్ళిన చర్చికి పోయేసి వచ్చాము. అక్కడ చర్చి పోయి వచ్చిన తర్వాత నేను తెల్లారి ఊరి పోతా అక్క అని అన్నాడు. సరే పోతా వద్దు వద్దు అని నేను ఏడ్చిన, మా ఇంకో చెల్లె ఉండి పైసలు ఇచ్చింది ఊరి పోనీకి, ఎప్పుడు అయ్యగారు పైసలు ఇచ్చేది, తమ్ముడు ఆడనే ఉండేది, ఇస్తే ఇవ్వకున్నట్లు వెళ్ళొద్దు చిన్న నువ్వు అని చెప్పిండు. అయితే కూడా నేను వెళ్ళి అమ్మని తొలికొస్తా, కొంచెం పని ఉంది కదా చాలా రోజులే అమ్మ రాక, ఇక్కడ 20 రూపాయలు తీసుకొస్తా పోతా అని పోయిండు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజు ట్రైన్ దిగి బళ్ళార్లో ట్రైన్ దిగి ఊరికి వెళ్ళిండు. ఊరికి వెళ్ళి అమ్మ వాళ్ళని పలకరించి చేసి తినేసి వాళ్ళ ఫ్రెండ్స్ వెంబడి కాలువకి వెళ్ళిండు. కాలువకి వెళ్ళిన టైంలోనే నాకు అప్పటికే ఫోన్ చేసిండు, 3 సార్లు ఫోన్ చేసిండు, ఎప్పుడు ఎక్కువ శాతం మా తమ్ముడు ఎవరు ఫోన్ చేయడు, ఫోన్ చేసిండు ఏమేమి చిన్న ఇట్లా ఫోన్ చేస్తున్నావు అంటే లేకరితో మాట్లాడాలనిపించింది అందుకని వేసిన, నేను ఇక్కడ కాలువకు వచ్చి ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడు 11 గంటలప్పుడు. సరే వెళ్ళు మరి జాగ్రత్తగా వెళ్ళు అంటే అప్పటిదాకా నీళ్ళు లేవంట కాలువలో, సగం పాటు ఇంకా నీళ్ళు ఉన్నాయంట. ఈయన 2 సార్లు ఈత కొట్టి బయటకు వచ్చింది, బయటకు వచ్చినప్పుడు 3వసారి దుంకిండు అందులోకి వెళ్ళిపోయిండు. 5 నిమిషాలలో ఆయన ఇదైపోయిండు, 5 నిమిషాలు అసలు మరి వాటర్ కూడా తాగలేడు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక 15 మంది దుంకి అప్పటికప్పుడే తీసిరు, కానీ ఆయన ప్రాణంతో లేదు అప్పటికి, ఇదైపోయిండు. నాకు అప్పుడే మా నాన్న ఫోన్ చేసిండు, ఫోన్ చేసి ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నా నేను ఫోన్ చేసి చెప్పిండు. చెప్తే నాకు అసలు ఏంటి అర్థం కాలే, నాకు నేను హాస్పిటల్ తీసుకెళ్ళండి అది ఇది అని అంటున్నా, అంటే లేమ్మా తమ్ముడు లేడు ఇంకా నువ్వు వచ్చేసే అని చెప్పిండు. మా చిన్న చెల్లె కూడా ఇక్కడనే బోరమండలు ఉంటుంది, ఆమెను కూడా ఆమెకు చెప్పలే చాలా ఇదే పోగలదు చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పేసి మా మధ్య అట్లా తీసుకొచ్చి తీసుకెళ్ళినాం ఊరికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన చూసి అసలు మాకు 7 మంది ఆడపిల్లల తర్వాత ఆయన పుట్టిండు అనమాట, నేను ఫస్ట్ ఆమెను, ఆయన నా తర్వాత 8 ఆయన. ఆయన చాలా ప్రేమగా చూసుకునేదాన్ని నేను అందరికన్నా, మా అక్క జిల్లాలో అందరికన్నా నేనే చాలా నా దగ్గర పెట్టుకొని ఏది ఆయనకు కష్టం అనిపించకున్నట్లు చూసుకునేదా, కానీ నాకు చాలా బాధ అనిపించింది. ఈ మా తమ్ముడు దేవుని కూడా ఒప్పుకుండు ఇట్లా మస్తు బాధ అనిపించింది. అయితే 5 రోజులు నేను ఏం తినలే, బాగా ఏడ్చిన మస్తు ఏడ్చి ఏం దేవా ఇట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది నా పరిస్థితి, ఉన్న ఒక్కోడు అసలు వంశానికి ఇంత ఆస్తికు అరసుడు మా తమ్ముడు ఇట్లా అయిపోయింది అని మా అమ్మ వాళ్ళకి ఇట్లా అందరూ బాధపడ్డారు. నన్ను ఉండకు నువ్వు వెళ్ళిపోమని చెప్పారు, ఇట్లానే ఏడ్చుకుంటుంటావు నువ్వు వెళ్ళిపో అని పంపించేసారు. 3వ నేను వచ్చిన, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇలా 2 రోజులు నేను ఏం తినలే, నాకు నువ్వు కనిపించాలని నేను అనుకున్నా, నువ్వు కనిపించినావు అందుకనే నేను నమ్ముకుంటాను, యేసు స్వామిని నమ్ముకోవాలంటే దేవుడు కనిపిస్తానే నేను నమ్ముకుంటాను, నువ్వు కనిపించినావు. ఇప్పుడు నా తమ్ముడిని తీసుకుపోయే కారణం ఏమొచ్చింది, ఎందుకు తీసుకుపోయినావు దేవా నువ్వు, నాకు అసలు చూపించాలి, నువ్వు చూపించాలని 5 రోజులు అసలు ఏది పిల్లలను గిట ఇల్లు ఏది పట్టించుకోలే తినలే, 5 రోజులు తిండి గిట ఏది తినకున్నట్లు ఆయన కోసం ప్రార్థన చేసిన, దేవుడు చూపించాలి మా తమ్ముడు ఏడుందని. ఎందుకంటే నువ్వు బాప్టిజం తీసుకొని ఒప్పు తీసుకోకుండా కూడా ఆయన ఒప్పుకుండు కదా యూత్ మీటింగ్లో, నేను దేవుని నమ్ముకుంటున్నా అని తీసుకుని కూడా సిద్ధపడ్డాడు, కానీ తీసుకోలేదు. కానీ మా తమ్ముడు ఎక్కడుండు, బాప్తిస్మ తీసుకుంటే మాత్రమే పరలోకంలో ఉంటాడా లేకపోతే ఉండడా? నువ్వు ఎక్కడుంటావు చూపించాలి దేవుడా, నాకు చూపించాలని చాలా పట్టుదలతోనే నేను ఉంది అని ప్రార్థన చేసి బాగా 5 రోజులు ఒక నైటు అప్పుడప్పుడే కొంచెం నిద్ర పట్టినట్టు అయింది నాకు. 12:30 1 గంట అయితే ఉండొచ్చు ఆ టైంలో, నా ఇక మెరుపు మెరుపులాగా ఒక వెలుగు అనేది కనిపించింది. మెరుపు అయ్యా ఆ టైంలో మెరుపు మెరుపులాగా వెలుగు అనేది కనిపిస్తే చూసిన కళ్ళు తీసే చూసిన నేను బాగా చూడంగానే ఆ వెలుగులో నా ఒక దగ్గర నది ఉంది, చెట్టు ఉంది, మా తమ్ముడు నిలబడి ఉన్నాడు అక్కడ. దేవుడు చూపిస్తుండి ఇట్లా ఇట్లా చూపిస్తుండు నాకు చాలా బాగా. ఆయన చూపించు దేవా ఇప్పుడు అని అడుగుతున్నా నేను, అయితే ఆయన చెయ్యి పెట్టి ఇట్లా చూపించండి ఆయన ఇక్కడుండు మీ తమ్ముడు అని. చాలా సంతోషం అనిపించింది నాకు, చాలా సంతోషం అనిపించింది. మా తమ్ముడు చూడండి నాకు చనిపోయిందనే నాకు బాధ పోయింది. ఆ బాధ లేదు ఎందుకంటే దేవుడి దగ్గర ఉండు మా తమ్ముడు, ఈరోజు లేకపోతే రేపు మనం కలుసుకుంటామని ఆయన చూడంగా నాకు మస్తు సంతోషం అనిపించింది. ఇట్లా అదే టైంలో ఇట్లా కనిపించగానే మాయం కాగానే మా పిల్లలందరూ సడన్ గా లేచి ఉంది కూర్చోరు. మా ఇంటిలో పాదు ఒక మా అత్త మా ఆయన తప్ప మా ఇంట్లో అందరూ ఇట్లా కనిపించగానే మా తమ్ముడు దేవుడు నాకు చూపించగానే వాళ్ళకు ఒక ఎట్లా ఎట్లా మెలకైందేమో తెలియదు వాళ్ళకి ఏమనిపించిందో. ఆ టైంలో అందరు లేచి కూర్చోరు, పిల్ల ఏమైందమ్మా నేను ఏమైందానా ఏమైందానా ఇట్లా లేచిరు అందరూ అని అంటే, ఏదో మమ్మీ నాకేదో ఇట్లా వచ్చిపోయినట్టు అనిపించింది అని పిల్లలందరూ చెప్పారు. 4 పిల్లలు నాకు, 4 పిల్లలు అసలు ఒకప్పుడు దేవుళ్ళు నాకు పిల్లలే లేరు అనుకున్నా, కానీ దేవుడు 4 పిల్లలు ఇచ్చిండు. వాళ్ళు 4 అదే మాట చెప్పారు, చిన్న చిన్ననే ఉంటారు వాళ్ళు, ఆ మాటనే చెప్పారు. అట్లనే నాన్న దేవుని దృశ్యం ఇట్లా కనిపించిండు వచ్చిలే పండుకోండి అని ఇంకా పండబెట్టేసాను. ఇంకా నాకు అప్పటి నుంచి ఆ బాధని నేను మా తమ్ముడు చనిపోయిండు అన్న బాధ నేను పెట్టుకోలే తీసేసాను నా మనసులకి చాలా ఉండదు. కానీ 1 సంవత్సరం దాకా కూడా ఇట్లా ఉండేది మనసు కొంచెం బాధ అనిపించేది. ఆయనది ఏది చూసినా కూడా ఇంకా ఆడికి ఆ చర్చకి నానిబాబు పాస్టర్ వాక్యం చెప్పనీకి వస్తాడు. ఓ వాక్యం చెప్పనీకి వస్తే నేను ఒకరోజు పాస్టర్ని కూడా అడుగుదాం అని చూపించండి దేవుడు, కానీ పాస్టర్ని కూడా అడుగుదామని చెప్పేసి మా చిన్న కూడా పాస్టర్ వాళ్ళకు తెలుసు బాగా అడిగిన. ఇట్లా చిన్న ఇట్లా అయ్యిండు కదా మళ్ళీ పరలోకంలో ఉంటావు అంటావు ఆ పాస్టరు అని అంటే, లే యేసుప్రభు చనిపోయినప్పుడు దొంగ కూడా బాప్టిజం తీసుకోలే కదా సిలువ వేసినప్పుడు ఇట్లా అని అడిగితే, లేమ్మా ఆయన విశ్వసించినా కూడా సార్లే విశ్వసించిండు కదా యూత్ మీటింగ్ పోయినప్పుడు అని చెప్పి చెప్తే, ఇంకా సరే దేవుడైతే కనిపించిండు కదా అనుకొని ఇంకా అమ్మ వాళ్ళకు కూడా చెప్పినా కూడా వాళ్ళు ఇంకా మారాలని అనుకుంటున్నాను. నేనైతే దానికోసం ప్రార్థన చేస్తున్నా ఇప్పుడు వాళ్ళు మారాలి, మా కుటుంబం మొత్తం మారాలి, అసలు అటు తరపులు ఇటు తరపులు మారాలి మొత్తం అని ప్రార్థన చేస్తున్నా. దేవుని చిత్తం ఎట్లుందో ఇంకా దేవుడు వాళ్ళని మార్చాలి, అందరు ప్రార్థన మార్చాలి. మీరు కూడా ప్రార్థన చేయండి అందరు కలిసి.
2: చాలా వందనాలు సిస్టర్, చాలా చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు. మీరు చెప్పిన సాక్ష్యంలో చాలా విషయాలు నేను రాసుకున్నాను, ఎందుకంటే మీరు ఒకప్పుడు శివభక్తులు, శివుడికి బాగా పూజించేవారు, తర్వాత మీరు శ్రీశైలం దర్శనానికి పాదయాత్ర వెళ్ళారు. పాదయాత్రే కాకుండా పాతాళ గంగ వరకు మీరు ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వెళ్ళారు కదా. సో ఇంతటి భక్తి మీరు చూపించి, తర్వాత నవరాత్రులు వచ్చినప్పుడు 41 రోజులు మీరు ఉపవాసం ఉండడం, రాత్రి 1 గంటకు లేచి దీపారాధన చేయడం, తర్వాత ఆవుకి పూజ చేయడం, దాని చుట్టూరా 5 సార్లు ప్రదక్షిణాలు చేయడం. సో ఇంత పూజ చేశారు మీరు, ఇంత. అదే కాకుండా మీ తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీరు ముస్లిమ్స్ దేవుడికి కూడా పూజ చేశారు. పీర్ల పండుగ టైంలో మీరు మరి దర్గాకి వెళ్ళి అక్కడ కూడా మీరు ఉపవాసం ఉండి ఆ నిప్పుల మీద నడవడం, సో ఆ దర్గాకి వెళ్ళడం, అక్కడ పూజలు చేయడం. సో ఇన్ని పూజలు చేశారు, ఇంత ముస్లిమ్స్ దేవుడిని పూజ చేశారు, శివుడిని పూజ చేశారు. అలాగే మీ పేరెంట్స్ వాళ్ళైతే మరి మన వెంకటేశ్వర స్వామికి మీరు 3 సార్లు వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇచ్చారు కదా, 3 సార్లు నిలువు దోపిడీ ఇచ్చారు. సో ఇంత భక్తి ఇంత పూజ చేశారు మీరు. సో ఇప్పుడు మతోన్మాదులు ఏమంటున్నారు, మన క్రైస్తవులని వీళ్ళు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని అంటున్నారు. సో ఇక్కడ మీ సాక్ష్యం వింటే కనుక మీకు అసలు డబ్బు సమస్య ఏం లేదు మీ జీవితంలో,
0: మీరు
2: సో పొలాలు ఆస్తులు అన్నీ ఉన్నాయి. సో మీరు రిచ్ ఫ్యామిలీయే చెప్పాలంటే. సో మరి మీరు రిచ్ ఫ్యామిలీ అయినప్పుడు మరి మీకు ఎవరన్నా డబ్బులు ఇస్తాను మీరు మా మతంలోకి రండి అని కానీ, లేదా ఇంకేమన్నా ఆశలు పెట్టి మిమ్మల్ని యేసుక్రీస్తు వైపు మీరు మీరు మిమ్మల్ని లాగడానికి ప్రయత్నించారా? ఎందుకంటే మీరు ఇంత భక్తి చేశారు కదా, మరి ఇంత భక్తి చేసినప్పుడు ఏ ప్రలోభంకి మీరు లొంగితే మరి యేసుప్రభులోకి వచ్చి ఉంటారు?
0: మాకు అన్ని దేవుడు ఇచ్చినప్పుడు నేను పైసల కోసం దానికోసం అయితే ఆశపడదు కదా, అసలు దేవుడు కనిపించాలి అన్న ఒక ఆలోచన మీద దేవుడిలోకి వచ్చిన. ఈ దేవుడు కనిపించింది కాబట్టి ఇట్లా కావాలి, అది కూడా తొందరలో కనిపించలే, చాలా కష్టపడ్డ తర్వాత దేవుడు కనిపించింది. దేవుడు కనిపిస్తేనే మారతా అని అనుకున్న దేవుడిలో, దేవుడు కనిపించిన తర్వాతనే నేను బాప్టిజం తీసుకున్నా. అది కూడా టైం చాలా టైం తీసుకున్నా, టైం తీసుకున్న తర్వాతనే తీసుకున్నాను. ఎవరైతే ఏం పైసలు ఇవ్వలే, ఏం అసలు దేవుని గురించి కూడా నాకు ఎవరు వచ్చి సువార్త కూడా చెప్పలే, నేనే దేవుని గురించి దేవుని ఎత్తుక్కుంటూ నేను పోయినా కానీ తెలుసుకున్నా దేవుని గురించి. అంత ఎవరు వచ్చి మా ఇంటి దగ్గర కూడా వచ్చి ఎవరు చెప్పలే నాకు.
2: చాలా సంతోషించారు, చాలా చక్కని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే మీ సాక్ష్యం మొత్తం చూస్తే మీరు ఇంత భక్తిలో మీరు చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది సాధారణమైన వ్యక్తి చేసే భక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు రక్షాపురంలో శివాలయంలో కూడా రోజు ఉదయమే వెళ్ళి దానికి పాలాభిషేకం చేసి మీ నుదురు ఆ విగ్రహానికి తగలాలి అని ప్రతిరోజు ఉదయం వెళ్ళి శివాలయం అంతా క్లీన్ చేసి పాలాభిషేకం చేసి, సో ఇంత పూజ చేసిన మీరు, అలాగే మీకు క్రైస్తవుల దేవుడు కూడా మీకు నచ్చదు, ఎందుకంటే మీ ఊర్లో ఒక చర్చ్ కడితే మీరు పిల్లలకి ఎవరికి మనీ ఇచ్చి మరియు వాళ్ళ మైకులు అన్నీ మీరు ఇది ధ్వంసం చేశారు అని చెప్పారు. సో మరి యేసు ప్రభు అంటే అంత నచ్చని మీరు, శివుడు అంటే అంత ప్రేమ అంత భక్తి కలిగిన మీరు, సో మీ సాక్ష్యం చూస్తే మీకు ఒకటే ఒకటి ఏంటి, నాకు దేవుడు కనబడాలి. సో శివుడు దగ్గరికి వెళ్ళినా దర్గాకి వెళ్ళినా యేసు ప్రభు దగ్గరికి వచ్చినా మీకు కావాల్సింది దేవుడు కనబడడం. సో ఎవరు కనపడ్డా మీరు వాళ్ళు నమ్మడానికి సిద్ధం. శివుడు ఒకవేళ కనబడి ఉంటే మళ్ళీ
0: నేను కష్టపడ్డా, చాలా కష్టపడ్డా. ఎన్ని 6 సంవత్సరాలు నాకు తెలివి ఉన్నప్పటి సంది నా ఈ దేవుడిని నమ్మక ముంచు దాకా కూడా నేను చాలా కష్టపడ్డా. నా దేవుడు నాకు కనిపిస్తాడు చూడని నేను ఖచ్చితంగా ఉన్నా అప్పుడు, కానీ చాలా సంవత్సరాలు నేను కష్టపడ్డా కూడా 28 సంవత్సరాలు ఆయనకు నా 25 సంవత్సరాలు వయసు వచ్చిన దాకా కూడా నేను చాలా పూజలు చేసిన నాకు కనిపిస్తాడని, కానీ నాకు అనిపించింది ఈ నేను నమ్మాలి అని దేవుణ్ణి నమ్మలే అసలు. దేవుణ్ణి ఈయన కూడా ఏం కనిపి అంటే ఒక ఇంతమందికి చేసినా నేను ఇంతమంది దగ్గర ఇంత నిష్టగా చేసిన వాళ్ళే కనిపించలే, ఈయనంత మాత్రం నేను పోయి జరసేపు ఇట్లా ప్లాన్ చేసుకొస్తే ఈయన కనిపిస్తాడని నేను అనుకోలే అసలు. ఊహించుకోకున్నట్లనే పోయి కూర్చున్నా అది లాస్ట్ టైంలో చర్చి టైంలో పోయి కూర్చుని ఇంత ప్రార్థన చేసుకొని సరే ఆమెన్ అనేసి వచ్చేదాన్ని అంతే, ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలే అనమాట యేసుప్రభు మీద. అయినా కూడా ఆయన కనిపించిండు, ఆయన మాట్లాడే దేవుడు అంటే మాట్లాడే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఆయన మాట్లాడే దేవుడు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. కానీ ఆయన కనిపించే దేవుడు అంటే కనిపించే దేవుడు, ఇది మాత్రం ఎవరు కాదన్నా అవునన్నా దేవుడు మాత్రం ఖచ్చితంగా. ఎవరు అడిగినా ఏ పంతులు పూజారులు చేసినా కూడా వాళ్ళకి తెలుసు, కానీ బయట పెట్టారు ఎవరు వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా చెప్తున్నా నేను. నాకు ఇప్పటిదాకా ఈ హైదరాబాద్లో చాలా మంది తెలుగు వాళ్ళు తెలుసు, చాలా మంది పంతులు, ఎందుకంటున్నా పంతులు కాలు మొక్కేదాన్ని నేను ప్రతిరోజు పోయి గుడిలో పూజ అయిపోగానే పంతులు కాలు మొక్కి కర్ణాటక వాళ్ళే ఎక్కువ ఉంటారు పంతులు హైదరాబాద్ తెలంగాణలో, ఇంకా మొక్కి వాళ్ళ మీద అక్షంతులు ఇచ్చి నా మీద అల్పించుకొని మొక్కి కాలు మొక్కి వచ్చేదాన్ని. కానీ యేసుప్రభుని ఎప్పుడైతే నమ్మినా నీ ఇప్పటిదాకా ఎవరి కాలు, మా పేరెంట్స్ కాలు కూడా మొక్కాలి, ఎందుకంటున్నా నా మనసు అనిపిస్తుంది దేవుని కాలు మొక్కాలి కానీ మన మనుషుల కాలు మొక్కొద్దని. నేను కూడా ఒకసారి ఎరువులకు మొక్కనికి పోతే వాళ్ళు అన్నారు, కాదమ్మా మన ఆలుల కాలు ముక్కడం కాదు దేవుని కాలు ముక్కాలి, మనము దేవుని కోసం బతకాలి అని.
1: అప్పటి నుంచి నేను ఎవరు ఇప్పుడు దసవస్థ కూడా మనము మొక్కుతుంటాం ఆ తెలుగు వాళ్ళగా ఉన్నప్పుడు అందరికీ, కానీ నాకు ఇష్టం అనిపించదు అవన్నీ ఒకటేసారిగా చంపేసుకున్నా, నాకు ఇష్టం అనిపించదు. మా ఇంట్లో పెద్దలు ఉన్నారు, వాళ్ళని గౌరవించాలని గౌరవిస్తా, వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇస్తా, కానీ వచ్చిన వాళ్ళందరి కాళ్ళు మాత్రం మొక్కను. నా దేవుడు నిజమైన దేవుడు అని నా దేవుని కాలు తప్ప ఎవరి కాలు మొక్కదలుచుకోలేని అన్ని ఇచ్చబెట్టేసిన. ఇంకా
2: చాలా సంతోషం సిస్టర్, మంచి సమాధానం ఇచ్చారు. అదే అయితే మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, ఎందుకంటే మీరు శివుడైనా కానీ దర్గాకి వెళ్ళినా కానీ ఇంతవరకు మీకు 6 7 సంవత్సరంలో ఊహ తెలిసినప్పటి నుంచి మీకు 28 సంవత్సరాలు వచ్చేంత వరకు ఓ పక్కన శివుని పూజ, ఇంకో పక్కన దర్గాకి వెళ్ళి అక్కడ పూజ చేసేవారు. కానీ మీకు ఈ 28 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా శివుడు కానీ లేదా దర్గాలో అల్లా కానీ కనపడలేదు. ఒకనొక సమయంలో మీకే యేసు ప్రభువుని కూడా ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది, ఏమో కనబడితే నమ్ముదాం లేకపోతే లేదు అన్నట్టు అని అనుకుని మామూలుగా వెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి. సో యేసు ప్రభు కనబడినప్పుడు మరి మీకు ఎలా అనిపించింది, అంటే మరి ఇంతకాలము నేను చేసిన పూజ అంతా వృధా అయిపోయిందా? మరి ఎందుకంటే మీరు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు, ఎక్కడ శివుడు ప్రత్యక్షం అయ్యాడు అని మీకు సమాచారం వచ్చినా అక్కడికి వెళ్ళడము, అక్కడ విగ్రహాన్ని కొనుక్కొని లింగాన్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పాలాభిషేకము పూజ అన్ని చేసేవారని. సో అంటే దేవుణ్ణి చూడాలి అన్న ఆశ, దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన మాట వినాలి అన్న ఆకలి మీలో ఉంది అని మీ భక్తి ద్వారా తెలుస్తుంది. సో ఇంత 28 సంవత్సరాలు మీరు చేసిన భక్తి అది యేసు ప్రభువులో అది నెరవేరడం, అలాగే యేసు ప్రభు వెలుగైన దేవుడు మీకు వెలుగులా కనబడి ఆయన హస్తం కూడా మీకు కనిపించిందని చెప్పారు కదా, అలా కనిపించినప్పుడు మీకు మీ హృదయంలో ఏమనిపించింది, ఈ ఇంతకాలం చేసిన భక్తి అంతా ఒకసారి గుర్తొచ్చిందా, అప్పుడు మీ టైంలో మనసులో ఏమి వచ్చిందా?
1: నాకు చాలా బాధేసింది, ఎందుకనుకో నేను ఇన్ని సంవత్సరాలు ఊళ్ళక పూజ చేసింది, ఇన్ని సంవత్సరాలు ఈ మట్టి బొమ్మలక ముక్కింది అని నాకు చాలా బాధేసింది. ఏడ్చుకున్నా నేను ఆ టైంలో, ఎందుకు దేవా అసలు నువ్వు దేవుడు అయ్యి వీళ్ళందరూ ఇట్లా మొక్కడం ఏంది, మనకు చిన్నగా ఉన్నప్పుడు సంది అని చాలా బాధేసింది. బాధేసి నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నా ఆ టైంలో, అందరు వెళ్ళిపోయినా కూడా చర్చిలోకి వెళ్ళిపోయినా కూడా నేను ఆడే కూర్చొని చేసేపు ప్రార్థన చేసుకున్నా. ఏందమ్మా వెళ్తలే అని అడిగితే లే పాస్టర్ నేను చేసేపు ఉండి పోతా అని చెప్పేసి ఆడ కూర్చొని మళ్ళీ మోకాలను ప్రార్థన చేసుకున్నా, విగ్రహాధన మొత్తం తొలగిపోవాలని ప్రార్థన చేసిన నేను. ఎందుకంటే నా అసంటి అమాయకులు ఎంతోమంది ఉన్నారు, తెలివకాలకు తెలిసే ఎవరు చెయ్యరు, తెలివక చేస్తారు ఆ పనులన్నీ. తెలిసే మాత్రం ఇట్లా తెలుసుకుంటే మాత్రం దేవుడు వాళ్ళకు కూడా కనిపిస్తాడు, కానీ వాళ్ళు నమ్మితే మాత్రం వాళ్ళకి కనిపిస్తారు ఖచ్చితంగా, కానీ వాళ్ళు తెలివక విగ్రహాధన చేస్తారు.
2: ఇంకొక పాయింట్ చెప్పారు మీరు, 4 సంవత్సరాలు మీరు ఒక పక్కన శివుడు పూజ చేసేవారు, ఇంకో పక్కన చర్చ్కి వెళ్ళేవారు. సో ఆ టైంలో మీకు యేసు ప్రభు కనబడలేదు. సో ఎప్పుడైతే మీరు ఇంకొకసారి వెళ్దాం ఫైనల్ గా అని నిశ్చయించుకుంటే,
1: నా మెడలు ఉన్న రుద్రాక్ష మాల మొత్తం ఎప్పుడైతే నేను తీసేసి చర్చిలో పోయి అన్ని ఇచ్చబెట్టేసి పోయి చర్చిలో కూర్చున్నా అప్పుడు మాత్రమే నాకు దేవుడు కనిపించాడు.
2: ఓకే, ప్రైజ్ ద లార్డ్. సో ఎప్పుడైతే మీరు యేసు ప్రభు నాకు ఇక్కడికే ఇంకొక ఛాన్స్ ఇద్దాం అందరు కాకుండా ఈయన ఒక్కడనే ఒక్కసారి కొన్ని రోజులు నమ్మి చూద్దామని ఎప్పుడైతే మీరు ప్రయత్నించారో, 4 సంవత్సరాల్లో కానిది ఎప్పుడైతే ఇది వదిలిపెట్టి వెళ్ళారో మీకు వెంటనే మీ జీవితంలో ఏదైతే ఆశ కోరిక ఉందో అది మీకు నెరవేరింది. చాలా సంతోషం సిస్టర్. మరి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎప్పుడైతే మీ బ్రదర్కి మీరు యేసు ప్రభు గురించి చెప్తే ఆయన కూడా నమ్ముకున్నాడు కదా, నమ్ముకున్నాడు, యూత్ మీటింగ్కి వెళ్ళారన్నారు. సో మరి మీ బ్రదర్ చనిపోయినప్పుడు మీకు ఎక్కడన్నా అనిపించిందా, లేదా మీ కుటుంబాల్లో కానీ నువ్వు ఆ యేసు ప్రభు దేవుడు నమ్ముకున్నావు అందుకే ఇంటి మీదకి ఏమన్నా ఇలా వచ్చింది అందుకే వీడు చనిపోయాడని కానీ, లేదా మీకు మనసులో యేసు ప్రభు నమ్ముకున్నందుకే ఇలా అయ్యిందా, ఎందుకు ఇలా అయ్యింది అని ఎప్పుడన్నా అవిశ్వాసం కానీ అనవసరంగా నమ్ముకున్నానా అని ఆలోచన కానీ ఎప్పుడన్నా వచ్చిందా?
1: రాలే, ఆలోచన రాలే, అనిపించలే కూడా. మా ఇంట్లో వాళ్ళు కూడా అనలే, నేను అనుకున్నా దేవుడుకు ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తాడు అన్నది ఒక ఖచ్చితంగా నిర్ణయంతో 5 రోజులు ప్రార్థన చేయించిన దేవుడు అది కూడా చూపించుండు. ఆయన చనిపోయి ఎక్కడుండు, ఇది నిజమేనా, పరలోకంలో ఉంటారు ఇట్లా అని చెప్తారు కదా,
0: బైబుల్ ఉన్న మాటలు నిజమేనా అని. అప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచి తమ్ముడు చనిపోయి దేవుడు ఆ అదృష్టాన్ని కూడా చూయించినప్పటి నుంచి నేను ఇంకా దేవుళ్ళో చాలా ఉండడం జరదు. ఆయనకు దేవుడు 2 సంవత్సరాల నుంచి ఒకటే వాగ్దానం ఇస్తుంది. చనిపోక ముందు నుంచి వాగ్దానం కార్డులో నేను జీవ కిరీటం ఇస్తా అని వాగ్దానం కార్డులో వచ్చిందనమాట దేవుడు. ఇంకా ఆయన సొత్తు నీవు నా సొత్తు, నేను జీవ కిరీటం ఇస్తా అని ఉంది వాగ్దానం కార్డులో. అయితే చాలా సంతోషపడ్డాడు. అక్క చూసినవా నీకు ఎట్లా వచ్చింది వాగ్దానం కార్డు, నాకు ఎట్లా వచ్చింది చూసినవా, నాకు మస్తు 2 సంవత్సరాల నుంచి నాకు ఇదే వస్తుంది వాగ్దానం కార్డు అని చాలా సంతోషపడ్డాడు. ఆయన సంతోషపడి నువ్వు లేదు నీకు నీకు స్వీట్ అంటే ఇష్టం కదా, ఏదైనా స్వీట్ చేసి స్వీట్ అంటే అందరు చర్చికి వచ్చిన వాళ్ళకి అందరు భోజనాలు పెడతాం స్వీట్ కూడా వేసామని ఇద్దరం కలిసి ఆ రోజు ఆయనకు ఆ వాగ్దానం కార్డు వస్తే అందరికి భోజనాలు పెట్టించి చాలా సంతోషపడి నాకు దేవుడు ఇంత మంచి వాగ్దానం ఇచ్చిండు అని చెప్పి అన్ని ఆ వాగ్దానంలో కార్డులు వచ్చినట్టే దేవుడు ఆయన సొత్తుగా వేసుకుంటాని నేను నమ్ముతున్నాను.
2: చాలా సంతోషించారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ తమ్ముడు చనిపోయిన తర్వాత 5 రోజులు ఉపవాసం ఉండి మీరు యేసు ప్రభు దగ్గర గోజాడి, నా తమ్ముడు ఎందుకు చనిపోయాడు, ఇంకా బాప్తిజం కూడా తీసుకోలేదు, ఎందుకు చనిపోయాడు, తను ఎక్కడున్నాడని యేసు ప్రభుని మీరు రెండవసారి, మొదటిసారి కనపడమని రెండవసారి మీ తమ్ముడు గురించి చూపించమని అన్నప్పుడు రెండవసారి మీ మొర కూడా యేసు ప్రభు విని మీ తమ్ముడిని చూపించడం, మీ తమ్ముడిని కల్లారా మీరు చూశారు చనిపోయిన తర్వాత కదా, ఇంత మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవ్వరు చూడలేదు కానీ ఆ ఆధిక్యత మీకు ఇచ్చారు. సో మీ తమ్ముడు ఒక నది దగ్గర అలాగే ఒక వృక్షంతో దగ్గర సో దేవుడు చూడు అని మీకు ఇలా చెయ్యి చూపించారు కదా అది. సో ఈ దర్శనం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించి మీ మీ తమ్ముడు నేనే తీసుకున్నాను తను ఎటు వెళ్ళలేదు అని దేవుడు మిమ్మల్ని ఆదరించి మీకు ధైర్యపరిచారని ఈ యొక్క దర్శనం ద్వారా దేవుడు చాలా ఇంత గొప్పవాడా, ఇంత యథార్థంగా అడిగిన వారికి ఆయన కనపడతాడు అనడానికి మీరే ప్రత్యక్ష సాక్షి. చాలా చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్షి అని చెప్పారు. విన్నారు కదా సిస్టర్ విశాలాక్షి గారి సాక్ష్యాన్ని. సో శివభక్తురాలు అలాగే ఆంజనేయ స్వామి భక్తురాలు మీరు సాక్ష్యం మరొకసారి డీటెయిల్గా వినండి. ఇంత పూజ ఇంత భక్తి నేనైతే ఎప్పుడు వినలేదు. సో ఇంత భక్తి ఇంత పూజ తన జీవితంలో ఒకటే ఆశ, ఏ దేవుడైనా పర్వాలేదు నాకు దేవుడు కనబడాలా, నాకు కనబడే దేవుణ్ణే నేను నమ్మాలనుకుంటున్నాను కానీ కనబడని మాట్లాడని దేవుణ్ణి నేను పూజించను అని తను ఒక నిర్ణయం తీసుకొని యేసు ప్రభువునైనా సరే తప్పేముంది, తను యేసు ప్రభు మీద మంచి అభిప్రాయం లేకపోయినా సరే తను ఒకసారి ట్రై చేద్దాము అని యేసు ప్రభుని ఎప్పుడైతే తను సమస్తం విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో వెంటనే ఆయన జీవము గల దేవుడు కాబట్టి, ఆయన వెలుగైన దేవుడు కాబట్టి ఆ వెలుగైన దేవుడు వెలుగుగా తనకి ప్రత్యక్షమై తన చేయిని చాచి తనని ముట్టి చక్కని రక్షణను తనకి దయచేశారు. మీ జీవితంలో కూడా విగ్రహారంలో కనుక మీరు ఉన్నట్లయితే ఈ సాక్ష్యం ద్వారా మీ జీవితంలో కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే మీరు కూడా మాట్లాడే దేవుణ్ణి పూజించాలని అలాగే కనపడే దేవుణ్ణి మీరు ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. సో వై డోంట్ యు గివ్ ఎ ట్రై, ట్రై జీసస్ వన్స్, ఒక్కసారి అడగండి దేవా నీ సాక్ష్యం విన్నాను యేసు ప్రభువు నిజమైన దేవుడు అయితే నాకు ఒకసారి కనపడు, నాకు ఒకసారి నీ స్వరం వినిపింపజేయి, నేను కూడా ఆ సిస్టర్ లాగా నేను మిమ్మల్ని నమ్ముకుంటానని. వై డోంట్ యు ఆస్క్ జీసస్ వన్స్, ఒక్కసారి అడిగి చూడండి, తప్పకుండా యేసు ప్రభు మీతో మాట్లాడతాడు, మీకు దర్శనాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఈ సిస్టర్ సాక్ష్యాన్ని మనం ఒక చక్కని ఆధారంగా తీసుకుందాం, చక్కని మనము ధైర్యపడడానికి బలపడడానికి సిస్టర్ సాక్ష్యం మనకు ఒక అమూల్యమైన సాక్ష్యంగా మారాలని కోరుకుంటూ, ఎవరైతే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కానీ ఒకవేళ మీరు ఇంతవరకు మీ జీవితంలో మీ దేవుణ్ణి చూడనట్లయితే ఆయన స్వరాన్ని విననట్లయితే ఐ రిక్వెస్ట్ యూ జస్ట్ గివ్ ఇట్ రైట్, జీసస్ విల్ డెఫినెట్లీ ఓంట్ డిసప్పాయింట్ యూ. సో ఒక్కసారి మీరు యేసు ప్రభువుని పూజించండి, యేసు ప్రభువుని అడగండి నాకు కనపడమని, తప్పకుండా సిస్టర్కి కనబడిన దేవుడు మీకు కూడా కనపడతాడు, మీ జీవితాలను మారుస్తాడు, పాపభరితమైన మన హృదయాల్ని కడిగి శుద్ధీకరించి నీతి గల జీవితాన్ని యథార్థమైన పరిశుద్ధమైన ఆత్మీయ వరములను మనకు దయచేస్తాడు. సిస్టర్ బ్రదర్కి ఎలా అయితే ఆయన నిత్య జీవం జీవ కిరీటం ఇచ్చారో, మనకి కూడా మన మరణాంతరం మనకి జీవ కిరీటాన్ని ఆయన పరలోకంలో ఇవ్వబోతున్నాడు. సో మీకు కూడా ఎన్నో ఇలాంటి సాక్ష్యాలు ఉండి ఉండవచ్చు. సో మీ సాక్ష్యం దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మీ హృదయంలో పెట్టుకొని మీతోనే అది అంతం అయిపోవాలని దేవుని చిత్తం కాదు. సో మీ జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుంటాయి. యేసు ప్రభువుని చూసి ఉంటారు, స్వరం విని ఉంటారు, లేదా ఆయన కార్యాలను పొందుకుని ఉంటారు. సో మీరు కూడా మాకు కాల్ చేయండి, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉన్నవారైతే ఇమీడియట్గా ఈ నెంబర్ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. అండ్ అలాగే సిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ప్రార్థన చేయండి. తన ఫ్యామిలీలో తన ఒక్కరితే ఇప్పుడు మారారు. సో వాళ్ళ భర్త కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మారులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీ సాక్ష్యాలను కూడా మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ ఘనత కలగాలని కోరుకుంటూ, కల్లార మన యేసయ్యని చూసిన సిస్టర్ మన పక్కనే ఉన్నారు. మనం ఆరాధిస్తున్న దేవుడు తనకి కనపడి తన కళ్ళతో తన గొప్ప వెలుగును చూసింది. మనం కూడా రానున్న రోజుల్లో రెండవ రాకుండా మనం కూడా కల్లారా మన రక్షకుడిని చూడబోతున్నాం. అంతవరకు నిరీక్షణ కలిగి విశ్వాసముతో సహనముతో మనం యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాల్సిందిగా, ఈ లోక శ్రమలను భరిస్తూ క్రీస్తు వైపు చూచుచు మనము ముందుకు వెళ్దామని కోరుకుంటూ, ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి మీరందరూ ఆశీర్వదింపబడతారని కోరుకుంటూ, సిస్టర్ కూడా వందనాలు చెల్లిస్తూ అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

రాత్రిజాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

ఈ పాప పంకిల పొడిమిలో కలకాలం నేను జీవించలేను. ఈ కలుషాల భారం నన్ను వేధించి శోధిస్తుంది. కాలమంతా కలలాగా కరిగిపోతుంది. కన్నీరు కష్టాలే నా నేస్తాలు. రోధించిన సమాధానం సాధించలేను. ఈ శోధన వేదన మాని నా హృదయాన్ని నీకు అర్పించుకుంటాను ప్రభు. ప్రతి యువకుడు ప్రతి యువతి ఈరోజు నీకు పాదాక్రాంతం కావాలి. పరలోక మార్గమైన నీతో నడిచి పరితృప్తి నొందాలి. నువ్వొచ్చావుగా పవిత్రమైన మరియమ్మ ఒడిలో చిన్నారివై చిరునవ్వులొలికిస్తుండగా ఆ నవ్వుల వెనుక ఈ లోక భారం ఉంది. ఆ చిరుమందహాస్యం వెనుక మమత అనురాగాలున్నాయి. నీ ఆలంబనలో నీ ప్రేమలో కలకాలం నీ సాన్నిధ్యంలోనే బ్రతకాలనే నా ఆశ. అందుకే మార్గం సత్యం జీవమైన నిన్ను వెంబడిస్తాను ప్రభు.

0: ప్రియా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: ఉఫ్, అది ఎంత ఆహ్లాదకరమైన జీవితం! ఈ స్త్రీలు అన్ని రకాల పురుషులను ఆకర్షిస్తారు. అందరూ వాళ్ల ఫోటోలు తీసుకుంటారు, వాళ్లపై కనకవర్షం కురిపిస్తారు. ఇక హాయిగా బ్రతకవచ్చు. ఒక వారం క్రితం పేదరాలుగా ఉన్న మహిళకు ఇప్పుడు అందమైన వస్త్రాలు, నగలు, ఒక పెద్ద ఇల్లు ఉన్నాయి. ఆమె క్రొత్త ఉద్యోగంలో చేరినప్పటి నుండే ఈ మార్పులొచ్చాయి. అబ్బో, ఇదేదో చాలా బాగున్నట్టుందే, ఇంతకీ అదేం ఉద్యోగమబ్బా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అదేంటో ఆలోచిస్తూ ఉండండి.
2: నిరీక్షణ మహిళకు స్వాగతం. 30 నిమిషాల ఈ కార్యక్రమంలో మనం చర్చించుకునే అంశాలు మహిళల హృదయాల్ని స్పృశిస్తాయి.
1: ఈరోజు మనం చర్చించబోయే అంశం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. అయితే ఇద్దరికీ వేరువేరు విధానాలుగా ఉపయోగపడుతుంది.
2: ఆ అంశం ఏమంటే పోర్నోగ్రఫీ, అంటే అశ్లీల రచనలు మరియు దృశ్యాలకు బానిసలవ్వడం. పోర్నోగ్రఫీ అనే మాట గ్రీకు పదాల నుండి వచ్చింది. దాని అర్థం చెడ్డ వ్రాతలు.
1: ఈ దినాలలో ఈ దురలవాటు రచనలోనే కాదు, చలన చిత్రాల ద్వారా, ఇంటర్నెట్ల ద్వారా, లైవ్ షోలలో కూడా లభ్యమవుతుంది.
2: అశ్లీలత ఎన్ని రూపాల్లో ఉన్నా వాటన్నిటి ఫలితం ఒక్కటే, వాటిని చూపించటం ద్వారా మనుష్యుల లైంగిక కోరికల్ని రెచ్చగొట్టడమే ఈ రచనల చిత్రాల లక్ష్యం.
1: ఈ అలవాటును గూర్చి దేవుడు ఏమనుకుంటున్నాడు? కొంతమంది చెప్పినట్లే ఇది హానికరమైనది కాదా? ఈ విధమైన వాటిలో పాల్గొనడం డబ్బు సంపాదించడానికి మంచి మార్గమా? పురుషులు మరియు స్త్రీలు ఈ దురలవాటు అభ్యాసం చేస్తే ఏమవుతుంది? ఈరోజు కార్యక్రమంలో వీటన్నింటినీ చర్చించబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: అశ్లీల రచనలకు మరియు చిత్రాలకు బానిసలయ్యే వారిలో ఎక్కువ శాతం పురుషులే అన్నది పచ్చి నిజం. ఎందుచేతనంటే పురుషులు చూడడం ద్వారా లైంగిక ప్రేరణకు లోనవుతారు, ఇక దానివైపే ఆకర్షించబడతారు. అయితే అందుకు వారు చెల్లించే మూల్యం ఏంటో తెలుసా? అశ్లీల చిత్రాల్లో వారు చూసిన ఉన్మాదాన్ని కోరతారు, భార్యల పట్ల ఆసక్తి చూపించరు, వారితో తృప్తి చెందరు. అందును బట్టి భార్యలు కూడా బాధపడాల్సి వస్తుంది. కేవలం భర్తలు చెప్పిన విధానంలో వారి కోరికల్ని తీర్చటానికే భర్తల చేత వాడుకోబడతారు. ఈ పిచ్చి ఇంకా ముదిరింది అంటే చివరికి పిల్లలపై మరియు జంతువులపై కూడా దాన్ని ప్రయోగం చేస్తారు. అది చాలా విచారకరమైన పరిస్థితి. ఈరోజు సునీత గారు మనతో ఉన్నారు. ఆమె భర్త అశ్లీల రచనలకు చిత్రాలకు బానిస అవడం వలన ఆవిడ ఎంత బాధపడిందో మనకు చెప్తారు. మహిళలు, ఒకవేళ మీలో ఎవరైనా ఇదే సమస్యను ఎదుర్కొంటూ ఉంటే సునీత గారు చెప్పే మాటల్ని వినండి, ప్రోత్సహించబడండి.
1: మా బాబుకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం తన గదిలో చిన్న కుక్కపిల్ల ఉన్న బోనును శుభ్రం చేయడానికి లోపలికి వెళ్లాడు. గదిలోకి అలా వెళ్లాడో లేదో మమ్మీ మమ్మీ అది మళ్లీ వెళ్లిపోయింది అని అరిచాడు. ఇక మా బాబు దాన్ని వెదకసాగాడు. అది ఎక్కడ ఉంటుందని ఊహించామో ఆ

0: తలాలన్నీ వెదికాము. చివరికి వంటగది దగ్గర ఉన్న చిన్న అరలో అది దొరికింది. మొత్తానికి దాన్ని పట్టుకోగలిగాము. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక కాగితపు సంచి నా కంటపడింది. అందులో ఏముందోనని తెరిచి చూశాను. లోపల ఉన్న పుస్తకాలను చూడగాని నాకు చాలా కోపం వచ్చింది, బాధ కూడా కలిగింది. అయితే కుక్కపిల్లను వెతకడంలో ఆ సంచి మా బాబు కంటపడకుండా నాకు కనిపించినందుకు సంతోషపడ్డాను. ఇలాంటి పుస్తకాలను మా ఇంట్లో చూడడం నాకు ఇది మొదటిసారి కాదు. వాటిని చూసిన ప్రతిసారి నాకు కోపం వస్తుంది, అసహ్యం కలుగుతుంది. ప్రతిసారి హృదయంలో నేను మోసగించబడుతున్నానన్న బాధతో చాలా గాయపరచబడ్డాను. నేను చూసిన ఆ పుస్తకాలు ఏవి అని మీరు అనుకోవచ్చు. అవి అశ్లీలమైన రచనలు, పత్రికలు మరియు వీడియోలు. అందులో వ్రాయబడిన మాటలు, చిత్రాలు పాఠకుల లైంగిక కోరికలను, భావోద్వేగాన్ని ఉత్తేజపరుస్తాయి. ఈ అశ్లీల సాహిత్యం మరియు వస్తువులు టెలివిజన్లు, ఇంటర్నెట్లో కూడా ఉంటాయి. అయితే అవి నన్ను ఎందుకు కలవరపరుస్తున్నాయి? వాటి వల్ల కలిగే ప్రమాదాలు నాకు తెలుసు. అలా అశ్లీలమైన వనరులకు అలవాటు పడిన వ్యక్తితో జీవిస్తున్న నేను వ్యక్తిగతంగా వాటి పరిణామాలను అనుభవిస్తున్నాను. కాబట్టి అవంటే నాకు భయం, అసహ్యం. మత్తు పానీయాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు కూడా అందుకు పరిణామాలను అనుభవించాల్సిందే. నేను ప్రేమించే వ్యక్తి అశ్లీల సంబంధమైన వాటిలో పాల్గొనడాన్ని అలవాటు చేసుకోవడం వలన తనను తాను నాశనం చేసుకునే మార్గంలోనికి వెళ్తున్నాడు. అది అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. అంతమాత్రమే కాదు, అది మా దాంపత్య జీవితాన్ని మరియు కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాంటి వారి కథ అంతా ఒకేలాగా ఉంటుంది. చిన్నపిల్లలు, యవనస్తులు దీనికి అలవాటు పడినట్లే వివాహితులైన స్త్రీ పురుషులు కూడా అలవాటు పడతారు. పురుషుడు దాని ద్వారా లైంగికంగా ప్రేరేపింపబడతాడు. కాబట్టి మళ్లీ మళ్లీ ఇంకా ఎక్కువగా చూడాలని అనుకుంటాడు. మరి ఎక్కువగా అశ్లీల సంబంధమైన ఉత్పత్తుల కోసం వెతుకుతాడు. ప్రారంభంలో సిగ్గుపడతాడు, కాని తరువాత అతని మనస్సాక్షి ఘోషను వినడం మానేస్తాడు. ఇంకా ఎక్కువగా కావాలని కోరుకుంటాడు. ఈ విధంగా ఎక్కువ రోజులు పాల్గొనడం హింసకు మరియు ఇతర నేరాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వాళ్లు స్త్రీలపై, పిల్లలపై నేరానికి పాల్పడే ప్రమాదం ఉంది. ఈ విధమైన అశ్లీల సాహిత్యానికి అలవాటు పడిన వారిని పట్టుకోవాలంటే వారిలో స్పష్టంగా గోచరమయ్యే లక్షణాలు ఇవి: అబద్ధాలు, గోప్యత, మోసం, స్వార్థం, స్నేహితులకు, కుటుంబానికి వేరుగా ఒంటరిగా ఉండడం, భావోద్వేగపరంగా భార్యతో లేక భర్తతో సన్నిహితంగా ఉండలేని అసమర్థత మరియు కోపం. ఆ వ్యక్తి దానిలో చిక్కుకొని పోతాడు. తన రహస్య పాపంతో పోరాడలేడు. ఒక స్నేహితుని ద్వారా లేక కుటుంబస్తుల ద్వారా ఆ సాహిత్యం కనుగొనబడనంత వరకు ఆ వ్యక్తి అశ్లీలతతో దహించబడుతున్నాడని ఎవరికీ తెలియదు. అశ్లీలమైన వాటిని చూడడం, వినడం ప్రమాదం కాదని, వినోదమని, వయసు వచ్చిన వారిగా మారడానికి మార్గమని, యవనస్తుల జీవితంలో ఇది ఒక భాగమని చాలామంది నమ్మకం. కాని అది అనేక ప్రమాదాలతో నిండినది. దీని గురించి చేసిన పరిశోధనలన్నీ చెప్పేదేమంటే, పదే పదే అశ్లీల సాహిత్యాన్ని, చిత్రాలను చూసేవారు స్త్రీలను గూర్చి, వివాహం గూర్చి మరియు అన్యోన్యతను గూర్చి తలంపులను మార్చుకుంటారు. వాళ్లు స్త్రీలను ఒక వస్తువులుగా పరిగణిస్తారు, నమ్మకత్వానికి విలువనివ్వరు. వారి భార్యతో లేక ఇతర భాగస్వాముల పట్ల అసంతృప్తితో ఉంటారు. వారి హానికరమైన ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుందనుకోరు. ఆ విషయంలో గ్రుడ్డిగా ఉంటారు. అలా ఇంకా ఎన్నో నష్టాలున్నాయి. అశ్లీల సాహిత్యానికి బానిసలైన వారితో జీవించడం చాలా బాధకరం. చాలా కాలం వరకు మావారి అసలు సమస్యను నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను అది నా తప్పే అని అనుకున్నాను. నా హృదయంలో తెలియని వేదన. సోదరి, ఈ కార్యక్రమం వింటున్న మీలో ఎవరైనా నాలాగా బాధపడుతున్నారా? నేను నా భర్తకు నచ్చిన విధంగా దుస్తులు వేసుకోవడానికి, అలంకరించుకోవడానికి ప్రయత్నించాను. అయితే నేను చేసినవేవియూ ఆయనకు తృప్తినివ్వలేదు. కాబట్టి నాలోనే, అంటే నా రూపంలో లేక వ్యక్తిత్వంలో, ఆకృతిలో ఏదో పొరపాటు ఉంది అనుకున్నాను. అతని కోపాన్ని తగ్గించడానికి, అతని సంతోషపరచడానికి అతని డిమాండ్స్ అన్నీ పూర్తి చేశాను. నా సొంత అవసరాలను కూడా గుర్తించలేని స్థితికి వచ్చాను. అతని అవసరాలను గూర్చే చూడసాగాను. నేను చాలా స్వయం సమృద్ధి కలదానని ఇతరులు అనుకునేవారు. కాని నేను బ్రతకడానికలా మారవలసి వచ్చింది. చాలాసార్లు అసలు సమస్య ఉన్నట్లే అనుకునేదాన్ని కాదు. ప్రియ స్నేహితులారా, వీటిలో ఏదైనా మీ జీవితానికి సరిపోయిందా? అలా అయితే మీరు ఒంటరిగా ఉన్నట్లు, తృణీకరించబడినట్లు మరియు గాయపరచబడినట్లు భావిస్తున్నారా? మీరు చేయగలిగినదేమైనా ఉందని ఆలోచిస్తున్నారా? నేను కూడా చాలాసార్లు అలా అనుకున్నాను. ఒకవేళ మీరు అశ్లీలమైన విషయాలలో పాల్గొంటూ ఉంటే మీకు తీవ్రమైన సమస్య ఉందన్న విషయాన్ని ఒప్పుకోవాలి, మరియు మొదట దేవుని సహాయాన్ని, తరువాత నమ్మదగిన సలహాదారుని సహాయాన్ని లేక దైవజనుల సహాయాన్ని కోరాలి. మిమ్మల్ని గూర్చి, మీ కోరికలను గూర్చి ధ్యాస ఉంచకుండా దేవుని వైపు తిరగండి. ఏ దాపరికం లేకుండా ఆయన వద్దకు వచ్చి మీ హృదయాన్ని, మనస్సును మార్చమని ప్రార్థించండి. మీ అంతటా మీరు ఏమి చేయలేరని, మీకు ఆయన సహాయం కావాలని అడగండి. ఆయనొక్కడే మిమ్మల్ని మార్చగలడు. దేవుడొక్కడే మీ పాపాన్ని క్షమించగలడు మరియు మీ అవమానాన్ని కప్పివేయగలడు. నాలాగా భర్తల ద్వారా బాధపడుతున్న వారితో చెప్పేదేమంటే, మీకు మీ వైవాహిక జీవితాన్ని గూర్చిన ఒక నిరీక్షణ ఉన్నది. మొట్టమొదట మీరు దేవుని స్వరూపంలో సృజింపబడ్డారని, దేవుడు మీకు శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటున్నాడని గ్రహించండి. ఆయన మీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఆయన వైపు తిరగండి. ఆయన తనను తాను మీకు ప్రత్యక్షపరుచుకునేలా ప్రార్థించండి. మిమ్మల్ని బలపరచమని, తగిన జ్ఞానమివ్వమని అడగండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లు మీ భర్తను ప్రేమించండి. ఈ సమస్యను గూర్చి మీ భర్తతో ముఖాముఖిగా, నిజాయితీగా మాట్లాడడం మంచిది. అతనికి కోపం రావచ్చు, తనను తాను సమర్థించుకోవచ్చు. ఒకవేళ వినడానికి, సమస్య పరిష్కారం కొరకు ఏమి చేయడానికి కాని ఇష్టపడకపోతే, నమ్మకమైన సలహాదారుల, దేవుని సేవకుల సహాయం తీసుకోండి. మేము మీ కొరకు ప్రార్థించాలని కోరితే మీ సమస్యను మాకు వ్రాయవచ్చును.
1: థ్యాంక్స్ సునీత గారు. శ్రోతలు, ఇప్పుడు మన కార్యక్రమంలో రెండో భాగానికి వస్తున్నాము. మీ ఆత్మకు పాఠాలు అందించేందుకు షారోన్ గారు వచ్చారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
2: ప్రియ స్నేహితులారా, ఈరోజు మీతో ఉండగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతకు మీరందరూ ఎలా ఉన్నారు? మీరు, మీ పిల్లలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మీరందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. ఈ మధ్య ఒక శ్రోత ఉత్తరం వ్రాస్తూ, మంచి భర్తను కనుగొనడం ఎలా అని ప్రశ్నించారు. అది చాలా మంచి ప్రశ్న. అది ప్రాముఖ్యమైన ప్రశ్న కూడా. ఈరోజు మనం దానిని గురించే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక భర్తను సంపాదించుకోవడం వేరు, మంచి భర్తను సంపాదించుకోవడం వేరు. మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి మీ జీవితంతో మీరు చేయబోతున్న దానంతటి మీద ప్రభావం చూపిస్తాడు. మీ మనోభావాలను ప్రభావితం చేస్తాడు. అతడు మిమ్మల్ని సంతోషపరచవచ్చు లేక దుఃఖపరచవచ్చు. మీకు పిల్లలు పుడితే అతడు వారిని కూడా ప్రభావితం చేస్తాడు. కాబట్టి ఎవరో ఒకరిని భర్తగా పొందడం కన్నా ఒక మంచి భర్తను ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యం. బైబిలులో రెండు ఉదాంతాలున్నాయి. వాటిని గురించి ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మొదటి కథ నాబాలు అనే వ్యక్తిని గురించినది. ఇతని గురించి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో వ్రాయబడింది. అతడు చాలా ధనవంతుడు. అతనికి సొంత భూమి ఉన్నది. 1,000 మేకలు మరియు 3,000 గొర్రెలు ఉన్నాయి. సమస్య ఏమంటే, నాబాలు చాలా పిసినారి. అతడు మొరటువాడు, ఇతరుల పట్ల నిర్దయగలవాడు, దురాశపరుడు మరియు బుద్ధిహీనుడు. ఒకసారి దావీదు అనే వ్యక్తి నాబాలు నివసిస్తున్న ప్రాంతం గుండా వెళ్తున్నాడు. తన పట్ల దయను, ఉదారత్వమును చూపించమని దావీదు నాబాలును అడిగాడు. దావీదుతో కూడా ప్రయాణం చేస్తున్న వారి కొరకు కొన్ని భోజన పదార్థములనిమ్మని అతన్ని మనవి చేశాడు. కాని నాబాలు ఎంత పిసినారి, మొరటువాడు, దుర్మార్గుడు మరియు బుద్ధిహీనుడంటే, వాళ్లకు రొట్టెలుగాని, నీళ్లుగాని, మరే భోజన పదార్థాలుగాని ఇవ్వను అని చెప్పాడు. ప్రియులారా, నాబాలును గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనుకుంటున్నారు కదూ? మన మధ్య కూడా నాబాలు లాంటి వాళ్లు ఉన్నారని మీరే ఒప్పుకుంటారు. సరే, ఇప్పుడు కథలోనికి వస్తున్నాను. నాబాలు ఇచ్చిన సమాధానం విన్న దావీదుకు చాలా కోపం వచ్చింది. దావీదు నాబాలు పనివాళ్లు గొర్రెబొచ్చు కత్తిరిస్తున్న సమయంలో వారిని క్రూర మృగాల బారి నుండి కాపాడాడు. వారికి అవసరమైనప్పుడెల్లా సహాయం చేశాడు. వారి పట్ల గౌరవం శ్రద్ధ చూపించేవాడు. బదులుగా నాబాలు దావీదుకు ఏమీ ఇవ్వకపోగా అతని మనవిని తిరస్కరిస్తూ మాట్లాడాడు. దావీదు చాలా కోపంతో నాబాలును అతని కుటుంబస్తుల్ని చంపాలనుకున్నాడు. అయితే ఈ కథకు మరో భాగముంది. ఈ దుర్మార్గుడైన పిసినారికి అబీగయేలు అనే మంచి భార్య ఉన్నది. అబీగయేలు తెలివిగలది. దావీదు తన పనివారికి చేసినదంతా ఆమెకు బాగా జ్ఞాపకమున్నది. మరియు అతని పట్ల కృతజ్ఞతాభావం కూడా ఉన్నది. వెంటనే ఆమె రకరకాల భోజన పదార్థాలను, మాంసమును, ద్రాక్షారసమును తీసుకుని దావీదును వెతుక్కుంటూ వెళ్ళింది. వీలైనంత శీఘ్రంగా దావీదు వద్దకు వెళ్ళింది. తాను చెప్పే మాటలను వినమని బతిమిలాడింది. ఒకసారి మాట్లాడేందుకు అవకాశమిమ్మని వేడుకొన్నది. దావీదు ఆమె మాటలను విన్నాడు. ఆమె మాటల్లో దైవిక జ్ఞానం ఉట్టిపడుతున్నది. దావీదు దేవుని యుద్ధాలను చేస్తున్నాడని ఆమెకు తెలుసు. అతని పట్ల దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చబడాలని ఆమె ఆశించింది. ఇలాంటి మాటలతో దావీదును ప్రోత్సహించింది. అలా అని తన భర్త తప్పును సమర్థించలేదు సుమా. అతని పక్షంగా క్షమించమని కూడా అడిగింది. తన పనివారి పట్ల అతడు చేసిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞత తెలియచేసింది. చూశారా, నాబాలు ఎంత మొరటువాడో, ఎంత కఠినుడో, అబీగయ్యలు అంత సుబుద్ధిగల భార్య. అతడు ఎంత పిసినారో, ఆమె అంత ఔదార్యము గలది. కనికరము గల మహిళ, ప్రేమగల మహిళ. తగ్గింపు, సౌమ్యము, ఇతరులను గౌరవించడం ఆమె సుగుణాలు. అబీగయేలు తెలివిగలిగిన మృదువైన మాటలు దావీదు కోపాన్ని పూర్తిగా చల్లార్చాయి. అతడు ఏ హాని చేయకుండా వెనక్కి వెళ్లిపోయాడు. బైబిలులో రూతు అనే మహిళ మరియు బోయజను గూర్చి మరో ఉదాంతముంది. రూతు మొదటి భర్త చనిపోయాడు. కొంతకాలానికి ఆమె తన అత్త ప్రజలతో జీవించడానికి ఆమెతో పాటు తిరిగి వచ్చింది. తన సొంత కుటుంబానికి వెళ్లడానికి బదులు రూతు తన అత్తయ్య అయిన నయోమితో ఉన్నది. కోతకాలంలో పొలంలో క్రింద రాలిన ధాన్యపు గింజలను ఏరుకొని తన అత్తను గూర్చి శ్రద్ధ తీసుకునేది, తన అత్తను పోషించేది. తన అత్తను గూర్చి ఇంత శ్రద్ధ తీసుకునే రూతును గూర్చి నయోమి బంధువులలో ఒకడైన బోయజు విన్నాడు. పొలంలో క్రింద రాలిన గింజల్ని దినమంతా కష్టపడి ఏరుకొంటున్న ఆమెను బోయజు చూశాడు. బోయజుకు రూతు పట్ల కనికరం కలిగింది. ఆమెను కాపాడమని, ఆమె కొరకు గింజలను విడిచిపెట్టుమని తన పనివాళ్లతో చెప్పాడు. ఆమెకు ఇబ్బంది కలిగించవద్దని, ఏ హాని చెయ్యవద్దని కూడా హెచ్చరించాడు. రూతు మనోభావాలను గూర్చి అతడు శ్రద్ధ చూపించాడు. రూతును గమనించుట ద్వారా మరియు ఆమె అవసరాలను గుర్తించడం ద్వారా బోయజు ఆమెను గౌరవిస్తున్నాడు. బోయజుకు సమాజంలో మంచి పేరున్నది. అతడు గౌరవించబడ్డాడు. అతడు కనికరం గల వ్యక్తి అని, ఉదారుడని పేరు పొందాడు. చివరికి బోయజు రూతును తనకు భార్యగా ఎన్నుకొన్నాడు. అతడు రూతుకు మంచి భర్తగా ఉన్నాడు. ప్రియులారా, మనం విన్న ఈ రెండు ఉదాంతాలలో రెండు రకాల భర్తలను గురించి విన్నాము. ఒకతను పిసినారి, మరియు ఇతరులను గురించి పట్టించుకోడు. అతడు బుద్ధిహీనునులాగా తలంచాడు. మరొకడు దయగలవాడు, శ్రద్ధగలవాడు, కష్టపడి పనిచేసేవాడు. అతడు సమాజంలో గౌరవించబడ్డాడు మరియు ఇతరులను కూడా గౌరవించాడు. ఈ రకమైన భర్త దేవునితో తన సంబంధమును గూర్చి మరియు ఇతరులతో తన సంబంధమును గూర్చి శ్రద్ధ తీసుకునేవాడు, జాగ్రత్తగా మసలుకొనేవాడు. మహిళలు, ఈ రెండు ఉదాంతాలలోని ఇద్దరు భార్యలను గూర్చి కూడా మనం కొన్ని విషయాలను గమనించగలం. వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగలవారు, ప్రేమగల మహిళలు. వాళ్లు తెలివైన వాళ్లు. ఇద్దరూ కష్టపడి పనిచేసేవాళ్లు. ఇద్దరూ వారి భర్తల పట్ల నమ్మకమైన వారిగా ఉన్నారు. అబీగయీలు దేవుని విషయం కూడా నమ్మకస్తురాలు. రూతు తన అత్త పట్ల నమ్మకంగా ఉన్నది మరియు ఆమె అత్త విశ్వసించిన దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడింది. ఆమె ప్రజలతో కలిసి నివసించడానికి ఇష్టపడింది. నా భర్త జ్ఞానము గలవాడై ఉండాలి, మంచివాడై ఉండాలి, మరియు నన్ను గురించి శ్రద్ధ తీసుకోవాలి అన్న ఆశ మనకు ఉన్నట్లే, మనము భార్యలుగా జ్ఞానము గలవారే, మంచి భార్యలుగా భర్తను గురించి శ్రద్ధ తీసుకునేవారుగా ఉండాలన్న ఆశ వారిక్కూడా ఉంటుంది. కాబట్టి కష్టపడి పనిచేసే భార్యను గూర్చి మరియు జ్ఞానము గల భార్యను గూర్చి బైబిల్ గొప్పగా ప్రశంసిస్తుంది. ఇతరుల మన్నన పొందిన, ఇతరుల అక్కరల కొరకు ధారాళంగా ఇచ్చే భార్యలను గూర్చి కూడా బైబిల్ హెచ్చించి చెప్తుంది. అంతమాత్రమే కాదు, తన భర్తల పట్ల మరియు దేవుని పట్ల నమ్మకత్వం గల మహిళలను బైబిలు ఘనపరుస్తున్నది. అందుకు మీకు సహాయపడే సలహాలను కొన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. పెళ్లి కానివారు మొట్టమొదట దేవుడు శ్రేష్టమైన వాటన్నిటినీ ఇచ్చేవాడు అని గ్రహించండి. దేవుణ్ణి ప్రార్థించండి. మీరు దేవుణ్ణి సంతోషపరిచేవారిగా మరియు భర్తను సంతోషపరిచే భార్యగా ఉండేలా మిమ్మల్ని సిద్ధపరచమని ఆయన సహాయం కొరకు అడగండి. మీ కొరకు ఒక భర్తను ఎన్నుకొనమని మరియు ఒక మంచి భర్తగా అతని సిద్ధపరచమని దేవుణ్ణి ప్రార్థించండి. అతనికి జ్ఞానమిమ్మని దేవుణ్ణి అడగండి. అన్నిటికంటే ముఖ్యమైనదేమంటే మీరు నమ్మకమైన మహిళగా ఉండడానికి, అనగా దేవునికి మరియు ఇతరులకు నమ్మకమైన వారిగా జీవించడానికి సహాయం చేయమని ప్రభువును ప్రార్థించండి. దేవుడు మీ కొరకు ఒక భర్తను ఏర్పాటు చేసేంతవరకు మీరేమీ సిగ్గుపడనక్కరలేదు. ఆ సమయాన్ని దేవునితో మీ సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించండి. దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించండి. దేవుడు చాలా మంచివాడు. మీరు అలా కనిపెడుతూ ఉండగా మీరు దేవునికి ఎంత దగ్గరగా వస్తే అంత ఎక్కువ శాంతిని పొందగలుగుతారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకుంటారా? మీ వివాహం విషయం దేవుని చిత్తానుసారమైన జీవిత భాగస్వామిని పొందాలని ప్రార్థన చేయండి. అలాగే వివాహమైన మహిళలు, దేవుడు మీకు ఇచ్చిన భర్త పట్ల మీరు నమ్మకంగా జీవించడానికి, అతనికి సాటి అయిన సహాయకురాలిగా, అతని లాభప్రాప్తికి కొరత కలిగించని మంచి భార్యగా జీవించడానికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తిగల ప్రియప్రభువా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మేము నమ్మకమైన మహిళలుగా, జ్ఞానము గల మహిళలుగా మా జీవిత భాగస్వామిని ఎన్నుకొనటలో మరియు మాకు ఇచ్చిన భాగస్వామితో కుటుంబాన్ని కట్టుకొనటలో మీరు మాకు సహాయం చేయండి. మా ప్రార్థనలకు మీరు ఆలస్యంగా జవాబిచ్చినప్పటికీ మేము నీ చిత్తము కొరకు సహనంతో కనిపెట్టడానికి కృపచూపించండి. ప్రియప్రభువా, మా శ్రోతలు అలా కనిపెడుతూ ఉండగా వారి విశ్వాసాన్ని బలపరచండి. వారి జీవితంలో మీరు సంకల్పించిన ఏర్పాటు విషయం గాని సమయం విషయం గాని నిరాశపడకుండా సిగ్గుపడకుండా సహాయం చేయండి. మీ కృప కొరకు కనిపెట్టే సమయంలో వారు మీతో మరి ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగి ఉండేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

0: శ్రోతలు, మనం దేవుణ్ణి ఎలా నమ్మాలో ఆభరణాల పెట్టెలో నుండి ఒక కవిత ద్వారా తెలుసుకుందామా?
1: దేవా, ఈ ప్రపంచం నిలిచినంతకాలం మీ వాగ్దానాలు నిజం కాబట్టి మీకు వందనాలు. నా విశ్వాసం సన్నగిల్లినప్పుడు, నా ధైర్యం చెడిపోయినప్పుడు అవి సమసిపోవు. మీరు వాగ్దానం చేశారు అంటే దాన్ని తప్పకుండా చేస్తారు. అది నాకు కనిపించినా కనిపించకున్నా, దాన్ని గూర్చి నేను అనుభూతి చెందినా చెందకున్నా, మీరు నన్ను నిశీధిరాత్రిలో గుండా లోతైన జలములో గుండా తీసుకువెళ్లినా, పరిస్థితులు ఎంత విషమించినా దానిలో నుండి మీరు అత్యంత శ్రేష్టమైన దాన్ని తీసుకుని రాగలరు. ఎందుచేతనంటే మీ వాక్యం నిశ్చయమైంది. ప్రభువా, నా నమ్మకం వమ్ము కాకుండా సహాయం చేయండి. మరోసారి నేను ప్రార్థన చెయ్యకమునుపు కనిపెడుతున్న నా హృదయం నేను నమ్ముతాను నమ్ముతాను అని చప్పుడు చెయ్యాలి.
0: మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం చాలా కష్టం కాదంటారా? మనం దేవుణ్ణి చూడలేమనుకోండి, కానీ అలా అని ఆయన మనతో లేడు అని అనుకోవడానికి వీల్లేదు.
2: ఇందాక మనం చెప్పుకున్నట్లు, మనం ఆయనను నమ్మినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా వాటిలో నుండి దేవుడు శ్రేష్టమైన వాటిని తీసుకుని వస్తాడు. అబీగయేలు మరియు రూతు జీవితాల్లో మనం చూశాం కదా.
0: ప్రియులారా, దేవుని దృష్టిలో వాళ్ళు వేరు, మనం వేరు కాదు. దేవుడు వాళ్లను ప్రేమించినట్టే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు, కాబట్టి ఆయనను నమ్ముతారు కదూ. ఈరోజు బైబిల్ నుండి నేర్చుకున్న కథలు మీకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం.
2: మరో కార్యక్రమంలో మరికొన్ని అంశాలను నేర్చుకుందాం. అంతవరకు సెలవు.
0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయాలలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: నిరీక్షణ మహిళ టిడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ
1: నిరీక్షణ మహిళకు స్వాగతం.

0: స్నేహితులారా, మీకు అన్యాయం జరుగుతుందన్న భావం మీ జీవితంలో ఎప్పుడైనా కలిగిందా? మీ జీవితంలో సంభవిస్తున్న వాటిని బట్టి ఇక ఈ జీవితం ముగిస్తే బాగుండును అని అనుకున్నారా? మీ భవిష్యత్తు అంధకారమయంగా ఉందా? కొన్నిసార్లు నేను అలా అనుకున్నాను, కాని మనకు ఒక నిరీక్షణ ఉందని నాకు తెలుసు. శ్రోతలు, నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది.
1: ఈరోజు మన కార్యక్రమంలో షారోన్ గారు నయోమి అనే మహిళను గురించి చెప్తారు. నేను కూడా నా స్నేహితురాలు నీలిమాన్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య తాను చాలా దుఃఖ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. నేను ఆమెతో కొంత సమయం గడపగలిగాను, ఆమెను ప్రోత్సహించగలిగాను. ఆమె ఉదాంతం మీకు సహాయకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: స్నేహితులారా, మీరు ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు సంతోషిస్తున్నాం. ఈరోజు కార్యక్రమం మీ జీవితాన్ని తాకుతుందని, ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నాము. అన్నట్లు పల్లవి, నీ స్నేహితురాలు నీలిమను గూర్చి మన శ్రోతలకు చెప్తానన్నావు కదా. ఆమెను గూర్చి నువ్వు నాతో చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మీరిద్దరూ కలిసి సహవాసం చేయడంలో చాలా ఆనందిస్తున్నారనుకుంటాను. మీరిద్దరూ అలా కలిసి సమయం గడపడం ద్వారా మీ స్నేహం మరింత అభివృద్ధి చెందుతుంది. సరే, అసలు నీలిమా నుండి ఊహించని ఫోన్ కాల్ను నీవు ఎలా అందుకున్నావో, ఆమె జీవితంలో కలిగిన ఆ దుఃఖకరమైన సమయంలో నీవు ఆమెకు ఎలా సహాయం చేశావో చెప్తావా?
1: నా స్నేహితురాలు నీలిమా భర్త జేమ్స్ కారు ప్రమాదంలో చనిపోయాడని ఆమె నాకు ఫోన్ చేసి 6 నెలలవుతుంది. దానికి 1 నెల ముందు మేము వారిని కలిశాం. అతడు చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాడు. అతనిలో అద్భుతమైన శక్తి కనిపించింది. నీలిమా నుండి నేను ఫోన్ కాల్ అందుకున్న రాత్రిని నేను మర్చిపోలేను. ఆ రోజు రాత్రి ఇక పండుకుందామని మంచంపైకి ఎక్కాను. ఇంతలో ఫోన్ రోగింది. నేను ఫోన్ ఎత్తాను. ఆమె, హలో, నేను నీలిమను, నా భర్త జేమ్స్ ఈరోజు కారు ప్రమాదంలో చనిపోయాడు అని చెప్పింది. నేను అవాక్కయ్యాను. ఏమి చేయాలో తోచలేదు. అయ్యో, అవునా నీలిమా అంటూ ఏడవనారంభించాను. కొన్ని నెలల తర్వాత నేను ఆమెను కలవడానికి వీలైంది. ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆమెతో మాట్లాడడానికి నాకు సరైన మాటలు లేవు. ఆమె పరిస్థితిని బాగు చేయడానికి ఏమైనా చెప్పాలనుకున్నాను, కానీ నాకు సరైన మాటలు జ్ఞాపకం రాలేదు. ఎక్కువగా ఆమె చెప్పే మాటలనే విన్నాను. ఆమెతో కలిసి ఏడ్చాను. 4 నెలల తర్వాత నేను ఆమె ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. తన భర్త జేమ్స్ చనిపోయిన తర్వాత ఆమె పరిస్థితి చాలా కష్టంగా ఉందని చెప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చి తనకు సహాయం చేసిన ఇరుగు పొరుగు వాళ్లంతా వెళ్లిపోయారు. తిరిగి వారి జీవితాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాని ఇప్పుడు ఆమెకు ఎక్కువ సహాయం అవసరం. జరిగిన నష్టాన్ని గూర్చిన ఛాయలు ఆమె పిల్లలలో స్పష్టంగా కనిపించసాగాయి. వారి కృంగిపోయారు. పాఠశాలల్లో సమస్యలను సృష్టిస్తున్నారు. ఒక బిడ్డ అయితే అతడు ప్రమాదంలో చనిపోయినప్పటి నుండి కూడా తన తండ్రిని గూర్చే మాట్లాడలేదు. వారి జీవితాల్లో చాలా బాధ మరియు నష్టం కలిగింది. నీలిమా వారి బాధల్ని భారాల్ని కూడా భరించాల్సి వచ్చింది. ఈసారి కూడా నేను మౌనంగా విన్నాను. ఆమె బాధను అర్థం చేసుకుని ఆమెతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుండునేమో అనిపించింది. నేను ఆమె పరిస్థితులన్నీ బాగు చేయలేనని ఆమెకు తెలుసు. ఆమె జీవితం తిరుగులేనంతగా మారిపోయింది. వీటన్నిటి ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. మొదటిగా నేను తెలుసుకున్నదేమంటే, మీ స్నేహితుల బాధను తొలగించే మాటల్ని మీరేమీ చెప్పలేరు. కొన్నిసార్లు మీ సన్నిధి వారితో ఉంటే, వారు చెప్పింది వినగలిగిన చెవులు మీకుంటే చాలు. రెండో విషయం ఏమంటే, మనం చేయగలిగే గొప్ప సహాయం ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే చేయడం కాదు. సాధారణంగా ఆ సమయంలో సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. వారి ప్రియమైన వారిని పోగొట్టుకున్న తర్వాత 4 నుండి 6 మాసాలలో వారికి సహాయం ఎక్కువ అవసరమవుతుంది. ఈ నెలలలో మనం వారికి పూలగుచ్చాలు లేక మంచి వాక్యాలతో కూడిన కార్డులు పంపించవచ్చని ఒక పత్రికలో చదివాను. ఇక 3వ విషయం ఏమంటే, చనిపోయిన వారితో తాము గడిపిన సందర్భాలను జ్ఞాపకం చేసుకునేలా మీ స్నేహితులను ప్రోత్సహించండి. చాలా ప్రేమించిన వారిని పోగొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు వారిపై కోపం వస్తుంది. అలాంటి భావం వారిలో ఏర్పడకుండా అప్పుడప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. మీ స్నేహితురాలు తన భర్తను లేక బిడ్డను పోగొట్టుకున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి మీ జ్ఞానయుక్తమైన మాటలు ఏమాత్రం సహాయం చేయవని నేను తెలుసుకున్నాను. వినగలిగిన మీ చెవులు మాత్రమే ఆ బాధను తగ్గిస్తాయి. మీ సహానుభూతి లేక ఆమె బాధలో మీరు పాలు పంచుకోవడం ఆమె మరొక దినం జీవించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. అయితే ఆమె బాధ లేక నష్టం ఎప్పుడు ముగుస్తుందన్న దానిని మీరు అంచనా వేసుకోకూడదు. ఆమెను బాధపడనివ్వండి, మాట్లాడనివ్వండి, ఏడవనివ్వండి. మరోసారి చెప్తున్నాను, వినండి, ఆమె భారాన్ని మోయడంలో సహాయం చేయండి మరియు ఆమెతో కలిసి ఏడవండి.
0: పల్లవి, దుఃఖంలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి సహాయం చేయడానికి మన స్నేహితులకు నువ్వు ఇచ్చిన సలహాలు చాలా బాగున్నాయి. నిజమే, చాలాసార్లు మన మాటలు వారికి సరిపోవు, కానీ మన స్నేహితులకు కావలసిందల్లా వారు చెప్పింది వినడం మరియు వారితో కలిసి దుఃఖించడమే. చాలా థ్యాంక్స్ పల్లవి.
1: నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు షారోన్ గారు నయోమి అనే స్త్రీని గురించి కొన్ని విషయాలు మనకు చెప్తారు. అవి మన ఆత్మకు పాఠాలు.
2: శ్రోతలకు శుభాశీస్సులు. బాగున్నారా? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ జీవితం మీకు అన్యాయం చేస్తుందన్న భావం మీలో ఎప్పుడైనా కలిగిందా? మీరు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చును, కానీ పరిస్థితులు బాగులేనందువల్ల మీ ఉద్యోగాన్ని కోల్పోయారేమో. మీరు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలని చిన్నప్పటి నుండి నేర్చుకుని ఉండవచ్చు. మీ తల్లిదండ్రులు, అత్తమామలు వచ్చిన డబ్బంతా ఖర్చు చేయకండి. మన పరిస్థితులెప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. అత్యవసర పరిస్థితుల కోసము, భవిష్యత్తు కోసము కొంచెం పొదుపు చేసుకోండి అని మీకు సలహా ఇచ్చి ఉండవచ్చును. మీరు వాళ్ల మాటల్ని అంతగా పట్టించుకోలేదేమో. వాళ్లు చెప్పినట్లే అలాంటి పరిస్థితి రానే వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకప్పుడు మూడు పూటలు కడుపు నిండా అన్నం తినేవారు. ఇప్పుడు మీ కుటుంబానికి ఒక పూట అన్నం దొరికినా చాలు అన్న స్థితికి వచ్చారు. మీరు చాలా బాధపడతారు. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు కూడా మీకు వచ్చి ఉండవచ్చు. మీ సమస్యలన్నిటికీ అదొక్కటే మార్గం అని మీరు అనుకుంటున్నారా? ఆకలితో లేక జబ్బుతో బాధపడుతున్న మీ పిల్లలకు సమయానికి భోజనం పెట్టలేక ఇక ఒక్క దినం కూడా బ్రతకలేను అని మదనపడుతున్నారేమో. అవును, అలాంటి పరిస్థితిలో మీరు చాలా నిస్సహాయంగా, నిరీక్షణ లేనివారుగా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఏమి చేయగలరు? మీరు చుట్టూ చూస్తారు. ఈ అత్యవసర పరిస్థితులలో మీకు ఎవరు సహాయం చేస్తారా అని వెదుకుతారు. ఈరోజు నేను బైబిలు నుండి నయోమి అనే మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె జీవితంలో ఏదీ మంచిది జరగలేదు. నయోమి స్వగ్రామంలో కరువు వచ్చినట్లు రూతు గ్రంథం మొదటి అధ్యాయం చెప్తుంది. కాబట్టి నయోమి, ఆమె కుటుంబం మంచిగా బ్రతకాలన్న ఉద్దేశంతో మోయాబు అనే దేశానికి వెళ్లారు. విషాదకరమైన విషయం ఏమంటే, నయోమి భర్త చనిపోయాక కూడా ఆమె తన ఇద్దరు కుమారులతో అక్కడే ఉన్నది. ఆ ఇద్దరు కుమారులు కూడా విదేశీ స్త్రీలను, అనగా మోయాబీయులను పెళ్లి చేసుకున్నారు. ఒక ఆవిడ పేరు ఓర్పా, మరొక ఆవిడ పేరు రూతు. ప్రియులారా, కథ ఇంతవరకు బాగానే ఉంది, కాని అది అలా కొనసాగలేదు సుమా. ఏమి జరిగిందో తెలుసా? ఆమె ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉండిందో ఊహించండి. ఈ కష్టాలన్నీ నాకే రావాలా అని వాపోయిందేమో. దుఃఖం వెంబడి దుఃఖం నయోమిని కృంగదీసి ఉండవచ్చు. ఒక విధవరాలిగా ఏదో ఒక విధంగా కాలం వెళ్లబుచ్చుదామనుకున్నది. ఇప్పుడు ఇద్దరు కోడళ్లు కూడా విధవరాండ్రయ్యారు. నయోమికి దిక్కు తోచలేదు. కోడళ్ళిద్దరు యవనస్తులే. వాళ్లు తిరిగి వెళ్లిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నా నయోమి కొంత ఊరట చెందేది. ఆమె కూడా ముసలిదైపోతుంది. వాళ్లకు జరగకూడనిది ఏదైనా సంభవిస్తే ఆదుకోవడానికి కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా లేడు. పైగా యవనస్తులైన ఇద్దరు కోడండ్రను కూడా పోషించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత ఆమెపైననే పడింది. నయోమి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉంది. ఆమెకంటూ జీవితంలో ఏమీ మిగులలేదు. కుటుంబం లేదు, ఇల్లు లేదు, ధనం లేదు, సమాజంలో ఒక స్థానం లేదు. ఏమి చేయాలి? నయోమి చాలా ఒంటరిగా, ఖాళీగా ఉన్నట్లు భావించి ఉండవచ్చు. నా బ్రతుక్కి అర్థమేముంది అనుకుందేమో. కృంగిపోయిన నయోమి చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అని చెప్పింది. నయోమి అంటే మధురము అని అర్థం, మారా అంటే చేదు అని అర్థం. ఆమె జీవితం చేదుగా ఎందుకు మారిందో ఆమె ఊహించుకున్న విధానం ఇది. దేవుడు నా జీవితాన్ని చేదుగా మార్చాడు, దేవుడు నన్ను బాధపరిచాడు, దేవుడు నాకు దురదృష్టాన్ని ఇచ్చాడు, ఇది ఆమె వరుస. మన పరిస్థితులు అలా ఉంటే దేవుణ్ణి నిందించడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు నయోమి స్థానంలో ఉంటే మీరు ఏమనుకునేవారు? ఒకవేళ ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారేమో. అయితే మీ ప్రతిస్పందన ఎలా ఉంది? మీ కష్టాలలో సమస్యలలో మీరు దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నారా? దేవుడు మీ విషయం సంతోషించడం లేదు కాబట్టి ఆయన హస్తం మీకు శిక్షించే హస్తంగా కనిపిస్తుందా? లేక ఆయన ప్రణాళికను ఆయన సొంత సమయంలో ఆయన పద్ధతిలో చేస్తున్న హస్తాలు మీకు కనిపిస్తున్నాయా? బైబిలులో రోమా 8:28 దేవుని ప్రేమించేవారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయని వ్రాయబడింది. అది ఎలా జరుగుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు. మీరు ప్రేమిస్తున్నవారు లేక మిమ్మల్ని ప్రేమించేవారు చనిపోతే అది మేలు ఎలా అవుతుంది? మీ ఉద్యోగాన్ని కోల్పోతే అది మేలు ఎలా అవుతుంది? చాలా అనారోగ్యంగా ఉంటే అది మేలా? దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము అంటే మన సమస్యలన్నీ బాధలన్నీ చివరికి మన మేలు కొరకే సమకూడి జరుగుతాయి. నయోమికున్న వ్యాకులానికి అవతల ఉన్న మేలును చూడడానికి నయోమికి కష్టంగానే ఉండవచ్చు. అయితే మనము నయోమి నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆమె దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నది. నయోమి జీవితంలోని విపత్తును గూర్చి సనిగేందుకు ఫిర్యాదు చేసేందుకు నయోమికి హక్కు ఉంది అని మీరు అనుకుంటున్నారా? బహుశా ఆమె తనపై తానే జాలిపడుతూ నీరుగారిపోయి ఉండవచ్చు. ఈ వృద్ధాప్యంలో మీరు నాకు అండగా నాతోనే ఉండమని తన కోడళ్లను అడగవచ్చు. కాని నయోమి అలా చేయలేదు. తన కోడళ్లను తన వద్దనే ఉంచుకోకుండా వారి ఇండ్లకు తిరిగి వెళ్లడానికి స్వేచ్ఛనిచ్చింది. తాను వారికి భారంగా ఉండకూడదని నయోమి తలంచింది. వారి సంతోషం గూర్చి, వారి భవిష్యత్తును గూర్చి ఆమె ఎక్కువ చింత కలిగి ఉన్నది. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వాళ్లను దీవించింది. నయోమి మనసు ఎంత మంచిదో దీనిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమెలో దేవుని గురించిన సాక్ష్యం ఎంత బలంగా ఉండిందంటే ఆమె కోడలు రూతు ఆమెను హత్తుకుని చెప్పిన మాటల్ని బట్టి అర్థమవుతుంది. రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అని చెప్పింది. నయోమి దేవుణ్ణి తన దేవునిగా చేసుకునే విధంగా పెంచబడినట్లు రూతు పెంచబడలేదు. ఆమెకు ఎవరూ అలా నేర్పించలేదు. కాని నయోమికి దేవునితో గల సంబంధం ద్వారా ఆమె ప్రతిరోజూ జీవిస్తున్న విధానం రూతుపై అంత గొప్ప ప్రభావాన్ని చూపించింది. కాబట్టి తనతో పాటు బెత్లహేముకు రావడానికి రూతు మనస్సు స్థిరపరచుకున్నదని నయోమి తెలుసుకొనినప్పుడు ఇక ఆమెను ఏమీ బలవంతం చేయలేదు. ఇద్దరూ ప్రయాణమై వెళ్లారు. రూతు గ్రంథంలో చివరికి రూతు నయోమి పెనిమిటికి బంధువైన బోయజును వివాహం చేసుకున్నదని, ఆమెకు ఓబెదు అనే కుమారుడు పుట్టాడని వ్రాయబడింది. అతడు దావీదుకు పితరుడు. భూసంబంధంగా ఏసుక్రీస్తు ఈ వంశంలోని కుటుంబంలో నుండే వచ్చాడు. నయోమి తన జీవితంలో కష్టాలను హృదయవేదనను అనుభవిస్తున్నప్పుడు ఈ లోకరక్షణ కొరకు దేవుడు చేసిన ప్రణాళికలో తాను ఒక భాగంగా ఉండబోతుందని ఆమెకు తెలుసో లేదో ఆశ్చర్యంగా లేదు? ఆమె తన జీవిత భారాలతో బంధించబడి అలాగే ఉండవచ్చు, కాని ఆమె ముందుకు సాగిపోయింది. దేవుడు కూడా ఆమె మేలు కొరకు సమస్తము సమకూడి జరిగించాడు. దేవుడు ఏమీ లేని ఒక స్త్రీని వాడుకొన్నాడు, ఆమెను ఒక ఆశీర్వాదంగా చేశాడు. మరి మీ మాటేమిటి? సోదరి, మీ జీవితంలో దుఃఖం విచారం తప్ప మరేమీ లేవా? ప్రస్తుతం మీ సమస్యలతో తలమునకలవుతున్నారా? దయచేసి నిరుత్సాహపడకండి, పైకి దేవుని వైపు చూడండి. మీ జీవితాన్ని ఆయన ఆధీనంలోనికి తీసుకొనివ్వండి. మీకోసం ప్రార్థన చేస్తాను. తలలు వంచుకొని ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, మాలో ప్రతి ఒక్కరికి నీవే జీవం పోశావు. నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి స్నేహితురాలి ప్రశస్తమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఆమె జీవితం ఎంతగా నలిగిపోతున్నదో మీకు తెలుసు. ఆమె ప్రతి అవసరం మీకు తెలుసు. ప్రతిరోజు కావలసిన శక్తిని, రేపటి దినాన్ని ఎదుర్కోగల నిరీక్షణను ఆమెకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రేమను, ఆయన నామములో ఉన్న శక్తిని తన జీవితంలోనికి తీసుకొని తన సమస్యలలో ధైర్యంగా నిలిచే కృపనిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.

0: దేవుడు నా ప్రతి అవసరాన్ని అర్థం చేసుకుంటాడు అని తెలుసుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ఒకవేళ మీరు సమస్యలతో సతమతమవుతూ ఉంటే మీరు కూడా దేవుని వైపు చూస్తారని నమ్ముతున్నాను. ఆయన మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. మన ఆభరణాల పెట్టెలో నుండి ఈరోజు మనం వినబోతున్న కావ్యరూపకమైన సందేశం పేరు నా సంరక్షకుడు.
1: నా సంరక్షకుడు అన్న ఈ కావ్యరూపకమైన సందేశం బైబిల్లోని పేతూరు మొదటి పత్రిక 4వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయం 18వ వచనము, తెసలోనికైలకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము, కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనమును ఆధారం చేసుకుని వ్రాయబడింది. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా సంరక్షకుడా, నా హృదయం విలపిస్తూ ఉన్నా మీ సంరక్షణకు నన్ను అప్పగించుకుంటున్నాను. నా జీవిత లోయలలో నేను భయంతో సందేహంతో నింపబడినా మీరు మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. మీరు చెప్పినట్లు జీవిత శ్రమలు మరియు కష్టాలు కావేవి వ్యర్థం, అవన్నీ నేను మీతో గుర్తింపు కలిగి ఉండేలా చేస్తాయి. కాబట్టి నాకివ్వబడిన అవకాశాలను బట్టి నేను కృతజ్ఞతతో నింపబడ్డాను, సంతోషంగా కూడా ఉన్నాను. వీటన్నిటిలో నీ ముఖదర్శనం చేసుకుంటూ నీ కృపను అనుభవిస్తున్నాను.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమం ద్వారా దేవుడు ఒక శ్రోత జీవితంలో ఎలా పనిచేశాడో మోనిక గారు చదివి వినిపిస్తారు.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమాలను అందిస్తున్న మీకు మేము రుణస్థులం. తెలుగు మహిళలను ప్రేమించి దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నాకు చాలా భయం ఉండేది, ముఖ్యంగా చీకట్లో ఒంటరిగా ఉండాలంటే భయపడేదాన్ని. భవిష్యత్తును గూర్చిన భయం కూడా ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ మన భయాలన్నింటినీ దేవునికి అప్పగించాలని విన్నాక నా జీవితంలో గొప్ప ధైర్యాన్ని పొందగలిగాను. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆభరణాల పెట్టిలో నుండి అందిస్తున్న కావ్యాలు కార్యక్రమానికే తలమానికంగా ఉన్నాయి.
2: శ్రోతలు, అన్ని కష్ట పరిస్థితుల్లోనూ కూడా సహాయం పొందడానికి మనం యేసును నమ్మాలని తెలుసుకోవడం మంచిది కదూ. ఆయన మనల్ని ఎన్నడూ విడువడని బైబిల్ చెబుతుంది. యేసు ప్రభువు మీ జీవితంలో ప్రతిరోజు ఎలా పనిచేస్తున్నాడో మాకు తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని బైబిల్ చెబుతుంది. మన పిల్లలకు ఉగ్గుపాలతో, జోలపాటతో దేవుని మాటలు నూరిపోస్తూ వారిని దేవుని కొరకు యోధులుగా పెంచాలి.

0: నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అనే మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఉద్యానవనము, ఇంగ్లీష్లో గార్డెన్ అన్నారు, తోట. పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాల్లో ఉద్యానవనము అనే మాట మనం గమనించవచ్చు. ఉద్యానవనాన్ని కృత నిబంధనలో సంఘానికి పోల్చారు. తోట అనే మాట మీరు ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో చూస్తే అది ఇస్రాయేలు జనాంగానికి ఉపయోగించబడిన పదము. ఇస్రాయేలు జనాంగాన్ని పోల్చడానికి లేదంటే ఇస్రాయేలు జనాంగాన్ని ఉదహరించడానికి రాయబడిన మాట పాత నిబంధనలో మనం చూస్తాం. అదే నూతన నిబంధనలో తోట, ఉద్యానవనము అని గనక సంబోధించబడితే దాని అర్థం మనం ఎలా తీసుకుంటామంటే దేవుని రక్తం ద్వారా కడగబడిన సంఘము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘము ఏదైతే ఉందో అది ఉద్యానవనమునకు, తోటకు పోల్చబడింది. చాలాసార్లు మనం వింటున్నాం ఉద్యానవనానికి ఆ తర్వాత అరణ్యానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. అరణ్యము లోకానికి పోల్చబడింది, ఉద్యానవనము సంఘానికి పోల్చబడింది. ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ త్రీ గార్డెన్స్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్త, మనం గమనిస్తే మీరందరూ అనుకున్నట్టుగానే మొదటి గార్డెన్, ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. ప్రియులరా, దాదాపుగా తోట అనే పదం వచ్చిందంటే ఏదెను గురించి మాట్లాడుకోకుండా మనం ఉండలేం. ఎందుకోసం అంటే దట్ గార్డెన్ వాజ్ ప్లాంటెడ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని చేత ఏదెను తోట, ఏదెను వనము ఏర్పాటు చేయబడింది. అయితే ఏదెను తోటలో జరిగిన విషయం ఏంటంటే దట్ గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్. పాపం చేయడం ద్వారా ఏదెను తోట పాడు చేయబడింది, లేదా ఏదెను తోటను దేవుడు మరుగు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకోసం అంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించి ఒక అద్భుతమైన తోటను నాటి దానిలో ఉంచిన తర్వాత ఈ తోటను కాయండి, దాన్ని సేద్యపరచండి అని ఆదాము అవ్వలకి దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ తర్వాత ద సాడెస్ట్ థింగ్ రిటన్ ఇన్ చాప్టర్ 3 మూడవ అధ్యాయంలో, బహుశా నేను అనుకుంటాను మొత్తం బైబిల్ అంతట్లో కూడా అత్యంత విషాదకరమైన, విచారకరమైన చాప్టర్ అంటూ ఏదైనా ఉంది అంటే జెనిసిస్ చాప్టర్ 3 మూడవ అధ్యాయమే. ఎందుకోసమంటే పాప ప్రారంభం అక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవుడు సృష్టిని చేసినప్పుడు భయం లేదు మనిషిలో, దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషిలో ఆందోళన లేదు, కలవరం లేదు, ప్రశ్న లేదు. కానీ మూడో అధ్యాయంలో దాదాపుగా అన్నీ వచ్చేసాయి. కారణం ఏంటో తెలుసా? ఆదాము అవ్వలు తమకిచ్చిన బాధ్యతను విస్మరించినందువలన అపవాది లోపలికి ప్రవేశించాడు. ఏదైనా తోటలోకి వచ్చి ఏదైతే చేయాలనుకున్నాడో సమస్తం కూడా చేశాడు. ప్రియులరా, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పగానే కౌంటర్ ఫీట్గా అంటే ఆ మాటకు వ్యతిరేకంగా మరొక మాట అపవాది తీసుకొచ్చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా కౌంటర్ ఫీట్గా అపవాది కూడా మరొక మాట తీసుకొస్తాడు. ఎప్పుడైనా కానీ ఆనాడు ఆదాము అవ్వల జీవితంలో మాత్రమే కాదు, ఈనాడు నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట నీతో మాట్లాడుతుంటే అపవాది వెంటనే మరొక మాట నీతో మాట్లాడుతుంటాడు. ఏ మాటకు లోబడాలో అనేది నీ మీద ఆధారపడి ఉంది. దేవుడు మాట్లాడుతున్న మాటలు సత్యమైనవి, ఆయన మాటలు ఎప్పుడు కూడా నిష్కళంకమైనవి. వాటిలో మోసం కానీ, నిన్ను వంచే అనుభవాలు కానీ, లేదా నిన్ను నష్టపరిచే మాటలు కానీ దేవుడు ఒక్కడు కూడా మాట్లాడడు. ఆయన ఏది చెప్పినా, ఒకవేళ ఆజ్ఞాపించినా, ఒకవేళ హెచ్చరిక చేసినా, అవన్నీ నీకు ప్రయోజనకరమైనవే, నీకు ఉపయోగకరమైన తప్ప నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే ఒక్క మాటైనా దేవుడు నీతో మాట్లాడడు. అయితే అపవాది వెంటనే అబద్ధాన్ని తీసుకొస్తాడు. ఈ అబద్ధం ఎలా ఉంటుందంటే ఇట్ విల్ గివ్ యూ ఎ సూతింగ్ ఎఫెక్ట్ టు యూ. నీకు ఎంత హాయిగా అనిపిస్తుందంటే, ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే, తలనొప్పి వస్తున్నప్పుడు ఎవరైనా ఆ ఏంటి ఆ నవరత్న ఆయిల్ వేసి చక్కగా మసాజ్ చేస్తా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట అపవాది మాటలు. దేవుని మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. అందును బట్టి చెబుతున్నాడు మరలా, గాడ్ విల్ హర్ట్ యూ బై టెలింగ్ ది ట్రూత్. దేవుడు సత్యం చెప్పి నిన్ను ఒకవేళ హర్ట్ చేయడానికి అని ఇష్టపడతాడు, కానీ అబద్ధం చెప్పి మాత్రం నేను కంఫర్ట్ చేయడం అనే వాస్తవాన్ని గుర్తించాలి. గాడ్ విల్ నాట్ టెల్ యువర్ లై
1: టు కంఫర్ట్ యు. నిన్ను ఆదరించడానికో లేకపోతే నిన్ను ఒక విధమైన ఆహ్లాదపరచడానికో దేవుడు అన్నాడు అబద్ధం చెప్పేవాడు కాదు ఆయన. సత్యం చెప్పి నిన్ను బాధపరచడానికైనా ఆయన వెనుకాడ్డగానే అబద్ధం చెప్పి మాత్రం నేను ఆదరించుడు అనే వాస్తవాన్ని గుర్తించాలి. కానీ అపవాది మాటలు ఎలా ఉంటాయంటే ప్రియులరా, మన కళ్ళ ముందే ఓ గొప్ప ఆవిష్కరణ చేసేస్తూ ఉంటాడు, జరగని విషయాలను కూడా చెప్పేస్తూ ఉంటాడు. ఆనాడు అవ దగ్గరికి వచ్చి జరిగిన విషయం అదే. అవమ్మా, ఈ పండు తినుదినమున మీరు దేవుళ్ళగా అయిపోతారు, నీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు యోచించే శక్తి మీకు వస్తుంది, ఇంకా మీకు దేవునికి పెద్ద తేడా ఉండదని అపవాది తనలో ఉన్న నైజాన్ని అవ్వ హృదయంలో నాటుతూ వచ్చాడు. నిజమే, ఎవరి మనసులో ఏముంటుందో అదే ఇతరుల్లో నాటుతూ ఉంటారని అపవాది రుజువు చేశాడు. వాడి హృదయం నిండా గర్వం, వాడి హృదయం నిండా అహంభావం. అసలు వాస్తవానికి అపవాది పరలోకం నుండి గెంటి వేయబడడానికి కారణం కూడా అదే. మహోన్నతునితో సమానుడిగా చేసుకుంటాను అన్నాడట. బాగా పాటలు పాడుతున్నాడు కదా అని చెప్పి ఆ వేకు చుక్క ఆ తేజో నక్షత్రమా అని పేరు పెట్టాడు దేవుడు. ఒక మంచి బిరుదు టైటిల్ ఇవ్వగానే ఇంక ఈయన అనుకున్నాడు వేకు చుక్క తేజో నక్షత్రం అని నాకు పేరు పెట్టాడు కనుక ఇక నేను మామూలు దూతులతో సమానం కాదు, నేను మహోన్నతునితో సమానం అయిపోతానని, సింహాసనం ఎత్తు పెంచాలని ఆలోచన చేస్తున్నాడట మనసులో. పిల్లలు దేవుడు చోటు ఇవ్వలేదు, పైనుండి గెంటి వేశాడు. అపవాది ఏ గర్వంతో అయితే గెంటి వేయబడ్డాడో అదే గర్వాన్ని ప్రజల గుండెల్లో నాడుతున్నాడు. నీకేం తక్కువ, నువ్వు దేవుడితో సమానం. నీకేం తక్కువ నువ్వు మందిరానికి వెళ్ళడానికి. నీకేం తక్కువ అక్కడ కూర్చొని 2 గంటలు ఆ మాటలు వినడానికి. నీకేం తెలియదని వింటావు అక్కడ అని అపవాది ఎప్పుడు మనిషి స్థాయిని దేవునితో సమానునిగా చేశాడని చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, మానవుడు గుర్తుపెట్టుకోలేకపోయే ఒక విషయం, మానవుడు దేవునితో సమానం అవడం ఏంటి? దేవుడు అన్నాడు నా పోలికలో నా రూపంలో నేను చేశాను. అనగా జాగ్రత్త వినండి, ఈ ప్రపంచాన్ని ఆలోచన చేస్తే దేవుడిది ప్రప్రథమైన స్థానము. ఆయన మించిన వారు కానీ కనీసం ఆయనకు సమానం లేని వారు కానీ ఎవరు భూమి మీద లేరు. ఆ తర్వాత స్థానం ఎవరిదో తెలుసా? ఆయన రూపంలో చేయబడిన నీది నాదే. గట్టిగా చెప్పులు కొట్టి వేశాను మైపరచండి. God has given a wonderful opportunity to be called as his children. Aina bidulaga pilavadana manamu devuna tarvata sthayilo unnam. ఆ తర్వాత దేవదూతలు మన తర్వాత స్థానం. అంటే మీరు అనొచ్చు దేవదూతల కంటే వాణిని కొంచెం తక్కువగా చేసేటివి అని బైబిల్లో ఉంది కదా అని మీరు అనొచ్చేమో. వాస్తవానికి దేవుడు సృష్టించినప్పుడు మన స్థాయి దేవదూతల కంటే ఎక్కువే. అయితే పాపం చేయడం ద్వారా మొత్తం అందరినీ పక్క జరిపేసి కిందకెళ్ళి కూర్చున్నాం మనం. ఎందుకొస్తే తెలుసా? దేవునికి విరోధమైన పాపం చేయడం ద్వారా. సృష్టి కంటే దేవదూతల కంటే దిగజారిపోయిన స్థితిలో మానవుడు వెళ్ళిపోవడం కారణం మనిషి చేస్తున్న పాపమే. దేవుని తర్వాత స్థానం నీదే. అపవాదు అన్నాడు నువ్వు దేవుళ్ళగా అయిపోతావు, నీ కన్నులు తెరవబడతాయి, అంతా బాగుంటుంది అనగానే అవ్వ ఆదాము వారిలో ఉన్న యూనిటీ ఎంత గొప్పదో చూడండి. అవ్వగారు ముందు తినేసిన తర్వాత పట్టుకెళ్ళి ఆదాము గారికి ఇస్తే ఆయన కూడా మారు మాట్లాడకుండా ఏం చేశాడు? తినేశాడు. అపవాది సత్యానికి విరోధమైన భావాన్ని వారి గుండెల్లో నాటాడు. జాగ్రత్తగా వినండి, ఏ విషయమైనా నీ జీవితంలో జరుగుతున్నప్పుడు 3 రకాల ప్రేరేపణలు నీకు వస్తూ ఉంటాయి. 1, ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. మొదటి దేవుని ప్రేరేపణ, అది ఎప్పుడు కూడా మంచిదే, నీకు మంచి చేయాలని కోరుకునేదే. 2, సాతాను ప్రేరేపణ. అపవాది కొన్నిసార్లు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు దేవునికి వ్యతిరేకంగా నేను నడవాలని. 3, లోక ప్రేరేపణ. లోకస్తులు కూడా నేను వెనకొకలాగాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ 3 మాటలు ఏ మాట వింటున్నావు? ఈ 3 మాటలు ఏ మాట వినాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఆలోచన చేయి. అపవాది ప్రియులరా, మనిషిని శోధించినప్పుడు, మనిషిని వేధించినప్పుడు, పాపపు దిశగా తీసుకువెళ్ళినప్పుడు ఆదాము అవ్వలు తమ దేవుణ్ణి మరచి, దేవుని మంచితనాన్ని మరచి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని విడిచిపెట్టి, ఆయనలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను విడిచిపెట్టి అపవాది చెప్పిన మాటకు లోబడి దేవునికి దూరం అయిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ఎ డిలైట్ఫుల్ ప్లేస్ వాజ్ టర్న్డ్ యాజ్ ఎ ప్లేస్ ఆఫ్ సిన్. దేవుడి చేసిన రమ్యమైన స్థలము పాపపు కేంద్రంగా ఆదాము అవ్వలు మార్చేశారు. ప్రభునందు ప్రియులరా, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకుంటున్నావా? ఇది నా ప్రశ్న. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు, ఎంతో ఉన్నతమైన స్థాయిని సామర్థ్యాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. దాన్ని నిలబెట్టుకునే మనసు నీలో ఉందా? చాలామంది ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తారు, మంచిదే. అయితే ఆశీర్వదించబడిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నాలు ఏమి చేయరు. వెన్ గాడ్ గివ్స్ యూ ఎ బ్లెస్సింగ్, ప్లీజ్ స్టే దేర్, ప్లీజ్ సస్టైన్ దట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ ఆశీర్వాదం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ రోజులో చాలామంది తమ దీవెన నిలబెట్టుకోలేకపోతున్నారు, తమకిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోలేకపోతున్నారు, తమకిచ్చిన ఆధిక్యతలు పారద్రోలుతున్నారు. అదనబడి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో చాలామంది ఆశీర్వాదం కోసం అరులు చేస్తున్నారు, కానీ ఎంతమంది నిజంగా ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు, ఎంతమంది దానిలో ఉండగలుగుతున్నారంటే చాలా కొద్ది మందే, చాలా కొద్ది మందే. దేవునికి దూరం అయిపోతున్నారు చాలామంది, దేవుడు ఆశీర్వించగలది దేవుని దూరం అయిపోవాలి కొంతమంది. ఆదాము అవ్వల జీవితంలో జరిగిన కార్యం అదే. ఎప్పుడైతే ఆ గార్డెన్, ఆ ఈడెన్ గార్డెన్ పాపం ద్వారా భయంకరమైన పరిస్థితులు నెట్టివేయబడిందో, జాగ్రత్తగా వినండి ప్రియులారా, దేవుని కృప అడుగడుగున మనిషి మీద ఉందని చెప్పడానికి అదే అధ్యాయంలో దేవుడు ఒక రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆదికాండం 3:21 మనం చదువుతున్నాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను.
2: అప్పుడు
1: చాలండి, చర్మపు చొక్కాయలు తొడిగించెను, వారికి చేయించి తొడిగించను అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభువే మొట్టమొదటి టైలర్ అనమాట. ఆయన చక్కగా టైలరింగ్ చేశాడు, ఆదామవ్వలకు వస్త్రాలు కుట్టించి ఇచ్చాడట. వాస్తవానికి ఆదామవ్వలు పాపం చేయడానికి ముందు వారు మహిమతో కప్పబడ్డారు. దే వర్ కవర్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ వారిని కప్పి ఉంది. అయితే ఎప్పుడైతే దేవునికి విరోధమైన తప్పును చేశారో, పాపం చేశారో, మొట్టమొదటిగా వారు గుర్తించారట తాము దిగంబరంలోని గుర్తించి చెట్ల చాటన దాక్కోవడం ప్రారంభించారు. ప్రభు వచ్చాడు, ఒక ప్రశ్న అడిగాడు, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఎవరు తెలిసా తెలియదు దేవుడికి ఆదామా ఎక్కడున్నాడో లేదో అన్నీ తెలుసు. మరి తెలిసినా ఎందుకు దేవుడు కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు? వై గాడ్ క్వశ్చన్స్ అస్? దేవుడు ఎందుకు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడంటే జాగ్రత్తగా గమనించండి, ప్రతి ప్రశ్న ఆయన వైపు తిరగడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రతి క్వశ్చన్, దేవుడు అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఆయన వైపు తిరగడానికి ఒక అవకాశం దాగి ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించాడు. బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు అన్నాడు. ఎవరన్నారా మాట? ఎలీషా అడిగాడు. ఎలీషాకు తెలీదా గెహాజీ ఎక్కడికి వెళ్ళాడో? నా ఆత్మ నీతో కూడా రాలేదా అని మాట్లాడిన దావీదునుడు గెహాజీ ఎక్కడికెక్కడ వెళ్ళాడో, ఏం తెచ్చుకున్నాడో, ఎక్కడెక్కడ పెట్టాడో అవన్నీ తెలుసు. అయినా మరలా ఎందుకు అడిగాడు గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, అయ్యా తప్పు అయిపోయింది నన్ను క్షమించు అని ఎలీషా పాదాల మీద పడ్డానికి అవకాశం ఇస్తే గెహాజీ అన్ఫార్చునేట్లీ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోలేదు, దేవుని శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. ప్రియులారా, బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాలా, దేవుడు అడిగే ప్రతి ప్రశ్న వెనకాల ఒక అవకాశం, అన్ ఆపర్చునిటీ అనేది ఉంది. దేవుడు కొన్నిసార్లు ప్రశ్న అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఆ టైంలో ప్రభు పాదాల దగ్గర పడుంటే ఆదాము చరిత్ర వేరేగా ఉండేది. కానీ తప్పును మరొకళ్ళ మీద నెట్టేశాడు, తప్పు చేయడానికి కారణాలేంటో రరకరకాల ఎక్స్ప్లెనేషన్లు చెడతాని తన మాత్రం కన్ఫెషన్లకు రాలేదు, పశ్చాత్తాపంలోకి రాలేదు, ఒప్పుకోలేదు. అందును బట్టి ఆదాము శాపానికి గురైనట్టుగా బైబిల్లో ఉంది. అంజురపు ఆకులు కచ్చడాలు తమ యొక్క దిశ మూలన కప్పడానికి కట్టుకున్న ఆదాము అవ్వలను దేవుడు అలా చూడలేక, దేవుడు అలా విడిచిపెట్టలేక ఒక గొర్రె పిల్లను వధించి, ఏదైనా తోటలో ఒక గొర్రె పిల్లను వధించి ప్రక్షాళ నిమిత్తం వారి యొక్క సిగ్గును కప్పడానికి, వారి అవమానాన్ని కప్పడానికి దేవుడు చర్మపు చొక్కాయలు ఇచ్చాడు అనే వాస్తవాన్ని గుర్తిస్తే కల్వరి సిలువ యొక్క అనుభవం ఆదికాండం 3 మనం చూస్తున్నాం. ఎక్కడైతే పాపం విస్తరించిందో అక్కడ దేవుని కృప విస్తరించిందని బైబిల్లో రాయబడిన రీతిగా పాపము ద్వారా భయంకర పరిస్థితులను నెట్టివేయబడిన ఆదాము అవ్వలను అలా విడిచిపెట్టేయకుండా దేవుడు వారికి సిగ్గును అవమానాన్ని కప్పి ఒక గొర్రె పిల్లను వధించి వారికి రక్షణ ప్రణాళికలో భాగంగా ప్రిల్లర వారిని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా తెలుసా? కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు, కొన్నిసార్లు మనం చేసే పాపాలు, మనం చేసే ఆచార సంబంధమైన క్రియలు మన యొక్క సిగ్గును, మన అవమానాన్ని, దేవుని పట్ల ఉన్న మన అపరాధ భావాన్ని కప్పలేవు. కానీ గొర్రెపిల్ల రక్తము, గొర్రెపిల్ల చర్మం మాత్రమే మన యొక్క జీవితంలో మన ప్రతి పాపాన్ని కప్పి ఉంచేది అనే వాస్తవాన్ని గుర్తించాలి. ఏ గార్డెన్ స్పాయిల్డ్ బై సిన్ ఇన్ ఏడెన్, ఏదైనా తోటలో ప్రియులారా ఆ తోట పాపం ద్వారా మలినించేబడి కళంకం చేయబడినప్పుడు దేవుడు తన కృప ద్వారా మరొకసారి వారికి చర్మపు చొక్కాయలను అనుగ్రహించాడు. రెండవ తోటను మీకు పరిచయించాలని కోరుతున్నాను. యోహాను సువార్త 18 దగ్గరికి రండి. లెట్స్ కమ్ టు The Gospel of John, chapter 18. అందులో ఏముంది? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయెను, అక్కడ ఒక తోట ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఒక తోట ఉంది. A garden is there. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఒక తోట ఉంది. ఇక్కడ రాయబడిన తోట పేరు ఏంటంటే గెత్సెమనే. 26 కూడా మనం చదివితే అక్కడ ఈ మాట చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం ప్రియులారా.
2: ఎవని చెవి తెగ నరికెను?
3: పేతురు ఎవని చెవి తెగ నరికెను?
2: వాని బంధువునకు,
3: వాని బంధువు
2: బంధువును ప్రధాన యాజకుడు,
3: ప్రధాన యాజకుడు దాసుల్లో ఒకడును, నీవు ఆ తోటలో
2: అతనితో కూడా
3: ఉండగా
2: నేను
3: చూడలేదా? చాలు, నీవు ఆ తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా? పేతురుతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ పేతురు యేసు ప్రభు తెలియదని పరిగెడుతున్నప్పుడు నీవు ఆ తోటలో ఉన్నావు కదా అన్నాడు. ఏంటి ఆ తోట అంటే గెత్సెమనే తోట. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మరణానికి ముందు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినట్టుగా, అక్కడ ప్రార్థించినట్టుగా దైవ లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ తర్వాత లూకా సువార్త 22వ

0: పొరపాటు అయిపోయిందంటారు చాలా మంది కదా, లేదంటే ఈ తప్పుదోవలోకి వెళ్ళి అలవాట్లో పొరపాటుగా వచ్చేసానండి ఇక్కడికి అంటే. కొంతమందికి రోజు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏంటి అలవాట్లు? ఉదయాన్నే లేచిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం కొంతమందికి అలవాటు. చక్కగా గ్రౌండ్కో లేదంటే పార్క్కో వెళ్ళి చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, అది వారికి అలవాటు. స్త్రీలకు కొన్ని అలవాట్లు ఉంటాయనుకోండి, మళ్ళీ ఎక్కువ చెప్పకూడదు. ఏంటి అలవాట్లు? భర్త మీద కేకలేయడం కొంతమందికి అలవాటు, రోజు అలవాటే. కాఫీ ఇచ్చినట్టుగా రోజు ఏం చేస్తుంటారు, వాళ్ళ మీద కేకలు వేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది సీరియల్ చూడడం అలవాటు. మీటింగ్లు పెట్టినా రారా ఆ టైంలో, మీటింగ్లు ఉంటే అది అయిపోయిన తర్వాత వస్తానండి, ప్రసంగం ఆభ్యమనని అంటారు. ఈవిడ కోసం ప్రసంగం ఆపాలట, ఎప్పుడు దాకా వచ్చేదాకా. మరి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? మరి కొంతమంది టీవీ సీరియల్ అలవాటుగా చూస్తూ ఉంటారు, కొంతమంది యవనస్తులు ఉంటారు, వారికి ఏంటి అలవాట్లు? కొంతమంది రాగానే కొంతమంది కొట్టి మాట్లాడతారు వాళ్ళు, అది వాళ్ళకి అలవాటు. వాళ్ళు ఎంతటి వారా, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఏంటి పరిస్థితి వాళ్ళకి తెలీదు, రాగానే ఏంట్రా అంటారు వాళ్ళు, అది అలవాటు అనమాట వాళ్ళకి. కొంతమంది రకరకాల అలవాట్లు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభుకు ఒక వాడుకు ఉందట. బైబిల్లో కూడా కొంతమంది మంచి వాడుకలు ఉన్నాయి. దావీదుకు ఒడిసెలు తిప్పడం ఏంటట అలవాటు. రోజు కూడా తన దగ్గర సిలింగ్లో రాళ్ళు పెట్టి చక్కగా నేర్చుకుంటున్నాడు, అలవాటుగా ఉన్న అలవాటు. ఒక రోజున ఉపయోగపడిందా లేదా? గొల్యాతును కొట్టడానికి ఆ స్లింగ్ ఉపయోగపడింది. తన అలవాటే ఒక రోజున ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక వాడుకు ఉందట. ఏంటా వాడుకు అంటే, ఆయన వాడుకు చొప్పున ఒలీవుల కొండకు వెళ్ళాడు. ఆయన అనుభవం ఎలాంటిది అంటే, ఆ పై అధ్యాయంలో మనం చూస్తాం, చూడండి, లూకా సువార్త 21:37 మనం చదివితే యేసు ప్రభు చేసే అనుదిన దినచర్య అక్కడ రాయబడింది.
1: ఆయన ప్రతి దినము
0: ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదట. ప్రతి దినము అని బైబిల్ సెలవిచ్చిందంటే ఇంక అందులో వేరే ఆలోచన కూడా లేదు. ప్రతి దినము, ఎవ్రీ డే.
1: పగటియందు దేవాలయములో బోధించుచు,
0: రాత్రివేళ
1: ఒలీవుల కొండకు వెళ్ళుచు,
0: కాలము గడుపుచుండెను
1: ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన దగ్గరకు పెందలకడ వచ్చుచుండిరి.
0: ఎప్పుడు వచ్చారంటండి? రేపు వచ్చే ఆదివారం ఆరాధన 5 గంటలకు అన్నాం అనుకోండి, ఎంతమంది వస్తారు ఇక్కడ? చాలా సంతోషం. ఒక ఇద్దరు చేతులు ఎత్తారు. కొంతమంది ఎత్తమా వద్దు అని చూస్తూ ఉన్నారు, ఎందుకంటే కమిటీ అయిపోయామంటే మళ్ళీ రాలపోతే కష్టం, అందును బట్టి ఎందుకు ఇలాంటివని. 5 గంటలకు ఆరాధన అంటే మనం రాలేం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలంలో ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి ఎప్పుడు వచ్చారట? పెందల కడ వచ్చారు. వైద్యులు కూడా చెబుతారు, శాస్త్రం కూడా చెబుతుంది, పెందల కడ ఏవైతే నీ మనసులో పడతాయో అవి రోజంతా నీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయట. అంటే ఆ ఫస్ట్ అవర్లో నువ్వు దేనికైతే చోటిస్తావో ఆ రెస్ట్ ఆఫ్ ది అవర్స్ అన్నీ కూడా ఆ మాటలే, ఆ ఫిలాసఫీ, ఆ తత్వము నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉదయాన్నే లేవగానే సినిమా పాటలు అన్నావు అనుకో, రోజంతా అలాగుంటుంది పరిస్థితి అంతా కూడా. నీకు ఎవరు పాడినట్టు వినబడతా ఉంటాయి, ఎక్కడ చూసినా అవే కోయిలు కూడా అవే పాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకోసం అంటే ఫస్ట్ అవర్లోనే నువ్వు వాటిని ఇంప్యూట్ చేసావు కనుక. అదే దేవుని వాక్యాన్ని చదువు ఉదయాన్నే లేచి, ఆ రోజంతా ఆ విజయం నీదే. కొంతమంది ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారా, కొంచెం బైబిల్ చదువుకుని వెళ్ళండి. నేను ఇప్పుడు చదువుకోను, ఇప్పుడు టైం లేదు కదా. నేను సాయంకాలం వచ్చిన తర్వాత నువ్వు కాఫీ ఇస్తావు కదా, కాఫీ తాగిన తర్వాత డిన్నర్ పెడతావు కదా, డిన్నర్ చేసిన తర్వాత అప్పుడు నేను చక్కగా నా గదిలోకి వెళ్ళి బైబిల్ తెరిచి 10 అధ్యాయాలు చదువుకుంటాను అంటాడు. భార్యతో ఎంత జగ చెబితే అప్పుడు వెంటనే వచ్చి, అబ్బాయి మీరు సూపర్ అండి అని వెళ్ళరండి, నేను పంపించగానే అయ్యగారు అన్ని బాగానే చేస్తారు చెప్పినండి, కానీ బైబిల్ మాత్రం చదవడు. రాత్రి వస్తాడు 5 గంటలకి, కాఫీ తాగేస్తాడు, కాసేపు కూర్చుంటాడు, పిల్లలతో వాళ్ళతో మాట్లాడతాడు, భోజనం శుభ్రంగా తింటాడు, ఆ తర్వాత గదిలోకి వెళ్ళగానే ఏమండి బైబిల్ చదువుకుంటున్నారా అనేటప్పటికీ నిద్రపోతాడు మంచం మీద పడుకొని. ఆ చదివేదేదో ముందే చదువుంటే ఆ రోజంతా నీకు విజయం వచ్చేదిగా. పెందలక్కడన వారు దేవుని మాటలు వినడానికి వచ్చారన్నా, రండి పెందలక్కడ దేవుని కార్యాల్లో పాల్గొనండి, యేసుక్రీస్తు ప్రభు మాటలు వినాలి. ఆయనకున్న వాడుకి ఏంటి అంటే, ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించచ్చు లేదా బయట స్థలాల్లో ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ప్రతి రాత్రి ఎక్కడికి వెళ్ళేవాడట ఆయన? ఒలీవల కొండ క్రింద గెత్సెమన తోట ఉంది. యేసు ప్రభు ఆ తోటనే తన నివాసంగా మార్చేసుకున్నాడు. ఆయన ఆ తోటను నివాసంగా మార్చుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అనగా, ఆ తోటలో ఆయన రాత్రంతా ఏం చేశాడట? ఆయన ప్రార్థన, విజ్ఞాపన. ఆయన ఒక గొప్ప మాదిరి మనందరికీ ఇంచి వెళ్ళాడు. రాత్రంతా ప్రార్థన చేయడం, ప్రార్థన ద్వారా శక్తిని పొందడం, ప్రార్థన ద్వారా దేవుని నడిపింపును పొందడం యేసు ప్రభు అలవాటు చేసుకున్నాడు. కనుకనే ఏ గార్డెన్ శాంక్టిఫైడ్ బై ది ప్రేయర్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు

0: ప్రార్థన ద్వారా ఆ తోట పావన పరచబడింది, ఆ తోట పుణ్యమైంది అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. గెత్సెమన తోటలో యేసుక్రీస్తు ప్రవారం మనందరికీ నేర్పించాల్సి అనుకుంటున్నా ఒక పాఠం ఏంటంటే, ఇట్స్ ఎ గార్డెన్ ఆఫ్ సబ్మిషన్ అండ్ ప్రేయర్. అక్కడ దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే ఏంటో యేసు ప్రభువు నేర్పించాడు. ప్రభునందు ప్రియులారా, అందమైన తోటను ఆదాము అవ్వలకు దేవుడిస్తే వాటిని దాన్ని స్పాయిల్ చేశారు. అయితే గెత్సెమన తోటను యేసు ప్రభు ప్రవేశించడం ద్వారా పావన పరిచాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసాను అనుమయపడ్డాను. ఆ తోట మనిషికి ఇవ్వబడితే మానవుడు దాన్ని కాపలా కాయలేదు, మానవుడు దాన్ని సరిగా చూసుకోలేదు. కానీ ఈ తోటను యేసుక్రీస్తు ప్రభు ప్రతి రాత్రి దర్శించి అక్కడ ప్రజలందరికీ ఒక మంచి పాఠాన్ని నేర్పించాడు. ఆయన దేవునికి తన్ను తాను సబ్మిట్ చేసుకోవడం అంటే ఏంటో నేర్పించాడు.
1: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు నమ్మదగిన వాడు కనుక మీ జీవితాలు అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరు బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చాను. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాను ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుకుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకించి మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసిన మన మహిమ పరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులు మీరే మార్చి నూతనమైన విధానంలో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
2: మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 96-1811-1888. మా వెబ్సైట్ www.johnwesley.com.
3: పాపం, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: దేవుని యొక్క అపారమైన కృప కనికరాన్ని బట్టి మనందరినీ కూడా ఈ రీతిగా కాచి కాపాడుతూ ఉన్న దేవునికి కోట్ల కొలది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం దేవుడు అనగానే మనం ప్రార్థన చేసుకునేది, లేకపోతే దేవుని దగ్గర ఆశించేది మన యొక్క బాధలు, మన కష్టాలు, మన సమస్యలు, మనం వెళ్తున్న దారుణమైన పరిస్థితులు దేవుడు ఎప్పుడు మారుస్తారు, ఎప్పుడు నా ప్రార్థనలకి జవాబు చెప్తారు, నా సమస్యలు ఆయన ఎప్పుడు తీరుస్తారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. రెండవదిగా, నేను దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, నా కుటుంబాలు రక్షించబడాలి, ఒక ఆత్మీయమైన ఎదుగుదలను గూర్చిన తృష్ణ కూడా మనకి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక అలవాట్లో ఉంటే దేవునికి అయిష్టమైన ఒక తలంపులు కానీ, కార్యం కానీ, అలవాటు కానీ మన జీవితాల్లో ఉంటే అప్పుడు కూడా ఈ అలవాటు నుంచి, లేకపోతే ఈ పరిస్థితి నుంచి నేను బయట పడి పరిశుద్ధంగా జీవించాలి, ఇలాంటి దృక్పథాలతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఇదంతా మన వైపు నుంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మన వైపు నుంచి. ఇంకా ఒకవేళ మీకు వేరే కారణాలు ఉంటే కూడా ఉండవచ్చు, కానీ దేవుని వైపు నుంచి దేవుడు మన దగ్గర ఏం కోరుతూ ఉన్నారు మనకి బాగా అర్థం అవ్వాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకో, లేకపోతే ఒక టికెట్ కొనుక్కోడానికి వెళ్ళాం అనుకో, ఒక పావలైనా 10 రూపాయలు అయినా అది చెల్లిస్తేనే కానీ ఆ టికెట్ మన చేతికి రాదు. పర్వాలేదులే తీసుకో అంటాడా? ఎవరు అనరు. అలాగే దేవుడు మన సమస్యలు తీర్చాలన్నా, లేక దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండాలన్నా, దేవుని కోసం మనం ఈ లోకంలో ఏదో ఒకటి చేయాలన్నా, దేవుడు కూడా మన దగ్గర కోరేవి కొన్ని ఉన్నాయి. అవి ఇంచుమించు మీ అందరికి కూడా తెలుసు, పరిశుద్ధమైన జీవితం. చెప్పండి, పరిశుద్ధమైన జీవితం, క్షమాపణతో కూడిన జీవితం, పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, ఇతరులను క్షమించగలిగే జీవితం, ఎలాంటి కక్షలు, పగలు, ద్వేషాలు. ఈరోజు మనకి ఏదైనా మనసు కష్టమైతే దేవుడు చెప్పిన సూత్రం ప్రకారం ఒక రాత్రి కూడా తెల్లారకూడదు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఏమైపోవాలంట? మాయమైపోవాలి, సూర్యుడితో పాటు వెళ్ళిపోవాలి. పవిత్రమైన జీవితం, ఒక సాక్ష్యమైన జీవితం. ఒక వ్యక్తిని చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళు, మీరంతా బళ్ళేసుకున్నావు, లేకపోతే ఇళ్లలో బయలుదేరి వస్తే వెళ్తూ ఉన్నారు చర్చికి, నిజంగా ఎంత బాగుంటారో వీళ్ళు, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, అలాంటి భక్తి నేను కూడా చెయ్యాలి అనే ఒక ప్రేరణ ఇతరుల్లో మనం కలిగించగలగాలి. వీటన్నిటితో పాటు నేను చాలా రోజులుగా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటానంటే, ఒక్కొక్క టాపిక్ తీసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ మధ్య నేను మనసాక్షి అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. సాధారణంగా ఈ మనసాక్షి అనేది మనం ఎప్పుడు వాడతాం? మీ మనసులో అనుకోండి, ఎప్పుడు వాడతాం? మనం ఎవరికైనా చాలా సహాయం చేశాక వాళ్ళు ఏదో సందర్భంలో మన మీద తిరగబడు, లేకపోతే మనల్ని గురించి ఏదన్నా చెడ్డగా చెప్పు, లేకపోతే మనతో పోట్లాడుకొస్తే అప్పుడు మనసులో చాలా బాధపడి వీళ్ళకి అస్సలు మనసాక్షి లేదు, ఇంకెప్పుడు కూడా వీళ్ళకి సహాయం చేయకూడదు అని తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా అనుకొని ఉండుంటారు. అనుకోలేదా? అనుకోలేదా? అనుకోలేదా? అనుకునే ఉండుంటాం. నేను కూడా ఒక సందర్భంలో చాలా విపరీతమైన బాధ పడిపోతూ ఉంటే మనకి జవాబులన్నీ కూడా బైబిల్లోనే దొరుకుతాయి. ఆ రోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, అంటే నా ఓన్ పోర్షన్, మామూలుగా చదివే వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక మాట కనపడి నాకు చాలా ఆదరణ అనిపించింది. మీకు కూడా తెలిసిన మాటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. నేను ఈ మాట చదివాక చాలా ఆదరణ పొందాను, చాలా ఊరట పొందాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడ్ల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడ్ల అది దేవునికి హితమగును. తీసారు అందరూ మొదటి పేతురు 215వ పేజీ కొత్త నిబంధన. తప్పిదానికి దెబ్బలు తింటే అదేంటది, అది మామూలే. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, దేవుడు మనల్ని పరలోకం ఇవ్వటానికి పిలిచారు, ఈ లోకంలో దేవుని రాజ్యానికి వారసులంగా ఉండటానికి పిలిచారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచారు, చాలా విషయాలకి పిలిచారు. దాదాపు 11-12 పాయింట్లు అక్కడ చెప్పుకోవచ్చు. అదే సమయంలో మేలు చేసి బాధపడటానికి కూడా మనల్ని దేవుడు పిలిచారు. మించుమించు ఈ మాట మనందరి జీవితాల్లో నెరవేర్తుంది. కానీ ఈరోజు మన టాపిక్ మనస్సాక్షి. చెప్పండి, మనస్సాక్షి. చాలా తక్కువగా ఈ మనస్సాక్షిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నేను బైబిల్ చదువుకుంటూ దాదాపు 13 రకాల మనస్సాక్షుల గురించి రాసుకున్నాను. ఇంకెన్నున్నాయో నాకైతే తెలీదు, ఇదేది బైబిల్ డిక్షనరీ చూసి కాదు, నాకు నేను చదువుకుంటూ రాసుకున్నాను. మొట్టమొదటిగా అపొస్తల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా. పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. ఇది ఇక్కడ మాట ఉంది కదా, మహాసభవారు. దయచేసి ఈ వాక్యం వినేటప్పుడు మన మనసాక్షిని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఊరికే వాక్యం వింటున్నామని కాదు, నాకు ఎలాంటి మనసాక్షి ఉంది? పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. రోమా గవర్నర్ ఉన్నాడు, అక్కడ సైనికులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, నింద మోపటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడితో పాటు కొంతమంది యాజకులు వచ్చింటారు. ఇక్కడ ఒక మాట ఉంది, ఏ మాట ఇది? మహాసభ. ఇదేమి 10 మంది ఒకళ్ళు ఇద్దరు ఉన్నది కాదు, ఇదేంటంట మహాసభ. ఆ మహాసభ వారిని తేరుచూచి అందరినీ చూశాడు. ఏ మాట చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని నోటి వెంట ఒక మాట పలికిచ్చారు, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్నాను. ఎంత సవాలైన ఒక మాట, ఎంత గొప్ప మాట, మనం చెప్పగలమా? అలాగా మనం మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, లేకపోతే మనకి ఎవరన్నా వచ్చినప్పుడు, లేకపోతే సాక్ష్యం చెప్పడానికి నిలబడినప్పుడు, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా మంచి మనసాక్షి కలిగి జీవించాను, నేను దేవుని ఎదుట మాట చెప్పగలను. చాలాసార్లు మన మనసాక్షిని మనం చంపేసుకుంటూ ఉంటాం, మనసాక్షి లేకుండా బ్రతుకుతూ ఉంటాం. దేవుడు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నా దేవుని పట్ల మనసాక్షి ఉండదు, మనుషుల పట్ల కూడా మనసాక్షి ఉండదు. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికిచ్చారు అంటే నేను దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి అనే ఒక తపన మన జీవితాల్లో తప్పకుండా ఉండాలి. మహాసభ వారిని తేరుచూచేమన్నాడు, నేను దేవుని ఎదుట కేవలం మంచి మనసాక్షి కలిగి జీవించాను. ఆ మాట అనేసరికి ప్రధాన యాజకుడు తట్టుకోలేకపోయాడు. ప్రధాన యాజకుడికి చంప చెల్లిని కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రధాన యాజకుడు యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పాడేమో తెలీదు, ఇదే ప్రధాన యాజకుడు మరి క్రైస్తవులను హింసలకి అప్పగిస్తూ ఉన్నాడు, పత్రాలు రాసి ఇస్తున్నాడు, అధికారం ఇచ్చేస్తున్నాడు, వెళ్ళు క్రైస్తవులను మీరు చంపేయచ్చు. మన మన కుటుంబాల్లో, వ్యక్తిగతమైన జీవితంలో, తల్లిదండ్రుల పట్ల, అక్కచెల్లెల పట్ల, అన్నదమ్ముల పట్ల దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా బ్రతుకుతారో మనకి అనవసరం. కానీ నేను లేకపోతే నువ్వు, నేను కూడా బైబిల్ ఎప్పుడు చదివినా కూడా నాకు చాలా బాధ, వేదన, దుఃఖం వస్తూ ఉంటుంది. బైబిల్ ఎందుకు చదువుతాం మనం? ఆ మాటకు వస్తే ఆ బైబిల్లో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. బైబిల్ ప్రకారం మన జీవితం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. రేపు మనల్ని పరలోకం తీసుకెళ్ళేది కూడా బైబిలే. పౌలు అంటున్నాడు, దేవుని ఎదుట ఒక మాట చెప్తా ఉన్నాను, నేను కేవలం ఎప్పుడు కూడా మంచి మనసాక్షి, కుటుంబాల్లో మనసాక్షి కలిగి జీవిస్తున్నామా, దేవుని పట్ల మనసాక్షితో జీవిస్తున్నామా, ఒకసారి పరీక్ష చేసుకుందాం ఎవరికి వాళ్ళం. నేను మామూలుగా ఏదో ప్రసంగం చెప్పాలని చెప్పట్లేదు. దేవుడు మన సమస్యలు తీర్చడం ఎంత ముఖ్యమో, అంతకన్నా ఇందాక మనం చెప్పుకున్నట్లు నీ చేతికి ఒక టికెట్ రావాలన్నా, ఒక వస్తువు రావాలన్నా, ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు పైసాలతో సహా డబ్బులు చెల్లిస్తేనే వాడు ఆ వస్తువు మనకి ఇస్తారు. లేకపోతే ఏమంటారు, అమ్మ వెళ్ళి నువ్వు డబ్బులు పట్టుకొచ్చి పట్టుకెళ్ళు, నీ పొట్లం ఏమి అవ్వదు, నీ ప్యాకెట్ ఇదిగో ఇక్కడ పెడుతున్నాను డబ్బులు పట్టరా అంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు, దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనే కొన్ని కొన్ని విషయాలకి మనం బాధపడిపోతూ ఉంటాం. ఇది ఎవరికో చెప్పట్లేదు, నాకు నేను చెప్పుకున్నదే మీకు చెప్తా ఉన్నాను. దేవునికి కూడా మన దగ్గర కావలసినవి కొన్ని ఉన్నాయి, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం, ప్రతి క్షణము కూడా దేవుణ్ణి సన్మానిస్తూ జీవించే జీవితం. ఇళ్ళల్లో ఉండు, బయట ఉండు, పని దగ్గర ఉండు, నీ ఎక్కడన్నా ఉండు, దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇష్టమైన జీవితం జీవించకపోతే భక్తి వ్యర్థం అనుకుంటా నేను. మహాసభవారిని బైబిల్ చదివినప్పుడు మనం ఊహించుకోవాలి. బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు కూడా నువ్వే అక్కడ నిలబడ్డట్టు ఊహించుకోవాలి, అప్పుడు దాని అర్థం మనకి బాగా తెలుస్తుంది. మహాసభవారిని తేరి చూచి, తేరి చూడటం వేరు, మామూలుగా చూడటం వేరు, అందరినీ చూశాడు. పౌలు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాడు. నేనేం మాట్లాడాలి అనుకున్నాడేమో, దేవుడు ఒక మాట పలికిచ్చారు. నేను దేవుని ఎదుట, అపొస్తల కార్యాలు 23:1 నేను దేవుని ఎదుట మంచి మనసాక్షి కలవాడనై ఉన్నాను. ఈ మాట అనగానే ప్రధాన యాజకుడు తన్ను తాను పరీక్షించుకోవటం కాదు, అమ్మో ఎంత గొప్ప మాట అన్నాడు, అవును నిజమే, నేను ఎలాగా జీవిస్తూ ఉన్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తి అక్కడ నిలబడి నేను మంచి మనసాక్షితో దేవుని ఎదుట జీవించాను అనగానే ప్రధాన యాజకుడు గుండె పగిలిపోవాలి. అమ్మో అయితే నా బ్రతికేంటి, నేను ఒక ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే యూదులందరికీ కూడా ప్రధాన పూజారు అన్నమాట. ఇక అతన్ని మించినోడు ఇంకెవరు లేరు. అతని గుండె ఒక్కసారి ఆగిపోవాలి. నేనే మాట చెప్పగలనా, ఏంటి ఎలా చెప్తున్నాడు వ్యక్తి? ఆ వ్యక్తికి, పౌలుకి తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు ప్రధాన యాజకుడు. అతని హృదయం ఏమీ స్పందించలా. పైగా ఉన్నాడు, అతనిని నోటి మీద కొట్టండి, ఒకవేళ మనం అక్కడ ఉండి ఆ మాట వింటే ఏడ్చేస్తాం నేనైతే అనుకుంటాను. అయ్యో ఆ గొప్ప దైవజండి అంత మాట చెప్తే కనీసం ఊరుకోవచ్చు కదా. ఏమన్నాడు, నోటి మీద కొట్టండి. చాలాసార్లు మనం దేవుని వాక్యం వింటాం కానీ ఆ వాక్యాన్ని పట్టించుకోం. వాక్యాన్ని పట్టించుకోం కాబట్టి జీవితాలు కూడా పట్టించుకోం. ఏ మాట చదివినా, ఏ మాట విన్నా వెంట వెంటనే మన జీవితాలకి దాన్ని మనం అన్వయించుకోవాలి. కాఫీ తాగినా, టీ తాగినా, పాలు తాగినా చక్కగా ఎంజాయ్ చేస్తా తాగుతాం, హ్యాపీగా తాగుతాం కదా. వేడిగా లేకపోతే మళ్ళీ ఏం చేసుకుంటాం, మళ్ళీ వేడి చేసుకుంటాం. దాన్ని మనం ఆస్వాదిస్తాం, తెలుగులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, సంతోషంగా తాగుతాం, తృప్తిగా తాగుతాం. బైబిల్ చదివేటప్పుడు కూడా సంతోషంగా చదువు, తృప్తిగా చదువు. ఇది నన్ను పరలోకం తీసుకెళ్తుంది అనే ఒక ధ్యానపూర్వకంగా, దుఃఖంగా అమ్మో ఇది నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకుంటూ చదవాలి. ఏ ప్రధాన యాజకుడిలాగా మనం ఉండకూడదు. ఎవరైనా మంచి చెప్తూ ఉంటే మాకు మాడిపోతూ ఉంటుంది. అలా కాదు బాబు, కొంచెం ఇలా ఉండు అని చెప్తా ఉంటే లోపల ఏమొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. మంచి చెప్పకూడదు మనిషికి, క్రైస్తవులకు కూడా చెప్పకూడదు, విశ్వాసులకు కూడా చెప్పకూడదు. ఒకసారి దేవుడు నాకేమిస్తారు కాదు, దేవుని పట్ల నా జీవితం ఎలా ఉంది, మొట్టమొదటి లక్షణం మంచి మనసాక్షి. ఇళ్ళల్లో పిల్లలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు పిల్లల పట్ల, ఫ్రెండ్స్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. చాలా గొడవలు వస్తాయి ఇక్కడ ఆస్తుల దగ్గర, చాలా గొడవలు వస్తాయి ఇక్కడ అహం. నేను ఎవరికి వంగడానికి ఇష్టపడను, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చెయ్యాలి. పర్సనాలిటీ, నేనే గెలవాలి, నా మాట పైన ఉండాలి, నేను చెప్పినట్టు అందరూ చేయాలి. ఒక పోరాటం, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంటాం, ఒక పోరాటం ఇళ్ళల్లో. ఏ నువ్వు చెప్పిందే చేయాలా, నేను ఎందుకు చేయాలి, ఏమి లేదు లోపల, ఏమి లేదు లోపల. మంచి మనసాక్షి. భక్తి ఆటలు కాదండి, భక్తి సరదా కాదు, భక్తి ఏదో తమాషా కాదు, భక్తి భావోద్రేకం కాదు, భక్తి డౌన్ టు ఎర్త్ అంటాం ఇంగ్లీష్లో. ఆగు ప్రాక్టికల్గా జీవితంలో దేవుడికి చూపించవలసిన లక్షణాలు. ఇదే మంచి మనసాక్షిని గురించి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎలా వస్తుందంట ఈ మంచి మనసాక్షి? ఇక్కడ చెప్తా ఉన్నాడు ఉపదేశానుసారమేదనగా. అసలు ఏంటి బైబిల్ అంతా? అమ్మో ఎంత బైబిలా, 66 పుస్తకాలా. ఈ మొత్తం కలిపితే ఉపదేశానుసారము ఏదనగా, ఏంటి ఉపదేశం, ఏం చెప్తావు, ఏం చెప్తావు దేవుడు పక్షంగా నిలబడి. పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. 3 విషయాలు. ఏమి ఇంత చాటపాత్రం చెప్పలేదు ఇక్కడ, ఏవేవో చెప్పలేదు, 3 చాలా సింపుల్గా. పవిత్రమైన హృదయం, హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకో, కోపాలు ద్వేషాలు కక్షలు పగలు సోమరతనం నిద్రమత్తు మురికి ఇవన్నీ చూడటం, సెల్ ఫోనుల్లో వ్యర్థమైనవి చూడటం, అనవసరమైనవి మాట్లాడటం, చెత్త చెదారం అంతా హృదయంలో పోగేసేసుకొని యేసు ప్రభువా నీకు వందనాలని ఎలా అంటాం? అసలు దేవుడికి అయిష్టమైనవన్నీ లోపల దాచుకొని
1: దైవానికి వందనాలు అనగలమాసలు ఆలోచించకుండా భక్తి చేస్తాం. అందుకనే జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదుగా ఉపదేశానుసారం ఏమనగా పవిత్ర హృదయం నుండి, రెండు మంచి మనసాక్షి నుండి. ఏ మనసాక్షి ఇది? మంచి మనసాక్షి, మనసాక్షి కలిగిండు. ఒకరికొకరు మనసాక్షిగా బతకాలి. కుటుంబాల్లో మనసాక్షి ఉండాలి. నీకు మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయకూడదు. వాళ్ళ గురించి ఎప్పుడు చాటుగా కూడా మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. మూడు, నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇది? నిష్కపటమైన విశ్వాసం. ఇది స్వార్థంతో కూడిన విశ్వాసం కాదు. దేవుడు నాకేదో మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, జలగల్లాక పీకటం కాదు. దేవుడు మన హృదయం, మన జీవితం, మన విశ్వాసం చూస్తారు. ఏ విశ్వాసం కావాలంటే దేవుడి దగ్గర నిష్కపటం హృదయం, నిష్కపటంగా ఉండడం, కపటము లేని హృదయం. మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. నమ్మకంగా ఉండు, మనిషికి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎప్పుడూ అనుకుంటాను, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలా మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ప్రభువా, మీ సన్నిధిలోకి వస్తున్నాను, నేను కూడా చేసుకుంటాను, మీ సన్నిధిలో అడుగు పెడుతున్నాను, మీ పక్షంగా నిలబడి వాక్యం చెప్తాను. మీ మందిరంలో అడుగు పెట్టడం నీకు ఇష్టంగా లేకపోతే నేను లోపలికి వెళ్ళడం ఏమవుతుంది? ఆశీర్వాదమా శాపమా? లేకుండానే ఎన్నోసార్లు శాపాన్ని తీసుకుని వెళ్తాం. గమనించాం, గుర్తించాం, ఆలోచించాం. నేను అడుగుపెట్టేది పరిశుద్ధమైన మందిరంలో. ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు హాస్పిటల్ వాతావరణంలోకి వెళ్ళిపోతావు. మార్కెట్కి వెళ్తే మార్కెట్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? రైల్వే స్టేషన్కి వెళ్తే లేకపోతే బస్ స్టాండ్కి వెళ్తే మనం బస్ స్టాండింగ్లో ఉన్నామన్న విచక్షణ మనకి ఉంటుంది. బస్ స్టాండింగ్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కో. బస్ స్టాండింగ్కి ఎందుకు వెళ్తాం? బస్ ఎక్కటానికి వెళ్తాం, ఊరెక్కటానికి వెళ్తాం. మందిరానికి ఎందుకు వస్తాం? మందిరానికి ఎందుకు వస్తాం? ఆదివారం అని వచ్చేస్తామా? కాదు. దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలి. దేవుడు నన్ను కనికరించాలి. దేవుడు నా మీద జాలిపడాలి. దేవుడు నన్ను రక్షించాలి. దేవుడు నా కుటుంబాన్ని రక్షించాలి. నశించిపోతున్న ప్రజల్ని దేవుడు రక్షించాలి. నేను మందిరంలో అడుగు పెట్టడం ఒక్క మాట చెప్పాలంటే ఆయనకి ఇష్టం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను లోపల అడుగు పెట్టడం నా బిడ్డ వచ్చేసిందే సన్నిధికి అని ఆయన సంతోషించాలి. అలాంటి దృక్పథంతో రావాలి కావని ఏదో ఆదివారం ఓలేసేసి 7 గంటల నుంచి 10 గంటలకు అయిపోద్ది, 9 గంటలకు అయిపోద్ది, ఇంటికి వచ్చేసి పనులు చేసేసుకోవచ్చు. అలా వస్తే దానివల్ల నీకేమీ ఆశీర్వాదం దొరకదు. ఎలా వస్తుందంట? పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. పవిత్రమైన హృదయం చెప్పండి. పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. అక్కడి నుండి వస్తుంది జీవితం, భక్తి. ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడే 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. 1 తిమోతి 3:9, విశ్వాస మర్మము పవిత్రమైన మనసాక్షితో గైకుని వారై ఉండవలెను. ఏ మనసాక్షి అంటే ఇది? పవిత్రమైన మనసాక్షి. ఏ మనసాక్షి ఉండాలి? ఇందాక ఏ మనసాక్షి? మంచి మనసాక్షి. మంచి మనసాక్షికి పవిత్రమైన మనసాక్షికి తేడా ఏంటి? కొంచెం మీరే ఆలోచించండి. మనందరి చేతిలో ప్రపంచం అంతా ఉంది కదా, ఏముంది? సెల్ ఫోన్ ఖాళీగా ఉన్నావు. చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఏం చేస్తారు ఖాళీగా ఉంటే కొంతమంది సెల్ ఫోన్లో మాట్లాడతారు కదా, మీకు ఇష్టమైనవి ఏవో చూస్తూ ఉంటారు కదా, యవనస్తులు ప్రత్యేకంగా. మీ సెల్ ఫోన్ ఎవరైనా చూడొచ్చా మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి, ఎవరైనా జవాబు. మీ సెల్ ఫోన్కి ఒక కోడ్ ఉంటుంది కదా, మీ ఇంట్లో వాళ్ళందరూ తెలుసా? మంచిది. నా సెల్ ఫోన్ ఎవరికన్నా తెలుసు, మన చర్చ వాళ్ళకి కూడా తెలుసు. ఇదే మన సాక్షి, పవిత్రం, హోలీ, పరిశుద్ధం, వ్యర్థమైనవేవి చూడను.
2: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడివచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమెన్.
3: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్ని, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

ఆప్తులైన వారిని, ఆత్మీయులైన వారిని పోగొట్టుకున్నప్పుడు మనకెంతో వేదన. అలాంటి సమయాలలో బాధాతప్త హృదయాలను వదార్చి ఆదరణ కలిగించేది యేసుక్రీస్తే. ఒకనాడు మనం కూడా ఆయన సన్నిధికి చేరతామన్న నిరీక్షణతో ముందుకు సాగాలి.

ఆశీర్వాద వర్షాన్ని మాపై కురిపించుదేవా. నీ సత్య వాగ్దానాలను నమ్మాము. నీ మాధుర్య ఆశీర్వాద వర్షము మా దాహం తీరుస్తుంది. నీ ప్రేమ ప్రవాహం మా దేశమంతటా క్షామాన్ని పోగొడుతుంది. నీ ఆశీర్వాద సమృద్ధి మా స్తుతికి ప్రేరకం.

ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మనహృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.

చిన్న పల్లెటూరు సంతరావూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నేను 10వ తరగతి దాకా చదువుకున్నాను. 10వ తరగతి తెలుగు తప్పాను. ఎవరు సహజంగా తప్పరు తెలుగు. నా భాష కూడా మీలాగా ఉండదు కాబట్టి నా భాషను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నా 17వ సంవత్సరంలో నల్లమల అడవికి వెళ్ళాను. మీకు ఇక్కడ నక్సలైట్ అనగానే ఒకలాంటి భావన ఏర్పడింది. మీరు జాగ్రత్తగా వినండి. నక్సలైట్లకి ఒక సిస్టం ఉంటుంది. చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు మమ్మల్ని కొట్టారు, రక్తపు మడుగులో పడేశారు, మా వస్త్రాలన్నీ రక్తంతో గడ్డగట్టుకుపోయినాయి, తడిచి ముద్దయిని, శరీరానికి అంటుగట్టుకుపోయిని అని చెబుతారు. పోలీసులు నక్సలైట్లని ఎప్పుడు కొట్టినా, చిక్కితే ఎప్పుడు కొట్టినా వస్త్రాలు లేకుండా కొడతారు. వస్త్రాలు ఇప్పదీపిచ్చి కడ్రాయిర మీదే ఉంచి పోలీసులు కొడతారు. ఎందుకు అలా కొడతారంటే, ఏ వస్త్రాలతో అయితే అతన్ని అరెస్ట్ చేశారో అదే వస్త్రాలతో అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఈరోజు పట్టుకున్న 24 గంటల్లో కోర్టు ముందు పెట్టాలి, కానీ వాళ్ళు అట్లా పెట్టలు. 2-3 రోజులు ఉంచుకొని, అవసరమైతే వారం ఉంచుకొని స్టేషన్లో వారం రోజులు కొడుతూ ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లే రోజు పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడే మందులు, ఆ వస్త్రాలని మీద అరెస్ట్ చేసిన వస్త్రాల మీదే కోర్టులో తీసుకెళ్ళాలి. వేరే వస్త్రాలు వేయటానికి లేదు. ఇప్పుడు రక్తంతో ముద్దైపోయిన వస్త్రాలు తీసుకెళ్తే జడ్జి ఊరుకోదు. అందువలన నక్సలైట్ల్ని ఎప్పుడు కూడా పోలీసులు వస్త్రాల మీద కొట్టరు. 1. 2, ఏ నక్సలైట్కైనా ఒక అడ్రస్ ఉండిద్ది, దళం ఉండిద్ది, దళం పేరుండిద్ది, దళానికి ఒక కమాండర్ ఉంటాడు, ఆ దళము కొన్ని ఏరియాల వరకే తిరిగిద్ది, ఇట్లా ఒక సిస్టమ్ ఉండిద్ది అన్నమాట. ఏదో తెలిసి తెలియని వయసులో నా 17వ సంవత్సరం ఏట నేను అలా ప్రవేశించాను. కొన్నాళ్ళంటే 90 నుంచి 94 వరకు నేను అలా జీవించాను వాళ్ళతో పాటు. చాలామందికి ఇంకొక భావం ఉండిద్ది, వాళ్ళతో వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మరలా తిరిగి రానీరు అని. రానిస్తారు, మన ఇష్టం, మన ఇష్టమై మనం వెళ్ళాము. మనం చేయలేనప్పుడు, అక్కడ చేయలేనప్పుడు నేను ఉండలేను అని చెబితే కమాండర్కి, అతడు ఒక 15 రోజులు మనల్ని ఉంచుకొని, అతని దగ్గర ఉంచుకొని 15 రోజులు మనతో మాట్లాడుతూ 15వ రోజు 20వ రోజు మనల్ని బయటికి పంపుతాడు. ఆ 15 20 రోజులు ఎందుకు ఉంచుకుంటాడంటే, మనతో మాట్లాడుతూ తను నన్ను ముందు తీసుకెళ్తూ వెనకాల దళానికి ఏం చెబుతాడంటే, నాకు ఏ స్థావరాలు తెలుసో, అంటే భూమిలోనే తుపాకులు కానీ, బాంబులు కానీ, డబ్బులు కానీ, మెడిసిన్ కానీ, అన్నీ మన నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి కదా, నీళ్ళ డ్రమ్ములు కొని ఆ డ్రమ్ముల్లో పెట్టి దానికి ఒక పాలిథిన్ కవర్ గట్టిగా కట్టి భూమిలో బూడ్చి పెడతాము వాటన్నిటిని మేము. ఆ ప్లేసులు నాకు తెలుసు అనుకో, ఒకవేళ నేను బయటికి వెళ్ళి పోలీసులకు లొంగిపోయి అవన్నీ చెబుతానేమోనని ఆ ప్లేసులు మారుస్తూ వస్తారు. అందువలన ఓ 15 20 రోజులు ఉంచుకుంటారు వాళ్ళు, లేకపోతే ఉంచుకోరు, అడగంగానే పంపించేస్తారు. జీవన విధానం ఎట్లా ఉండిద్దంటే, ప్రజలు అన్నం పెడితేనే, లేకపోతే అన్నం ఉండదు. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, కొన్ని ఏర్చెనక, పచ్చేర్చెనక పప్పులు, బెల్లం ఉంటుంది. బాగా ఆకలైనప్పుడు, భోజనం దొరకనప్పుడు ఇవి తింటారు కొద్దిగా, ఇవి తింటారు కొద్దిగా. ఇక స్నానం అంటే చెప్పలేం, ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేం, స్నానం ఎప్పుడు చేయాలో కూడా చెప్పలేం స్నానం. అట్లా జీవన విధానం అనేది బహు దుర్భరంగా ఉంటుంది. వీళ్ళల్లో 3 టీములు ఉంటారు. ఒకటి అడవిలో జీవించేవాళ్ళు, వాళ్ళు జీవన విధానం భయంకరంగా ఉంటుంది. 2, పట్టణాలలో జీవించేవాళ్ళు, వాళ్ళకి అద్దె నక్సలైట్లే కడతారు, వాళ్ళ జీవన విధానం నక్సలైట్లే చూస్తారు, వాళ్ళ పిల్లల చదువులు నక్సలైట్లే చేస్తారు,
ఇవన్నీ కూడా ఆ నక్సలైట్లే చూస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దొంగతనం చేయరు నక్సలైట్లు. చాలామంది ఒకవేళ దోపిడీలు దొంగతనాలు చేస్తారేమో అనుకుంటారు, దొంగతనాలు చేయరు నక్సలైట్లు. నక్సలైట్లకి డబ్బులు ఎట్లా వస్తాయంటే వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారు. అడవిలో వ్యాపారస్తుల దగ్గర, టౌన్లో వ్యాపారస్తుల దగ్గర కాదు, అడవిలో ఎదురు బొంగులు, చింతపండు, ఉసిరికాయి, తేనె, బీడి ఆకు ఇవన్నీ అడవిలోనే దొరుకుతాయి. అవి గవర్నమెంటు పాట పాడిద్ది. ఆ పాట పాడినప్పుడు కాంట్రాక్టర్లు తక్కువ పాటకు తీసుకొని ఎక్కువ లాభాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పిలిచి బీడి ఆకు పాడినోడి దగ్గర ఒక 2 లక్షలని, సారాయి వ్యాపారం దగ్గర ఒక 2 లక్షలు, ఇట్లా చింతపండు, ఉసిరికాయలు, కుంకుడుకాయలు, ఎదురు బొంగులు ఇట్లా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు దోపిడీలు చేయరు, దొంగతనాలు చేయరు. అయితే డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టుకోవటానికి ఉపయోగం ఉండదు. అడవిలో ఏమి దొరికిద్ది? తలా మా దగ్గర ఎంత ఉంటాయంటే 500 ఉంటాయి మనిషికి, 500 ఉంటాయి. ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు చెదిరిపోతాం కాబట్టి టౌన్కి వెళ్ళటానికి మళ్ళీ మేమందరం ఒక చాట కూడటానికి తలా 500 జేబులో ఉంటాయి. ఈరోజు అది జేబులో పెట్టుకున్నామంటే, కవర్లో పెట్టి జేబులో పెట్టుకున్నామంటే మరలా టౌన్కి వెళ్ళేదాకా ఇంకా 500 ఖర్చే ఉండదు. చూసుకుంటూ ఉంటామే జేబులో. అన్నము ఆ నైట్ పూట, పగలంతా అడవిలోనే ఉంటాం, నైట్ పూట బయటకు వస్తాం. ఆ అడవి పక్కనుండ గ్రామాల దగ్గరికి చివర అడవిలో గ్రామంలో చివరింటికి వెళ్తాము. వెళ్ళంగానే మేము వచ్చామన్న సంతోషంతో వాళ్ళు ఎప్పటిదాకా సంతోషంగా ఉంటారంటే పోలీసులు వాళ్ళ జోలికి వెళ్ళనంతకాలం సంతోషంగానే ఉంటారు. వీళ్ళు మాకు అన్నం పెడుతున్నారని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు కొడతారు. ఇక ఆ తర్వాత ఆ గ్రామంలో మాకెవరు అన్నం పెట్టరు. అంటే పరిస్థితి దారుణంగానే ఉంటుంది. అట్లా బ్రతుకుతూ నాకు అనారోగ్యం పాలైపోయి నేను బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు చేయకుండా ఉంటే నా జీవితం, అంటే నేను ఊహించింది కానీ ప్రభు చిత్తం అలాదిగా ఉంది నా పట్ల. నేను పోలీసులకి లొంగిపోయినట్టుగైతే బాగుండేది, పోలీసులకి లొంగిపోలేదు నేను. పోలీసులకి లొంగిపోకుండా విశాలమైన భారతదేశంలో ఎక్కడైనా బ్రతకవచ్చు. అప్పుడు పెళ్ళి కూడా కాలేదు, అప్పటికి ఇక 23 సంవత్సరాలు అట్లా ఉంటుంది, పెళ్ళి కూడా కాలేదు. నా ఇష్టానుసారంగా ఎక్కడైనా బ్రతకవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఇప్పుడు మొదలైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇప్పుడు మొదలైపోయినాయి. అంతా రవిడీ మూకలతో జాయిన్ అయిపోయాను, ఇల్లు వదిలిపెట్టాను, మా జిల్లాని వదిలిపెట్టాను. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని బేసి చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించాను. ఇలా కొనసాగుతూ కొనసాగుతూ ఉంది. చిన్న గ్రామం, ఒక 150 ఇళ్ళు ఉంటాయి. ఆ గ్రామంలో తలదాచుకుంటున్నాను. చాలా కేసులు అయిపోయినాయి అప్పటికే. ఇక ఆ గ్రామం నుంచి నేను రావాల్సి వచ్చింది బయటికి 1998 ఏప్రిల్ 30వ తారీఖున ఆ గ్రామంలో నుంచి బయటకు వచ్చాను. వస్తూ వస్తూ ఇప్పుడు నా భార్య, అప్పుడు మేము లోకంలోనే ఉన్నామండి, మాకు దేవుడు అంటే తెలియదు కదా, లోకంలోనే ఉండం. ఇప్పుడు నా భార్య అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఇష్టపడి నాతో పాటు వచ్చేసింది. ఆమె నాతో పాటు వచ్చేసింది. నాకు ఇల్లు లేదు, వాకిల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చాలా కేసులుండే, ఏమైందో తెలీదు. ఇవన్నీ చెప్పాను ఆమెకు. అయినా ఆమె నన్ను నమ్మి ఇష్టపడి వచ్చింది. ఆమె రాటము నా జీవితంలో మార్పు మొదలైంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. చాలామంది ఆడపిల్లలు, అంటే కోడళ్ళు, ఇప్పుడు ఒక అత్తగారు అనిద్ది కోడల్ని, నువ్వు వచ్చిన తర్వాత మా ఇంటికి దరిద్రం పట్టిద్దని, అట్లా అనకూడదండి ఆడపిల్లల్ని, అట్లా అనకూడదు ఆడపిల్లల్ని. దేవుడు లేకపోవటం వల్ల ఆ కుటుంబం శాపగ్రస్తంగా ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల వస్తే అదృష్టం, ఒక ఆడపిల్ల వెళ్తే దరిద్రం ఉండదండి. మనకు తెలియక మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఈమె నాతో పాటు వచ్చింది. మాకు ఇల్లు లేదు, ఒక 70 రూపాయల గుడిసెలో అద్దెకుంటున్నాము. ఈమెకి నెలలు నిండినాయి. 1998 నవంబర్ 15వ తారీఖున మా అబ్బాయి పుట్టాడు, మా పెద్ద అబ్బాయి పుట్టాడు 1998 నవంబర్ 15న.
ఆ తర్వాత రెండు అబ్బాయి పుట్టాడు, వాడు చనిపోయాడు. మేము ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అప్పుడుకి నా అలవాట్లన్నీ ఉండే, నేను మందు తాగాలి, నేను పాన పరాకులు నవ్వాలి, నేను పేకాట ఆడాలి, నేను అల్లరి చిల్లరగా బ్రతకాలి, ఈమెను చూడాలి, ఈమె ఒంటి మీద బట్టలతోనే వచ్చేసింది, ఈమెను పోషించాలి, ఇంటద్దె కట్టాలి, ఈమెకి మందులు ఇప్పించాలి, సామాను కొనుక్కుంటా ఉండాలి. చాలా కఠినమైన అంటే ఎంత దుర్భరమైన పరిస్థితో నా బ్రతుకు. అయినా ఆమె ఇష్టపడి వచ్చింది. ఆమె ఇష్టపడి వచ్చింది ఒక 3 సంవత్సరాలండి, 98 నుంచి 2002 వరకు, 2001 జూలై 24వ తేదీ వరకు నా ఇష్టానుసారంగా బతికాను. జూన్ 24న ఓ పాష్ గారు నాతో మాట్లాడుతున్నాడు, అబ్బాయి మా బంధువే, అబ్బాయి నీకు ఈ బాధలు పోవాలంటే, ఈ కేసులు పోవాలంటే, ఈ ఇరుకులు ఇబ్బందులు పోవాలి అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోయిద్ది. ఒక సంస్థ ఉంది ఒంగోలులో, ICM అనే సంస్థ, ఆ సంస్థలో నిన్ను చేర్పిస్తాను, ఆ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాను, ఆఫీసు లేదన్నా రాస్తా కూసుందువు అంటే నేను ఆలోచించాను బాగా. ఈ బాధలు ఈ కష్టాలు పడే కన్నా తను ఏమి చెప్పాడంటే నాకు, వాళ్ళు భోజనం పెట్టి రూమ్ ఇచ్చి నీకు ఒక నెలకు 1500 ఇస్తాడు అన్నాడు. ఎప్పుడు? 2001లో. నెలకు 1500 అంటే ఎక్కువే నా బ్రతుక్కి. భోజనం పెడుతున్నారు, రూమ్ ఇస్తున్నారు అన్న ఆశతో నేను సరేనని ఒప్పుకున్నాను. తను వెళ్ళాడు జూన్ 24న, ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేరటానికి లేదు, దానికి టైం ఉంటుంది, టైం ఉంది అన్నాడు. నాకు ఒక పక్క భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే మా అబ్బాయి నా గుండెల మీద పొనుకొని ఆడుకుంటున్నాడు, మా పెద్ద అబ్బాయి, నా చిన్న అబ్బాయి చనిపోయాడు అప్పటికే. ఆడుకుంటుంటే నాకు ఇప్పుడు నా కేసులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యో ఇన్ని కేసులు ఉండే, ఈమె నన్ను నమ్మొచ్చింది, ఇప్పుడు నేను అరెస్ట్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందని నాకు అప్పుడు భయం ఏర్పడిపోయింది. భయం ఏర్పడిపోయి అప్పుడు అడగటం మొదలుపెట్టాను వాడిని, పాష్ గారిని, పాష్ గారు అక్కడేదో ఉందన్నావు కదా, నేను చేరతానంటే నా మాట వింటలేదు. మా మేనమామ కొడుకే, తన భార్య మా పెద్దమ్మ కుమార్తె, ఇంకా నాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే వాడు నన్ను చూసి భయపడ్డాడు. భయపడి మా చెల్లెలతో చెప్తున్నాడు, వాడు 4 రోజుల మించి ఫోన్ చేస్తున్నాడు, నేను సరిగా రెస్పాండ్ అవ్వలేదు, అందుకని వచ్చాడేమో అడుగు అంటే భయం. నేనంటే వెళ్ళి అడిగితే సరే జూలై 24న చేరుదు రా అని చెప్పేసి నన్ను జూలై 24న తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ సంస్థలో చేర్పించడానికి తీసుకెళ్ళాడు. జూలై 24న అక్కడ చేరాను. ఆగస్టు 8న అందరినీ, దాదాపు 500 మంది ఉంటారు, అందరినీ లైన్లో నుంచోబెట్టారు. ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు అడుగుతున్నాడు, మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని. చాలామంది చేతులు ఎత్తారు యవనస్తులు. మేము చేతులు ఎత్తలేదు, దించమన్నాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు వెళ్ళి కూర్చోండి అన్నాడు. మీరు చెప్పండి మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఏమన్నా కొరవలు ఉండయండి, ఇంకా తీసుకోకుండా ఉండటానికి తీసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరం హల్లెలూయా. సరే ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తమన్నారు. చాలామంది చేతులు ఎత్తారు, నేను ఎత్తలేదు. నాకు తెలియదు దాని గురించి. నా పక్కన ఒక అబ్బాయి ఉండి తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తారు అన్నాడు. తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తే ఇల్లేది, ఇంటికి పోతానికి ఇల్లేది, ఉండా 70 రూపాయలు గుడిసే ఇచ్చేసి వచ్చేసాము, ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలి? అందుకని నేను చెయ్యెత్తాను. నేను చెయ్యెత్తానని నా భార్య కూడా చెయ్యెత్తింది. తీసుకెళ్ళారు. మీకు ఎక్కడిస్తారో తెలీదు, మాకు సముద్రంలో ఇస్తారు. మమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో ముంచారు, తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇలాంటి గ్రౌండ్ అవ్వటం వల్ల నాకేమి దొరకలేదు ఆడ. అంటే పాన్ పరాకులు కానీ, పేకాట ఆడేవాళ్ళు కానీ, ముందు తాగేవాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి నేను మానుకున్నా, ఉంటే వాడేవాడినే. ఈ బాప్తీసం గీప్తీసం గురించి మనకేం తెలియదు కదా. అసలు అయిపోయింది, అట్నే కొనసాగుతుంది. అందరు ప్రార్థన చేయమంటుంటే నా దగ్గరికి రౌండ్ కూర్చోబెట్టి ఆ డైరెక్టర్ గారు ప్రార్థన చేయమంటుంటే నా ప్రార్థన సమయం వచ్చేసరికి లేచి వెళ్ళిపోతున్నాను నేను. ఆయన ఆఫీసు రూమ్కి పిలిచి తిడతన్నాడు. ఆయన తిడతం బాగా నాకు అలవాటైపోయింది. చేయిపోతే ఏమంటాడు?
పిలిచి తిడతాడు అంతే కదా అని నేర్చుకోవట్లేదు. అట్లే బ్రతుకుతున్నా. 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం అది. 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం మేము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. ఆదివారం చర్చికి తీసుకెళ్లకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న సౌండ్ సిస్టర్ని అదంతా ఇంకో ప్రాంతానికి మారుస్తూ మమ్మల్ని ఆ పని మీద పంపారు. టెంపోలో కొంత సౌండ్ సిస్టమ్ వేసుకున్నాం. నేను వాళ్ళల్లో ఒక అతను పెద్ద ఆయన, ఇంకా ఇద్దరు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, మబ్బాయి ఆ టెంపోలో ఉన్నాం. అదంతా నల్లమల్ల అడవి, నేను తిరిగిన ప్రాంతమే. కొండ ఎక్కేటప్పుడు టెంపో బాగానే ఉంది, కొండ దిగేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. ఈయన నడిపి ఆయన పెద్దగా నేను కింద కూర్చొని ఉండను టెంపోలో, అడుగును వెనకాల కూర్చొని ఉండ, పెద్దగా కేకేస్తుంటే లెగిసి చూశా ఏంటని అడిగితే బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అన్నాడు. నాకు ఇప్పుడు మబ్బాయి సెంటర్ సీట్లో ఆడుకుంటున్నాడు, తనని వెళ్ళి వాటేసుకోవాలి అనిపించింది. వాటేసుకోలేకపోయాను, వెనకాలే నిలబడిపోయాను. నాకు తెలుసు నేను ఎక్కిన కొండలే, నేను దిగిన కొండలే. నాకు వాళ్ళకి తెలియదు, మిగిలిన ముగ్గురు తెలియదు, నేను ఎక్కిన కొండలే దిగిన కొండలే. జనమందరూ చూస్తున్నారు, బస్సులు ఆగిపోయినాయి, లారీలు ఆగిపోయినాయి, అదొక పెద్ద హైవే రూటు, అందరూ చూస్తున్నారు, కేకలేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కూడా కేకలేస్తున్నారు. ఇప్పుడు ఈ 8 నెలలు అక్కడే ఉంటున్నాను కదా, నేను జూలై నుంచి జనవరి దాకా ఆ సంస్థలోనే ఉంటున్నాను కదా. నీ బోటోళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వింటున్నాను కదా, ఒక ఆయన చెప్పిన వాక్యం టెంపోలో గుర్తుకొచ్చింది. నాగటి మీద చేయేసిన వాడు వెనక తట్టు తిరిగి చూడకూడదన్న వాక్యం గుర్తుకొచ్చి నాకు ప్రార్థన చేత కదగా, నేర్చుకోలేదుగా, దొంగన కదా, లెగిసి అయ్యా ఈ ఒక్కసారికి కాపాడు, నేను మరలా వెనక్కి తిరిగి చూడను అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నా బిడ్డనే దేవుడు ఆశీర్వదించాడు, నా ప్రార్థన విన్నాడు, వాళ్ళ ముగ్గురిని కనికరించాడు. మా టెంపో లోయలో పడబోతున్న టెంపో ఒక రాయి అడ్డం వచ్చి లెగిసి ఇటు పడిపోయింది. నేను వీళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు, ఇక చచ్చిపోతున్నానని డ్రైవర్ కళ్ళు మూసుకున్నాడు. నేను పెద్దగా కేకేశాను, ఆయన కళ్ళు తెరిచాడు. టెంపో రోడ్డు మీదకి వచ్చింది, లోయ వైపు నడపకుండా ఈ కొండ వైపు, కొండకు ఆనిస్తూ నడుపు, టెంపో ఆగిపోయిద్దని చెప్పాను. ఆయన కొండకు మోటిస్తూ టెంపోని కిందకు తెచ్చితలికి ఈ పక్క రేకులన్నీ లెగిసిపోయినాయి టెంపోకి. జనమందరూ మా దగ్గరికి వచ్చారు, దేవుడు మిమ్మల్ని కాపాడాడయ్యా, యేసు ప్రభు మిమ్మల్ని కాపాడాడయ్యా అన్నాడు. హల్లెలూయా, సంతోషం, దేవుడు కాపాడాడు, హ్యాపీ. ఇప్పుడు మా డైరెక్టర్ ఒక రాత్రి బెంగళూరు బైబిల్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎవరన్నుంటే నేను చేర్పించి చదివిస్తాను అన్నాడు. నేను తెలుగు కాలేజీ అనుకున్నాను, వాస్తవంగా తెలుగు కాలేజీ అనుకొని నేను వెళ్తాను అన్నాను. నీ భార్య పిల్లలంటే మీరుండరుగా సార్, మీరు చూడకపోతే మా చెల్లెల దగ్గర ఉంటారు సార్ అని చెప్పా. సరే అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, అది ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ కదా, ఈడు 10వ తరగతి తెలుగు తప్పేనని చెప్పాడు సాక్ష్యంలో, ఈడికి సీట్ ఇవ్వరులేని ఆయన అనుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నాను, తెలుగు బైబిల్ కాలేజే కదా, చేరి చదువుకుంటానని నేను అనుకుంటున్నా. తీరా అది ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ. ఇప్పుడు పాష్ గారి కొడుకు అక్కడే చదువుతున్నాడు ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ. నాకుందేంది 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్టు, 10వ తరగతి పాస్ అయ్యేనట్ట కట్ట కష్టపడి ఆ మార్కుల లిస్టే ఉంది జిరాక్స్. మిగిలిన సర్టిఫికేట్లన్నీ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు మా ఇంటికి వెళ్ళిపోయి. అది కూడా ఒంగోలు ఏబిఎం కాలేజీలో చేరి కాలేజీ ఎగ్గొడితే అక్కడ ఉంది అది. నేను అక్కడికి వెళ్ళాను మే నెలలో. ఆ క్లర్క్ నన్ను గుర్తుపట్టి, ఏందన్నా ఇంటొచ్చావు, ఇంకా కేసులు ఉండేవి కదన్నా అన్నాడు. నేను పలానా క్యాంపస్లో ఉంటున్నాను, నాకు నా 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్ట్ ఇస్తావంటే సాయంత్రం ఇస్తానన్నా అన్నాడు. మరలా సాయంత్రం వెళ్తే సాయంత్రం ఇచ్చాడు. దాంతో అప్లికేషన్ యాడ్ చేసి నా పేరు అవన్నీ ఎవరో పూర్తి చేశారు, నాకు కూడా పూర్తి చేయటం చేత కాదు. పూర్తి చేసి ఆ సంస్థ నుంచి 5 గురును పంపారు. 5 అప్లికేషన్లు పోయినాయి. సంతోషం. వీళ్ళందరూ మిగిలినోళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి. ఎందుకు నవ్వుతున్నారంటే వాళ్ళకి డిగ్రీలు ఉండే, ఇంటర్మీడియట్లు ఉండే, డిగ్రీలు ఉండే,
ఒక అబ్బాయికి గాస్పెల్ ఫర్ ఆసియా ఆ డిగ్రీ బీడీహెచ్ సర్టిఫికేట్ కూడా ఉంది. వీళ్ళు ఐదుగురు మిగిలిన నలుగురు నన్ను చూసి నవ్వుతున్నారు. మా డైరెక్టర్ వాళ్ళతో ఏం చెప్పాడంటే, మనం ఇక్కడ వద్దంటే అతడు బాధపడతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళే రిజెక్ట్ చేస్తారు కదా సీటు, అందువలన వాళ్ళే తిప్పి పంపితే బాధపడకుండా ఉంటారులే అని చెప్పేసి

వచ్చానని చెప్పు అన్నాడు. నాకు అర్థమైందన్నా, ఆయన ఏమడిగినా నేను చెప్తానంటున్నా. ఏమనుకుంటున్నా నేను ఇప్పటిదాకా? తెలుగు అనుకుంటున్నాం. కాదు నాయన, ఇది ఇంగ్లీష్ బైబుల్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజ్ అన్నాడు. చెమటలు పోసినాయి. ఎప్పుడో 87 88లో 10వ తరగతి చదువుకున్న వాడిని 2002లో ఇంగ్లీష్ బైబుల్ కాలేజీకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుకుంటే ఏమన్నా ఉందా? సరే, వాళ్ళు పిలవటం నన్నే పిలిచారు ఫస్ట్. ఇక వెళ్ళి ఎదురుగా కూర్చున్న ఆయన నాలాగా చక్కగా నల్లగా ఉన్నాడు. ఆయన తమిళ అతను, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ పేరు అడిగాడు, చెప్పాను. ఈయన చెప్పాడుగా నాకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడని. రెండో క్వశ్చన్ అడిగాడు, ఆయన ఏమడిగినా కానీ నేను ఇదే చెప్పాను. మూడో క్వశ్చన్ అడిగాడు, ఇక నాకు తెలియలా. నాకల్లి చూస్తా, ఆయన కిటికీకల్లి చూస్తున్నాడు. నేను ఆయన కళ్ళు చూస్తా, కిటికీ కళ్ళు చూస్తున్నా. అంటే దేవుడు మనం ఎన్ని చేసినా ఆయన కృప ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ బైబిల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసిన తెలుగు అబ్బాయి సర్టిఫికేట్ కోసం వచ్చాడు ఆ రోజు. ఆ కిటికీలో గుండె చూడగానే ఆ అబ్బాయి కనపడ్డాడు తనకి. తన్ను పిలిచాడు. తన్ను పిలిచి ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజీలో తెలుగు ఇంటర్వ్యూ నాతో. ఆయన ఇంగ్లీష్లో అతను అడగటం, అతను తెలుగులో నన్ను అడగటం, నేను తెలుగులో అతనికి సమాధానం చెప్పటం, అతడు ఇంగ్లీష్లో అతనికి సమాధానం చెప్పటం. ఎవడన్నా సీట్ ఇస్తాడా? ఇది అయ్యే పనేనా? ఇంకా ఆఖరికి ఆయన అన్నాడు, అసలేం రావట్లేదు కదా, సీట్ ఎత్తేస్తాను అన్నాడు ఆయన. ఈయన నాతో అదే మాట చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, అంటే మొదటి నుంచి మొండిగా బ్రతికిన ఉండి కదా, అక్కడ కూడా మొండిగానే మాట్లాడాను. ఇదిగో, ఆయన నాకు బైబిల్ నేర్పాల్సిన అవసరం లేదు, తెలుగులో నేను బైబిల్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చాను, కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఆయనకు ఆ విషయం చెప్పు, ఇస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటాను లేకపోతే ఇంటికి వెళ్తానని చెప్పు అని సీరియస్గా చెప్పా. ఈ అబ్బాయి కూడా నేనెంత సీరియస్గా చెప్పాను అతనికి అంత సీరియస్గా చెప్పాడు. రెడ్ పెన్ను గ్రీన్ పెన్ను రెండు పెన్నులు చేతిలో ఎట్లా తిరుగుతున్నాయి. ఈ మాట చెప్పిన తర్వాత ఒక నిమిషం తీక్షణంగా నా వైపు చూసి రెడ్ పెన్ అక్కడ పడేసేసాడు, గ్రీన్ పెన్తో సంతకము చేశాడు. బయటకు వచ్చా, దిగులు మెదలకుండా వచ్చా బయటికి. ఇంకా మిగిలిన నలుగురు నవ్వుకుంటున్నారు, ఏమని? ఈయన తిప్పని పేరు. ఈయన మనకంతేగా, ఒకటి చెడిపోతున్నాడంటే బలి సంతోషపడతాం మనం. అసలు ఈ వీళ్ళు నలుగురు నవ్వుకుంటున్నారు. ఇంకో వాళ్ళ నలుగురిని పిలిచారు. వాళ్ళలో గాస్పెల్ ఫర్ ఆసియా ఏషియా సర్టిఫికేట్ ఉండే అబ్బాయిని సెలెక్ట్ చేశారు. మిగిలిన ముగ్గురిని ఇంటికి పంపాడు. నేను బైబిల్ కాలేజ్ అనుకుంటే ఈ సంస్థలాగే అన్నం గిన్నం అన్నీ పెట్టి బాగా చూస్తారేమో అనుకుంటున్నా. సంవత్సరానికి 17,000 ఫీజు కట్టాలంట. ఎంత కట్టాలి? ఇప్పుడు 100,000 రూపాయలు. ఇప్పుడు 100,000, అప్పుడు సంవత్సరానికి 17,000 కట్టాలి. నా భార్య నా చెల్లెలింట్లో కాపురం చేస్తుంది, నువ్వు అత్తగారి దగ్గరే కాపురం చెయ్యవు. నా చెల్లెలింట్లో ఆడబిడ్డ దగ్గర నా భార్య 3 సంవత్సరాలు కాపురం చేయాలా? నేను ఇక్కడ సంవత్సరానికి 17,000 ఫీజు కట్టి నేను ఇక్కడ చదవాలా? సబ్బులు కొనుక్కోవాలా? పేస్ట్ కొనుక్కోవాలా? పేపర్లు కొనుక్కోవాలా? పెన్నులు కొనుక్కోవాలా? విపరీతమైన చలి రగ్గులు కొనుక్కోవాలా? ఇవేమీ లేవు నాకు. ఒక వారం రోజులుండి బ్యాగ్ సర్దుకొని దిగి వస్తున్నా. తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉండరు అక్కడ. ఇక్కడ రాజమండ్రి ధవళేశ్వరం ఎలీషా గారి అబ్బాయి జాషువా కాలేపల్లి అని, ఆ అబ్బాయి అప్పుడు అక్కడ చదువుతున్నాడు. మన్నా మినిస్ట్రీస్ డైరెక్టర్ గారి కొడుకు స్పజ్జన్ రాజు గారి కొడుకు ఆ సమయంలో అక్కడ చదువుతున్నాడు. లివింగ్ ఫెలోషిప్ డైరెక్టర్ గారి కొడుకు ఆయన కూడా అదే సంవత్సరం అక్కడ చదువుతున్నాడు. నేను దిగి వస్తుంటే ఏందన్నారు. అప్పుడు వాళ్ళకి చెప్పా నా సాక్ష్యం, నా పరిస్థితి. అబ్బాయి, నేను సంవత్సరానికి 17,000 ఫీజు అడగట్టాను, ఈ పెన్నులు పేపర్లు ఇవన్నీ నేనే అడగొనుక్కున్నాను, నా వల్ల కాని పని. అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు చదువుకోవాలని ఇష్టపడుతున్నావా అన్నారు. అన్న, సరే బ్యాగు లోపల పెట్టు అన్నారు. బ్యాగు నమ్ముతా, నేను బ్యాగు లోపల పెట్టా. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, నేనే వాడేవాడిని, సొంతూరు ఆడేవాడిని. వాళ్ళు మైసూర్ శాండ్లు చింతాళ్ళు అవి వాడేవాళ్ళు. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, ఆ సబ్బు నాకు కొనిచ్చారు. వాళ్ళే పేపర్లు వాడారు, ఆ పేపర్లు నాకు తెచ్చిచ్చారు. వాళ్ళు ఆడిన పెన్నులు నా బట్టలు ఇస్తారు చేయించారు, నాకు ఛార్జీలు పెట్టుకున్నారు, అన్నీ చూశారు.
మూడు సంవత్సరాలు

సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీలో ఉండగలిగాను. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఫీజు కట్టాలిగా, ఆఫీస్కి పిలిచారు ఫీజు కట్టమన్నారు. నేను ఇక ట్రాన్స్లేషన్ని తీసుకెళ్ళాను. నాకు ఇప్పుడు కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ముద్దోడిని అన్నమాట, నత్తోడిని కూడా. ట్రాన్స్లేషన్ తీసుకెళ్ళి నేను తెలుగులో చెబుతాను ఆఫీసులో, ఇదిగో నేను ఫీజు కట్టను, నా దగ్గర డబ్బులు లేవు కడటానికి, నా పరిస్థితి ఇది, ఏదన్నా పని ఇవ్వండి చేస్తానంటే, వాళ్ళు డ్రైనేజ్ పని ఇచ్చారు నాకు. ఏం పని ఇచ్చారు? డ్రైనేజ్ పని ఇచ్చారు. 3 సంవత్సరాలు నేను డ్రైనేజ్ బాగు చేసి బైబుల్ కాలేజీ చదువుకున్నాను. నిన్న ఏదన్నా పాస్టర్ గారు ఇక్కడ చిన్న పని చెబితే, ఏదన్నా ఒక మురికి పని ఏదన్నా చెబితే, ఇదే అని ముఖం చిట్లిచ్చుకుంటావు. నేను 3 సంవత్సరాలు డ్రైనేజీ పని చేశా. 2వ సంవత్సరంలో తెలుగు వాళ్ళకి తగాదలు వచ్చి, స్టూడెంట్స్కి తగాదలు ఆడుకుంటారు, తగాదలు వచ్చి నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా నేనేం చేయాలా? చదువుకోవాలిగా, 1 సంవత్సరం అయిపోయిందిగా, 2 సంవత్సరం చదువుకోవాలిగా. వీళ్ళు తగాదలు ఆడేది, ఎవరు పెన్నులు కొని పెడతలేదు, ఎవరు పేపర్లు కొని పెడతలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నా. ఆ కాలేజీ డైరెక్టర్ పిలిచి, ఆదివారం గో అయ్యగారులు ఉండరు ఇక్కడ, మీరందరూ అయ్యగారులేనా, పాస్టర్ గారులేగా, దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చేసిన పనులు చెప్తాను, నన్ను క్షమించాడు దేవుడు, మీరెవరు చెయ్యొద్దు. ఆయన పిలిచి నన్ను ఆదివారం కానుకలు లెక్కేసి వైట్ పేపర్ మీద రాసి ఎంతెంత వచ్చినాయో రాయమన్నాడు. నేను ఆదివారం కానుకలు తీసుకెళ్తాం ఆఫీసు రూమ్లోకి, కానుకలు లెక్కేయటం, దాంట్లో 200 తీసుకోవటం, మిగిలిన కానుకలు అక్కడ పెట్టి రావటం. దేనికి 200? వాళ్ళు కొని పెడతలేదుగా నాకు అని డైలీ చేసేవాడిని కాదు, అవసరమైనప్పుడే అని చేసి మళ్ళా నేను నా అంతటికి నేనే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని, మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం తెలియక. దావీదు సముఖపు రొట్టెలు తినలేదా? వెళ్ళి ప్రధాన యాజకుడు తినాల్సిన రొట్టెల్ని దావీదు వెళ్ళి తెచ్చుకొని తినలేదా? దావీదుని క్షమించలేదా దేవుడు? నేనేమన్నా నా ఇంటి కోసం దొంగతనం చేస్తున్నానా, చదువుకోవటానికి కోసమే కదా అని అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ఆ సంవత్సరం అంతా అప్లై చేశాం. మళ్ళీ 3వ సంవత్సరం నేను రాల, ఆగిపోయాను. ఇంకా దొంగతనం చేయాలనిపించలేదు, బాధ అనిపిస్తుంది, ఆగిపోయా. అప్పుడు తెలుగు వాళ్ళందరూ మళ్ళీ ఫోన్ చేశారు, ఏంది రావట్లేదని. ఒరా మీరేమో కొట్టుకొని చస్తే, నా దగ్గర ఏమో డబ్బులు లేకపోయా, ఈ సంవత్సరం అంతా నేను కానుకలు దొంగతనం చేసి చదువుకున్నాను, నేను ఇక చేయలేను అలా, అందువలన దయతో నన్ను క్షమించండి రానంటే, లేదులే అందరం కలిసిపోయాం రా అంటే, అప్పుడు వెళ్ళా. 3వ సంవత్సరం అయిపోయింది. 3వ సంవత్సరం అయిపోయేటప్పుడు అందరు చెప్పుకుంటున్నారు, నేను వెళ్ళి మా నాన్నగారు సేవ చేస్తాను, నేను వెళ్ళి అక్కడ మాకు బ్రాంచీలు ఉండే అక్కడ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? మా చెల్లెలోది చిన్న పూరిళ్ళు, ఇప్పుడు నా భార్య పిల్లోడు ఆడుంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలా అని జనవరిలో మొదలుపెట్టా. ఫిబ్రవరిలో గ్రాడ్యుయేషన్ అయితే జనవరి 2వ తారీఖున మొదలుపెట్టా. ఉపవాసం ఉంటాం 40 రోజులుండ. 39వ రోజు దేవుడు మాట్లాడాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును, యెహోవా నగు నేను తగిన కాలమున నీ కార్యములను త్వరపెడతాను, నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు అన్న వాక్యముతో దేవుడు నన్ను మాట్లాడి బలపరిచాడు. లెగిచాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నాకు కూడా గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, సర్టిఫికేట్ ఇవ్వలేదు. నాకేం చేసుకోను సర్టిఫికేటు ఇవ్వలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సంతోషంగా వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మేము మా చెల్లెలో ఇంట్లో సరిపోం, వాళ్ళది చిన్న పూరిళ్ళు, వాళ్ళకి 3 పిల్లలు. మేము మళ్ళా అద్దెకి వెళ్ళిపోయాం. చిన్నగా అద్దెకి వెళ్ళిపోతే ఇప్పుడు నా భార్య కూలి పనులకి వెళ్తుంది. మళ్ళక కూలి పనికి వెళ్ళి రోజు నాట్లకి, కలుపులకి, కోతలకి కూలి పనికి వెళ్ళి నన్ను, నా పిల్లోడిని పోషిస్తుంది. నేను కూడా పనికి వెళ్తాను అంటే సేవ లేదు. నేను కూడా పనికి వెళ్తానమ్మంటే నువ్వు వద్దులే పనికి, దేవుడు సేవ ఇచ్చిందాక నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని చెబుతుంది. ఇట్లాంటి దూర ప్రాంతంలో బాపట్లకి చివర ఒక గవర్నమెంట్ భూమి ఉంటే అందరు ఇల్లు వేసుకుంటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి చిన్న ఇల్లు వేసుకున్నాం. మా ఇల్లు దాటిన తర్వాత ఇక అన్నీ ఒరిచేయలేనన్నమాట. నేను 2005 అక్కడ ఇల్లు వేసుకొని 2010 దాకా కోతలకు వచ్చిన తర్వాత మాకు బాత్రూమ్ కూడా ఉండేది కాదు. చెమ్మ ఒకటి తీసుకొని చాలల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఒరి చాలల్లోకి వెళ్ళి కోతలన్నీ అయిపోయిన తర్వాత, కుప్పలు వేసిన తర్వాత ఒరి చాలల్లోకి వెళ్ళి ఆ చాలల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని.
అడవిలో ఎన్కౌంటర్లో పోయినా పోయేవాడిని, బయటకు వచ్చిన తర్వాత చాలా కేసులైనవి, అక్కడ పోయినా పోయేవాడిని, ఇవన్నీ తీసుకొచ్చావు. ఇప్పుడు ట్రైనింగ్ అని చేపించావు, అక్కడేమో బైబిల్ కాలేజీలో వాగ్దానం ఇచ్చావు, ఇక్కడికి వస్తే మందిరం లేదు అని ఆ చాలల్లో తిరుగుతా ఏడుస్తూ ఒక్క మందిరమే అనేవాడిని, ఒక మందిరమే ప్రభువ చాలు అనేవాడిని. 5 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత నేను ఏ వరిశాలలో అయితే తిరిగి మందిరం అడిగానో అదే వరిశాలల్లో దేవుడు నాకు 1.5 సెంటు ఇచ్చాడు మందిరానికి. దేవుడు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్తాం అందరం చెప్తాం. అది ఎట్లా వచ్చిందంటే మందిరము రోడ్ ఎక్స్టెన్షన్లో కొంతమందికి ఇల్లు పోయినాయి, వాళ్ళకి స్థలాలు ఇస్తూ నేను ఆ గట్టు మీద కూర్చొని ఉండ స్థలాలు ఇచ్చే రోజు. ఏంది ఇదంతా జరుగుతుందంటే స్థలాలు ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే, నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నా బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఇట్లా రక్షించబడ్డానండి, 1.5 సెంటు ఇస్తే వాళ్ళతో పాటు మందిరం కట్టుకుంటానంటే, 1.5 సెంటు స్థలం ఇస్తే 1.5సెంటులో మందిరం కట్టాను. నాకు గురువు లేరండి, నేను ఏ చర్చికి వెళ్ళలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు, గురువు లేడు. అందువలన జాగ్రత్తగా ఆ మందిరాన్ని, నాకు ఇప్పుడు కూడా సంఘం అయిన తర్వాత మందిరం కట్టలేదు నేను, మందిరం కట్టుకున్న తర్వాతే విశ్వాసులు మందిరానికి రావటం మొదలుపెట్టారు. దేవుడు నన్ను అట్లా ఆశీర్వాదించుకుంటూ వచ్చాడు. ఈ మందిరం కట్టానుగా వాళ్ళెవరో తెలియదుగా, అక్కడ ఉంటున్న వాళ్ళు ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదుగా, నేను అప్పులు చేసి మందిరం కట్టాను. ఈ మందిరము 2010 ఫిబ్రవరి 11 ఇస్తే 9 జూలై వరకు ఆ చిన్న రేకుల షెడ్డుని కడతానే ఉండా, డబ్బులు లేక కడతానే ఉండా. చివరిలో ఈ విశ్వాసులు అలవాటైపోయి ఒక ఆమెను అడిగాను, అమ్మా డబ్బులుంటే 15,000 ఇవ్వు, ఈ రేకులు వేసేస్తాను అంటే, ఆమె వస్తువులు ఇచ్చింది, బంగారపు వస్తువులు ఇచ్చింది, 15,000 తాకట్టు పెట్టి రేకులేసి 9 జూలై మందిరం ఓపెన్ చేశాను 2010 జూలై 29. ఆమె ఇచ్చినప్పుడు సంతోషంగా ఇచ్చింది. 4-5 నెలల తర్వాత ఇక డిసెంబర్లో జనవరిలో మొదలుపెట్టింది అడగటం. 15,000 అసలు సమకూరట్లేదు నాకు, 15,000 ప్లస్ పెట్టిన కాడినుంచి వడ్డీ కట్టాలి 18,000 దాకాని నాకు సమకూరట్లేదు. ఆమె రోజు అడుగుతుంది, మన చర్చి విశ్వాసి ఆమె రోజు అడుగుతుంది, కొద్దిగా టైం ఇవ్వమంటే ఏడుస్తుంది, విశ్వాసులందరికీ చెబుతుంది నువ్వెందుకు ఇచ్చేది, నువ్వెందుకు ఇచ్చేవనేవాళ్ళు కొంతమంది, ఇస్తాళ్ళు అనేవాళ్ళు కొంతమంది. ఒక్కోసారి ఆమె బాధ భరాయించలేక నేను ఏదో ఒక పాస్టర్ని మందిరానికి పంపి వాక్యం చెప్పిరాయ్యా నాకు బాగలేదని అబద్ధం ఆడి ఇంట్లో పొనుక్కునేవాడిని, ఆమె బాధ భరాయించలేక మే నెల వచ్చింది. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, మాలుందా అన్నాడు ఫోన్ చేసి ఒక అబ్బాయి. మాల్ అంటే బంగారం, దొంగ బంగారం. ఉంది అన్నాను నేను. ఏమన్నానమ్మా? ఉంది అన్నాను. రేపు రావచ్చా అన్నాడు. రా అన్న. ఎక్కడికి రావాలి అన్నాడు. సెంటర్ పేరు చెప్పా, పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. మేము ఇదంతా కోడు భాష అన్నమాట, పార్టీ అంటే కొనుక్కునేవాడు, పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. ఆ పార్టీ గట్టివాడేనా అన్నా నేను. గట్టివాడేనన్నాడు. వచ్చారు, ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాం. ఎంత తెచ్చావన్నా? 65,000 తెచ్చానన్నాడు. ఇసిరేసా 65,000. అప్పటికేం చేస్తానన్నమ్మా నేను? సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నా. 65,000 ఇసిరేసా. ఇదేమన్నా పొగాకు కూరగాయలు బేరం అనుకుంటున్నావా? సగం సగం కడతానికి పిచ్చ కేసులు, పిచ్చ పరిస్థితులు బాగలేవు, అవసరం లేదు వెళ్ళిపో, ఏం తిట్టటువంటి తెచ్చావని ఈడి మీద అరిచా. సార్ సార్ సార్, రేపు తీసుకొస్తాం సార్, మిగిలిన డబ్బులు ఇవ్వుంచుకోండి సార్ అంటున్నాడు. సరే అవి తీసుకొని జేబులో పెట్టుకున్నా, అవి తీసుకొని జేబులో పెట్టుకొని రేపు రండి అన్నా. రేపు రండి అంటే ఈ మాల్ ఉందా అని అడిగినోడు నాకు తెలిసినోడు. రేపు రండి అంటే రేపు వచ్చారు. నేను ఈ సిమ్ మార్చేసాను, వేరే సిమ్ తీసుకున్నాను. ఆ దొంగతనానికి ఆ డబ్బులు తెచ్చుకోవటానికి వెళ్ళాను కదా, ఆ వస్త్రాలు మా ఇంటి మొత్తం, మా ఇల్లు దిగంగానే చేయలేక ఒరిసేయలేక మే నెల రాత్రిపూట ఆ వస్త్రాలన్నీ కాల్చేసాను. అంటే పాపం చేసి వస్త్రాలు కాల్చుకుంటే సరిపోయిద్దా? హృదయం మారాలి కదా. అబ్బాయికి ఫోన్ చేశా, అబ్బాయి నాకు 18,000 అవసరం, అవి తీసుకొని మిగిలిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, నా దగ్గర మాల్ లేదని కూడా అతనికి తెలిసి అడిగిన వాడికి. అంటే అతను సరేనన్నాడు. వాళ్ళు భార్య అకౌంట్ ఇచ్చాడు. తెల్లారి పొద్దున 18,000 తీసుకొని మిగిలిన వాళ్ళ అకౌంట్లో వేసా.
వేసేసి ఈమెకి బాకీ కట్టి బంగారం తెచ్చిచ్చి ఇంకా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా. ఇక 7 రోజులు మందిరంలో నుంచి బయటికి రాలా. దావీదు గుర్తుకొస్తున్నాడు. ఏమని, 7 రోజులు దావీదు ప్రార్థన చేసినా కానీ దేవుడు దావీదుని ఊరుకోలేదు. అబ్బే కుదరదు దావీదు అన్నాడు. ఇప్పుడు నన్ను కూడా కుదరదు అంటాడేమో, దొంగ పాస్కారు దొంగ బంగారం పాస్కారు అంటాడేమో, నా బ్యాక్గ్రౌండ్ అంతా బయటపడిపోయిద్దామో, లేనిపోయిన కేసులన్నీ వచ్చి నెత్తిన పడతాయేమో, ఇది జరిగితే చచ్చిపోతాం, ముందు దాకా చచ్చిపోతాం, ఈ అంత అవమానం పడే కన్నా అని 7 రోజులు మందిరంలో కూర్చుంటే కృపగలిగిన దేవుడు కదా, ఆయన కనికరించాడు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం అందరం హల్లెలూయా. కనికరించిన తర్వాత ఇప్పుడు మళ్ళా అక్కడ నుంచి 10 నుంచి 20 వరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఏమైనా ప్రార్థన చేయటం, ప్రభువా నేను బెంగుళూరులో ఉన్నప్పుడు నేను మెట్లెక్కి చర్చిలోకి వెళ్ళి ఆ పులిపీట మీద నుంచొని వాక్యం చెబుతున్నాను కదా, ఆ మందిరం ఏది మరి ఈ మందిరం ఇచ్చేవు నువ్వు అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఎప్పుడు మందిరం ఇస్తాడమ్మా, దేవుడు ఎప్పుడు ఆశీర్వాదిస్తాడు, నమ్మకంగా ఉంటే కదా. ఇన్ని వంకర పనులు చేసి నేను సేవ చేస్తుంటే దేవుడు ఆశీర్వాదిస్తాడా? ఆశీర్వాదించాల. 10 సంవత్సరాలు ఆపాడు. 2020 జనవరిలో దేవుడు ఏదైతే చేపించాడో మందిరం, ఆ మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటికే 1 కోటి రూపాయలు అయిపోయింది, 1 కోటి రూపాయలు అయింది మందిరానికి. ఇంకొక 25 లక్షల రూపాయల పని ఉంటుంది మందిరానికి. ఇప్పుడు చేయను దొంగతనం, అప్పుడు క్షమించడని ఇప్పుడు క్షమిస్తాడా? మరలా చేసుకుంటూ వెళ్తుంటే ఊరుకుంటాడా? అయిన రోజే అయ్యిద్ది. ఏమవుదు, దేవుడు కనికరిస్తాడు. అందువలన నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు మనకి ఓ మంచి జీవితం ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే ఆ జీవితాన్ని ఇప్పుడు చాలా కేసులు ఉండేగా బెంగళూరు నుంచి వస్తున్నాను, బైబిల్ కాలేజ్ నుంచి. 2003 డిసెంబర్ 22వ తారీఖున పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. వెళ్ళగానే ఎస్ఐకి నన్ను చూడగానే కోపం వచ్చింది. ఒక దెబ్బేసాడు, ఇన్నాళ్ళు ఆడుండవరా అన్నాడు. సార్ అన్నీ మానుకున్నాను సార్, పెళ్ళయింది సార్, అప్పుడు ఫోన్లు కూడా లేవు నాకు, పెళ్ళయింది సార్, ఒక పిల్లోడు సార్, బైబిలు ట్రైనింగ్కి వెళ్ళాను సార్ అంటే, ఒరే ఈ వేషాలు ఎప్పుడు నుంచి రా అన్నాడు. సార్ మారాను సార్ అన్న. నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు అనకాపల్లిలో సేవ చేస్తున్నాడు. ఆ అబ్బాయి గుంటుంది, ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు. పోలీసులు పట్టుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారో నాకు తెలుసు, అతనికి తెలీదు ఎందుకు పట్టుకుంటున్నారు. అతడు అటు ఇటు ఊగాడు, అతన్ని 2 దెబ్బలు కొట్టారు, తీసుకెళ్ళి జీబులు వేసారు. చెరొక రూమ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసి నా దగ్గరికి వచ్చి ఏమని అంటున్నారంటే, పోలీసులు ఆడన్నీ చెప్పేశారు రా నీ గురించి, ఇక నువ్వు చెబితే నిన్ను కొట్టకుండా స్టేషన్కి కోర్టుకు అప్పచెప్తామన్నారు. నేను అప్పుడు నవ్వాను, సార్ వాడికి నా సొంత పేరే తెలియదండి, వాడికి నా సొంత పేరే తెలియదు, నా గురించి ఏం చెప్తాడు, 3 సంవత్సరాలు నేను నీతో స్నేహం చేస్తూ నీకు నేను సొంత పేరు చెప్పలా అంటే అంత కఠినంగా ఉంటా. ఒక గ్రామంలో నాకు తెలిసిన అమ్మాయి ఉందని 4 రోజులు మోగోడుగా బ్రతికా నేను మాట్లాడకుండా. ఒక్కరోజు ఆగిద్దా నీ నోరు, 2 నిమిషాలు ఆగిద్దా నీ నోరు, గైగైగైగైన మాట్లాడతాం మనం. నేను 4 రోజులు మోగోడుగా ఉండాను. నాకు తెలిసిన అమ్మాయి ఉందని ఆ ఊర్లో నేను ఎట్టయినా బ్రతకాలి, నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య చేసి చాలామంది పిరుకోళ్ళు ఊరకనే ఆత్మహత్య చేసుకుంటారు చిన్న చిన్న విషయాలకి. ఆత్మహత్య చేసుకునే పని అయితే ఇప్పటికి నాకు 54 సంవత్సరాలకి చేసుకున్నా కానీ నాకు ఇంకా తీరదు అన్ని సమస్యలు నాయి, సార్ ఆడికి నా పేరే తెలియదు సార్, నా గురించి ఏం చెప్తాడంటే, అప్పుడు ఎస్ఐ ఇంకో దెబ్బేసి 3 సంవత్సరాలు వాడు రూమ్లో ఉండవురా నువ్వు, కలిసి కనీసం పేరు ఎట్ట చెప్పలేదురా వాడికి నువ్వు అంటే, నేను చెప్పను, అసలు నేను చెప్పను, అవసరమైతే మాట్లాడతాను లేకపోతే సైలెంట్గా ఉంటాను, మనకెందుకు మిగిలిన విషయాలన్నీ. వాళ్ళు వదిలిపెట్టారు. దేవుడు ఆ రాత్రి మాట్లాడాడు, ఏడ్చాను ఆ రాత్రి ఉంచుకున్నాడు, ఏడ్చాను. ఏంటి ప్రభు అంటే, రే చిన్నదానికి కూడా ఏడుస్తావేంటి, అన్నీ జ్ఞాపకం చేశాడు. రీలు గదిలినట్టు ఎన్కౌంటర్లు జరిగేటప్పుడు పోలీసు గుండ్లు ఇటుపక్కగా వెళ్తున్నప్పుడు, అయితే హత్యా రాజకీయాల్లో తిరిగినప్పుడు, ప్రత్యర్థులు దాడులు చేసినప్పుడు, అవన్నీ జ్ఞాపకం చేసి దేవుడు
అన్నిట్లో నుంచి తీసుకొచ్చాను, ఈ కొద్దిగలో నుంచి నిన్ను తీసుకురాలేనా అని చెప్పేసి దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడి తెల్లారి 11 గంటలకి ఏ ఆధారం లేకుండా అతన్ని నన్ను ఇద్దరినే వదిలిపెట్టారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. ఒక మాట చెప్పి నా సాక్ష్యాన్ని ముగించి కొద్దిసేపు వాక్యం చెప్తాను. ఆమె నాతో వచ్చిందని చెప్పాను కదా, నా భార్య 1998లో. ఎప్పటికీ ఆమె వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు, వాళ్ళు తీసుకెళ్ళలేదు. నాతో పాటు వచ్చిందని వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఎప్పటికీ 98 నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికే నేను ఆమెకు తండ్రినయ్యాను, ఆమెకు తల్లినయ్యాను. ఆమెకు అక్క చెల్లెళ్ళనయ్యాను, అన్నదమ్ముళ్ళనయ్యాను. అన్ని పాత్రలు పోషించి ఆమెకు పుట్టింటి దిగులు లేకుండా చేశాను నేను. చాలామంది మగపిల్లలు ఏదో నమ్మి, మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తేనో, లేకపోతే మనల్ని నమ్మి తల్లిదండ్రులు మన చేతుల్లో పెడతాను పిల్లల్ని కొట్టి చిన్నదానికి పెద్దదానికి హింసిస్తారు. కానీ ఆడపిల్లల్ని అట్లా చేయకూడదు. నీ తల్లిలాగా, నీ చెల్లిలాగా ఎప్పుడైతే నీ భార్య వైపు చూస్తావో, ఎప్పుడైతే నీ కోడల వైపు చూస్తావో నువ్వు, ఆ కుటుంబం వరిదిల్లింది. కోపడతాను నేను కూడా, కానీ ఎప్పుడు కొట్టను. ఇప్పటికే ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. ఆమె పడ్డ కష్టాలన్నీ, ఆమె పడ్డ అవమానాలన్నీ, ఆమె మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, మా పెద్ద అబ్బాయి పుట్టే రోజుల్లో 98లో మాకు ఇల్లు లేదు. వర్షాకాలం వస్తే సూర్యు కింద మంచం లేపుకొని సూర్యు కింద కూర్చునేవాళ్ళు. నా కాళ్ళ మీద పొనుక్కునేది ఉండలేక, కూర్చోలేక ఎక్కువసేపు, వర్షం తగ్గిన దాకా నా కాళ్ళ మీద పొనుక్కునేది. అట్లా 15 రోజుల తర్వాత మా అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమెకి పండగ చేసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సాయంత్రం పొనుకున్న తర్వాత నేను అడిగేవాడిని, ఏం తినాలనిపిస్తుందమ్మ అని. అప్పుడు చెప్పేది ఏదో ఒకటే పలాందని, వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చేవాడిని. ఆడపిల్లలు కూడా చిన్నదానికి పెద్దదానికి కుటుంబంలో హింసించకూడదు, ఓర్చుకోవాలా. మా చెల్లెలి దగ్గర, ఆడబిడ్డ దగ్గర ఎవరన్నా కాపురం చేస్తారా? 3 సంవత్సరాలు నా భార్య చేసింది ఆడబిడ్డ దగ్గర 3 సంవత్సరాలు కాపురం. అంటే మా చెల్లెలు ఎంత మంచిది, ఏమి ఎంత మంచిది. నువ్వు ఎంత ఓర్చుకుంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మా అబ్బాయి సివిల్స్ చదువుతున్నాడు, అయిపోయింది. ఒక ఎగ్జామ్ రాశాడు, ఫిలిమ్స్ ఏదో ఉంటుంది కదా అది రాశాడు. నా మందిరం మొదటి స్లాప్ అయిపోయింది, 2వ స్లాప్ అవ్వట్లేదు, బాల్కనీ అవ్వట్లేదు. ప్రార్థన చేస్తున్నాను రోజు రాత్రులు, ఏడుస్తున్నాను. ఒకరోజు దేవుడు, ఏంట్రా నీ గొడవ అన్నాడు. అయ్యా దర్శనం ఉంది కదా ఆ మందిరం కదా, ఇంతవరకు ఆపేవి ఏందయ్య అంటే, ఆ ఎవరు చేస్తారు సేవ అన్నాడు. మా అబ్బాయి అయ్యా, అబ్బాయి నీ కలెక్టర్ చేస్తున్నావు కదా, చదివిస్తున్నావు కదా, ఫీజులు కట్టావు కదా, ఒక ఎగ్జామ్ కూడా రాశాడు కదా, ఆ రేపు మెయిన్స్ రాస్తాడు, బాగా తెలివిగలవాడు, పాస్ అవుతాడు, జాబ్కి వెళ్ళిపోతాడు, మరి సేవ ఎవరు చేస్తారు? మా అబ్బాయి ఆదివారం వస్తాడు కదయ్యా, ఆదివారం ఒకరోజు వచ్చి వాక్యం చెప్పి వెళ్తే సేవ అన్నాడు. మరి ఏందయ్యా, మీ అబ్బాయిని పిలువు, మందిరం ఇస్తానన్నాడు. ఇప్పుడు వింటాడా, తను వింటాడా? పొద్దున్నే లేచా, ఫోన్ చేశా, ఏం చేస్తున్నావన్నా, చదువుతున్నాను అన్నాడు. ఆపేయకూడదా అన్న, 1 నిమిషం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఫోన్ సేవ దగ్గరే ఉంది, నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఏ ఎందుకు అన్నాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అన్నాను. మళ్ళీ 1 నిమిషం ఏం మాట్లాడలేదాడు. ఎప్పుడు రమ్మంటావు అన్నాడు. సర్దుకొని వచ్చేసేయన్నా, రేపు వస్తానులే అన్నాడు. ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు, రేపు వచ్చేసాడు. మా అబ్బాయిని ఇంటికి వచ్చిన తర్వాత వాటేసుకొని ఏడ్చాను, క్షమించరా అని.
పర్లేదులే ఏం అవదులే నాన్న అన్నాడు. 100 మంది సేవకుల్ని పిలిచి నా సంఘం ముందు 2020 జనవరి 16 తారీఖున సేవకుడిగా అభిషేకించిన వాణ్ణి, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సేవకుడు అయ్యాడు. రేపు డిసెంబర్ 1వ తారీఖున వేసా ఇంటర్వ్యూ ఉంది. అది అయిపోతే మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుతానికి అమెరికా వెళ్తున్నాడు. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఏసా ఒక్కటే మిగిలింది. ముంబై కొరకు ప్రార్థన చేయండి. అంటే మా అబ్బాయి ఒకటి వదిలిపెట్టుకున్నాడు. వాడు గోలు లోకంలో వాడు ఆశ, వాడు గోల్ని వదిలిపెట్టుకున్నాడు. దేవుడు అంతకు మించి, అంతకు మించి మనకు ఉంటుంది ఆశ, మన బిడ్డల పట్ల, మన పట్ల మనకు ఆశ ఉంటుంది. కానీ ఏదన్నా వదులుకోగలిగితే దేవుడి కొరకు, ఏదన్నా వదులుకోగలిగితే దేవుడి కొరకు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు.

విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడవైన యేసు, నీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుచున్నాము.